ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 10వ తేదీ ఆదివారము. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు ఆరవ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత

0: రెవరెండ్ పి రత్నం రాజు.
1: పగలని నేల పంటను ఇవ్వదు, విరుగని మేఘం వర్షం ఇవ్వదు అన్నాడు క్రైస్తవ భక్తుడు. అది ఎంతైనా నిజమని మనందరికీ తెలుసు. కానీ ఆ భావాన్ని మన జీవితంలో నుండి చూడవలసి వచ్చినప్పుడు మన కళ్ళలో నీళ్లు నిండుకుంటాయి. అనుదినం మనల్ని ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు మనల్ని ఫలవంతంగా మార్చడానికే అని మర్చిపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పెట్టి ఆకలి తీర్చే ఆ సమయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి వడ్డించకపోతే అవి 5 రొట్టెలుగానే మిగిలిపోయేవి కానీ 5,000గా ఆశీర్వదించబడేవి కావు. మన అనుదిన జీవితంలో విరువబడుతున్నాం అనుకున్న ప్రతిసారి ఫలించే సమయం మనకు అతి సమీపంగా ఉందని గ్రహించాలి. ఘర్షణ లేకుండా వజ్రాన్ని సానపట్టలేం. అలాగే ప్రతికూల పరిస్థితులు లేకుండా మనిషి పరిపూర్ణుడు కాలేడు. వాస్తవానికి ముతుక వజ్రం మామూలు గులకరాయిలాగా కనిపిస్తుంది, కానీ సానపెట్టిన తరువాత దానిలో అంతర్లీనంగా దాగి ఉన్న సౌందర్యం బయటపడుతుంది. అది పరిపూర్ణంగాను దేదీప్యమానంగాను ప్రకాశించినట్లు మెరుగుపెట్టబడుతుంది. ఒక నిపుణత గల పనివాడు ఆ వెలగల రాయిని సానపెట్టే యంత్రపు చెక్క యొక్క ఉపరితలానికి నొక్కి పట్టుకుంటాడు. వజ్రానికి ఉన్నంత కఠినత్వం మరే పదార్థానికి లేకపోవడం వల్ల ఆ చక్రానికి వజ్రపు పొడి అద్దబడి ఉంటుంది. దానిని కొనబోయేవారు ఎంత నాణ్యతను ఆశిస్తారో దానిని బట్టి ఆ మెరుగుపెట్టే పనికి చాలా సమయం పట్టవచ్చు. మన జీవితాల్లో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించే విధానం అచ్చం దీన్ని పోలి ఉంటుంది. ఈ ప్రక్రియ సంతోషకరమైనది కాదు, లేక ఉద్దేశపూర్వకంగా చేసేది కూడా కాదు. అయితే అనుదినం మనలను రాపిడికి గురిచేసే పరిస్థితులు ప్రకాశమానమైన ఆ పరలోకం కొరకే మనల్ని సిద్ధపరచడానికి సహాయపడతాయి. దేవుడు అన్ని సమస్యలను అన్ని శ్రమలను మన వ్యక్తిత్వాన్ని మెరుగులు దిద్ది పరిపూర్ణత కలిగించడానికే వాడుకుంటాడని గ్రహించాలి. ఆ పరమశిల్పి తన తుది మహిమను దృష్టిలో ఉంచుకుంటాడు. మనకెదురయ్యే శ్రమలను మనం సరి అయిన దృక్పథంతో అంగీకరించినట్లయితే ఏదో ఒకరోజు మనం ఆయన ముందు శోభాయమానంగా ప్రకాశిస్తామని నమ్మాలి. అందుకే భక్తుడైన పేతురు ఇట్లా అన్నాడు, మనం అనేక శ్రమలను బట్టి దుఃఖపడవచ్చు, కానీ వాటి వెనుక ఏముందో మనం గ్రహించగలిగినప్పుడు ఎంత కఠినమైన పరిస్థితుల్లోనైనా మనం ఆనందించగలం. ఈ మెరుగులు దిద్దే కార్యక్రమంలో దేవుని మనసులో ఒక ప్రత్యేకమైన గురి ఉంటుంది. ఎందుకంటే ఆయన సిలువలో పొందిన శ్రమలను మన శరీరమందు ప్రత్యక్షపరచుట ద్వారా మనం ఆయన రూపంలోనికి మార్చబడతాం. ఇది మనలను ఆయనతో కూడా పరలోకమందు సహభాగస్వాములుగా చేయుట మాత్రమే కాక ఆయన రాజ్య పాలనలో పాలు పంచుకొనుటకు సహాయపడుతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మనం ఆయన కిరీటంలో ఒక ముత్యమై ఉంటాం గనుక ఆయన కిరీటం శాశ్వతమైనది. మనము ఆయనతో శాశ్వత కాలం ఉంటాము అనుటలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన విశ్వాసం మనకు మెప్పును ఘనతను మహిమను తెస్తుంది. అందును బట్టి ఇటు విశ్వాసం కలిగిన మనము అనేకమైన విషయములను మనం ఎరిగిన వారమై ఈ ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితిని అధిగమిస్తే దాని ఫలితాన్ని మనం చూడగలుగుతాం. అటు దీవెన క్రీస్తు ప్రభు మీకు మెండుగా అనుగ్రహించునుగాక.
0: వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత రెవరెండ్ పి రత్నం రాజు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. వేసవిలో పాడి పశువుల పెంపకంలో యాజమాన్య పద్ధతుల గురించి నల్లమాడ పశు వైద్యాధికారి డాక్టర్ ఈ శ్రీహరి నాయక్ గారు అందించే వివరాలు.
2: పాడి రైతులకందరికీ నమస్కారం. ఈరోజు ఏమిటంటే పాడి రైతులకి వేసవి కాలంలో పశువులకి యాజమాన్య పద్ధతులు, పశువుల్ని ఎలా పెంచుకోవాలి, పశువులు వడదెబ్బకు గురి కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మాట్లాడుతున్నాను. మామూలుగా వేసవి కాలంలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది, కాబట్టి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటిన తర్వాత పశువులు వేసవి తాపానికి గురవుతాయి. ఉష్ణోగ్రత అధికమైనప్పుడు వేడిగా

వీచి పశువులకు వడదెబ్బకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం చెప్పే జాగ్రత్తలన్నీ పాటించి వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలని పాడి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాను. మన దేశంలో దాదాపు 57 మిలియన్ల ఆవులు, 39 మిలియన్ల గేదెలు ఉన్నాయి. అందులో దాదాపు ఆవుల్లో ఎక్కువ భాగం సంకరజాతి పశువులు ఉన్నాయి, అంటే హెచ్ఎఫ్ జెర్సీ బ్రీడ్స్ ఎక్కువ ఉన్నాయి. వీటికి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సున్నితంగా ఉండడం వలన పశువులు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, వేసవితాపానికి గురైనప్పుడు పశువులు ప్యాంటింగ్ అంటారు, అంటే నోటితో గాలి పీల్చడం, ఊదడం, ప్లస్ స్వెట్టింగ్, వీటి ద్వారా బాడీలోని ఉష్ణోగ్రతని బయటికి పంపిస్తాయి. అవి ఎలా బయటికి పంపిస్తాయంటే పశువు తిన్న మేపు, దాని ద్వారా వచ్చిన ఎనర్జీతో పశువులు ఇట్లా ఉష్ణోగ్రతను బయటికి పంపిస్తాయి. ఎనర్జీ ఉపయోగించుకోవడం వలన పశువుల్లో పాల ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది, ప్లస్ పునరుత్పత్తి సమస్యలు అనేవి వస్తాయి. ఇలాంటివన్నీ అధిగమించడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేసవితాపానికి గురైన పశువుల్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ పశువుల్లో ఆకలి మందగిస్తుంది వేసవి కాలంలో. ఆకలి మందగించడం వలన మేపు తక్కువగా తీసుకుంటుంది, ప్లస్ నీరు ఎక్కువ తాగడానికి ప్రయత్నిస్తుంది. పశువు ఎప్పుడు నీడకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అలాగే పశువు ఎప్పుడు నిలబడడానికి, అంటే పడుకోవడనే దానికన్నా నిలబడడానికి ఎక్కువ ట్రై చేస్తుంది. అలాగే మనకి పాల రేటు, పాలు దిగుబడి సగానికి సగం తగ్గిపోతుంది. అంటే ఒక పశువు 10 లీటర్లు ఇస్తుంది అనుకో, దానికి 5 లీటర్లు తగ్గిపోతుంది. అలాగే పాలల్లో వచ్చే ఫ్యాట్ పర్సంటేజు, ఎస్ఎన్ఎఫ్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే లాలాజలం ఎక్కువ స్రవిస్తుంది, ప్లస్ ఓపెన్ మౌత్ బ్రీటింగ్ అంటారు, అంటే నోటితో గాలి పీల్చడం, ఊదడం. అలాగే టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది, అంటే శరీర ఉష్ణోగ్రత నార్మల్గా ఉండేదానికంటే వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతను చూపిస్తుంది. అలాగే శ్వాసక్రియ రేటు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ లక్షణాలన్నీ అధిగమించడానికి మనకి ముఖ్యంగా పశువులను పెంచుకునేది పాలు, పునరుత్పత్తి, ఈ రెండు విభాగాలే. కాబట్టి మనకు పాలు తగ్గిందంటే రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి కాలంలో పశువులని ఈ లక్షణాలన్నీ రాకుండా, పశువులు వడదెబ్బకు గురి కాకుండా మనం ఎలాంటి పద్ధతులు అవలంబించాలనేది చెప్తాం. ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ ద యానిమల్ అంటారు, అంటే పశువుల ఎంపిక. పశువులను కొనేటప్పుడు ఎలాంటి పశువులు ఎన్నుకోవాలి, ఎలాంటి పశువులు ఎన్నుకుంటాం, ఏరియాలో నల్లమాడ, అనంతపురం జిల్లాలో ఎక్కువగా సంకరజాతి పశువులు ఎక్కువగా ఉన్నాయి. వీటి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, కాబట్టి ఇవి విదేశీ జాతి పశువులు, కాబట్టి మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి తొందరగా తట్టుకోలేవు. కాబట్టి మనము కొంచెం క్రాస్, అంటే మన దేశవాళీ ఆవులు ప్లస్ సంకరజాతి పశువులు రెండు క్రాస్ అయిన బ్రీడ్స్ని ఎన్నుకుంటే మంచిది. అవైతే వేసవికాలంలో టెంపరేచర్కి అనుగుణంగా తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి పశువుల ఎన్నికల్లో ప్యూర్ బ్రీడ్స్ కాకుండా, ప్యూర్ బ్రీడ్స్ అంటే హెచ్ఎఫ్ జెర్సీ ప్యూర్ బ్రీడ్స్ కాకుండా కొంచెం క్రాస్ ఉన్న బ్రీడ్స్ను ఎన్నుకోవడం మంచిది. అలాగే నెక్స్ట్ పశువులు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ హౌసింగ్, అంటే వాటికి షెడ్డు అట్లాంటివి పెడతారు కదా, హౌసింగ్ ఎలా ఉండాలి, అంటే కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటే మంచిది. ఎందుకంటే వర్షపు నీరు వచ్చినప్పుడు అక్కడ స్టోర్ కాకుండా, ఆ స్టోర్ అయినా అనుకోండి ఇరిగీగలు దోమలు ఎక్కువైపోయి ఇతరత్ర జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. ప్లస్ షెడ్ ఎప్పుడు కూడా తూర్పు పడమర దిశలో ఉండాలి, అలాగే షెడ్ హైట్ వచ్చి 13 మీటర్లు ఉండాలి. సైడ్ వాల్స్, షెడ్కున్న సైడ్ వాల్స్ 3 మీటర్ల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే గాలి, వెలుతురు, వెంటిలేషన్ బాగా ఉండాలి. కాబట్టి 3 మీటర్స్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అలాగే ఆ సైడ్ వాల్స్లో మనం ఇంకా గోనె సంచులు పెట్టి గోనె సంచులకు వాటర్ స్ప్రే చేయడం ద్వారా కూడా మనము పశువులకి చల్లని వాతావరణాన్ని అందించవచ్చు. అలాగే షెడ్ పైన కొందరు కాంక్రీట్ వాల్స్ వేసుకుంటారు, కొందరు సిమెంట్ రేకులు వేసుకుంటారు, కొందరు ఇనుప రేకులు వేసుకుంటారు. వాటి మీద వైట్ పెయింట్ కొట్టవాలి. వైట్ పెయింట్ కొట్టడం ద్వారా మనకి హీట్ అనేది తొందరగా లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేసుకోకుండా పశువులు ఉంటుంది. అలాగే వైట్ పెయింట్ వేసిన తర్వాత పైన వరిగడ్డి కానీ, తాటాకు కానీ, కొబ్బరి పట్టలు కానీ వేసి వాటి మీద వాటర్ స్ప్రింక్లింగ్, మధ్యాహ్నం పూట వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం ద్వారా షెడ్ అంతా చల్లగా ఉండేదానికి ప్రయత్నించవచ్చు. చుట్టుపక్కల కూలింగ్ వాతావరణం, పశువులకి చల్లటి వాతావరణం ఎలా కలగజేయాలి, షెడ్ చుట్టూ చెట్లు నాటడం ఒక మంచి పద్ధతి. 24 గంటలు మనం పశువులను షెడ్లో ఉంచలేము, కంపల్సరీ బయటికి చెట్ల కిందికి రావాలి. చెట్ల కిందికి వస్తే బాడీలో నుంచి హీటు ఈజీగా పశువుల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి పశువులు వేసవితాపానికి గురి కాకుండా ఉంటుంది.

0: దాంతోపాటు షెడ్లలో ఫ్యాన్లు అమర్చుకోవాలి, ఫ్యాన్స్ అమర్చుకోవాలి. అలాగే వాటర్ స్ప్రింక్లర్స్, అంటే ఒక్కొక్క పశువు మీద వర్షపు చినుకుల మాదిరి జల్లే వాటర్ స్ప్రింక్లర్స్, మధ్యాహ్నం పూట షెడ్లో పశువులు ఉన్నప్పుడు వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా బాడీ శరీరం మొత్తం చల్లితే పశువు కొంచెం చల్లగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వాటర్ స్ప్రింక్లర్ కూడా కొంచెం తగినంత మోతాదులోనే వేయాలి. ఎక్కువ వేసామంటే మన బెడ్డింగ్ ఎక్కువ తేమ అయిపోతుంది, దీని ద్వారా మనకి పొదుగు వాపు ఇతరత్ర జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగినంత మోతాదులోనే వేయాలి. వాటితో పాటు ఇంకా కొన్ని వాటర్ ఫాగర్స్ అని వాడచ్చు, ఫాగర్స్. అలాగే వాటితో పాటు ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎయిర్ కండిషనర్లు కూడా వాడచ్చు. ఇవన్నీ మనం పశువులకి కూలింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికే, ఎందుకంటే అవి వేసవి తాపానికి గురై వడదెబ్బకు గురై పశువులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కొంచెం హౌసింగు ప్లస్ కూలింగ్ ఎన్విరాన్మెంటు బాగా చూసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఫీడింగ్, ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎండాకాలంలో. మామూలుగా పశువులు చల్లటి టైంలో అంటే పొద్దున పాలు పితకంగానే పశువులకి చల్లటి టైంలో 6 గంటలకి పాలు పితకగానే 6 నుంచి 9 వరకు ఫీడింగ్కి బయటకు వెళ్ళాలి ఫీల్డ్స్లో. మళ్ళీ 9 గంటలు బయటకు వచ్చి షెడ్లో ఉంచి మళ్ళీ ఈవినింగ్ 5 to 6 బయటకు వెళ్ళి మేపుకోవాలి. గొర్రెలు షీప్ అండ్ గోట్ కూడా మార్నింగ్ 7కి వెళ్ళి 11:30 వరకు బయట మేపి మళ్ళీ చెట్ల కింద ఉంచి మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ బయట మేపుకొని వెళ్ళాలి. అలా వెళితే వడదెబ్బకు గురి కాకుండా పశువులను జాగ్రత్త చూసుకోవచ్చు. అలాగే వేసవి కాలంలో పచ్చి మేత కంపల్సరిగా పెట్టాలి, ఎందుకంటే పచ్చి మేతలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. తేమ శాతం ఎక్కువగా ఉండే గడ్డి రకాలు వచ్చి APBN, పారాగ్రాస్, కోవన్, కోటు, హైబ్రిడ్ నేపియర్, సూపర్ నేపియర్ లాంటి పచ్చిగడ్డి పశువులకు అందించాలి. వేసవిలో పశుగ్రాస కొరత ఉంటుంది కాబట్టి మనము చాఫ్ కట్టర్ ద్వారా కట్ చేసి పశువులకు అందించడం ద్వారా పచ్చి మేత వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే పశువుకు కూడా ఈజీలీ డైజెస్టబుల్గా ఉంటుంది. అలాగే ఎండుగడ్డి, ఎండుగడ్డి కూడా సాయంత్రం ఒక పూట కంపల్సరీ వేయాలి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పచ్చిమేపు పెట్టి నైట్ టైంలో ఎండుగడ్డి కంపల్సరీగా వేయాలి. చాలామందికి ఓన్లీ ఎండుగడ్డి ఉంటుంది, పచ్చి మేత ఉండదు. ఓన్లీ ఎండుగడ్డి పెట్టామంటే పశువులు నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్కి వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్కి వెళ్ళిపోయి పశువులు నీరసంగా అయిపోయి తూలుతూ నడుస్తూ చివరికి కింద పడిపోతాయి, మళ్ళీ పైకి లెగవు, దాంతో అట్లాగే మరణిస్తాయి కొన్ని పశువులు కూడా. అందుకు ఎండుగడ్డే ఉన్నవాళ్ళు వర్షాకాలంలో మొక్కజొన్న గడ్డి పెంచుకొని దానికి పాతరగడ్డి లేదా మాగుడు గడ్డిలాగా చేసి ఈ ఎండాకాలంలో ఉపయోగించుకోవాలి. అలాగే దానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఏమంటే వరిగడ్డి, వరిగడ్డి ఉన్నవాళ్ళు యూరియా ట్రీట్మెంట్ చేసి అంటే 4 కేజీలు యూరియాని 60 లీటర్ల నీళ్ళలో కలిపి వరిగడ్డి మీద చల్లి దానికి గాలి పోకుండా 1-2 నెలల రోజులు ఎట్ల పెట్టి మళ్ళీ ఎండాకాలంలో వాడుకుంటే దాంట్లో కొన్ని ప్రోటీన్ సోర్సెస్ బాడీకి అందుతాయి, దాంతో కొంచెం ఈ పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. అలాగే మన గవర్నమెంట్ ద్వారా సప్లై చేస్తున్న టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే TMR సమతుల్య ఆహారం అంటారు, అందులో పచ్చిగడ్డి ఉంటుంది, ఎండుగడ్డి ఉంటుంది, దాణా ఉంటుంది, మినరల్ మిక్చర్ ఉంటుంది, ప్లస్ ఇంకో మొలాసెస్ కూడా ఉంటుంది. దాంతో మనకి పశువుల సమతుల్య ఆహారం బ్యాలెన్స్డ్ రేషన్ అనేది సరిపోతుంది పశువుకి. దాని ద్వారా పశువులు నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్కి వెళ్ళిపోకుండా చూడవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వేసవిలో పాడి పశువుల పెంపకంలో యాజమాన్య పద్ధతులు నల్లమాడ పశు వైద్యాధికారి డాక్టర్ E. శ్రీహరినాయక్ గారు అందించే వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ, వాళ్ళు వరి పండించడం అని కానీ, ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయం ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు, శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్లో దాదాపు 108

0: మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది.
1: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కుర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ
2: పూలపల్లి, ఆగర్రు, వెలివిల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8 కోట్ల 34 లక్షల రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ ఆర్ఎన్బి రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత

రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ ఉదయ ప్రసారంలో 6-7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు కోటి విద్యలు కూటి కొరకే 10వ సంచిక ప్రసారం. ఈ వారం అతిథి ఇంటి పని సహాయకురాలు శ్రీమతి అంజలి. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ రచన ఎల్ సుబ్బారావు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 రంగరించిన పట్టు రమణులకు ఆకట్టు రూపకం రచన సమర్పణ శ్రీ ఎం హరి. ఇక సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. గుత్తికోట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 8:45 రాంగ్ రూట్ లఘునాటిక రచన రాగతి పండరి, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. రాత్రి 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఈ ఉదయం 7:30 కోటి విద్యలు కూటి కొరకే 10వ సంచిక. ఈ వారం అతిథి ఇంటి పని సహాయకురాలు శ్రీమతి అంజలి. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన.

0: நேர்த்துக்கும்
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గాషర్మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ ఈ పథకం ఎంతోమంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో

0: మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ ప్రారంభోత్సవంలో డాక్టర్ క్రమలా ప్రసాద్ బిసే సార్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. May 13 అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 ఏళ్ల క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం May 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి, వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్న

వ్యవస్థను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము, మోక్ష సంన్యాస యోగము, 6వ శ్లోకం.

అర్జున, నేను చెప్పిన ఈ యజ్ఞాది కర్మలను చేసి తీరాలి. కానీ వీటిని చేసేటప్పుడు నేనే కర్తననే కర్తృత్వాసక్తిని, నాకు ఈ ఫలితం కావాలనే ఫలాసక్తిని విడిచిపెట్టి తీరాలి. ఇది వేదాల ఉత్తమ నిశ్చయం. ఆ నిశ్చయాన్ని అనుసరించే నా యొక్క అభిమతం ఇదే. పరమేశ్వరార్పణ బుద్ధితో కాకుండా వేరే కోరికతో చేసే ఏ కర్మైనా

బంధకరమే అని కృష్ణుడు ఇదివరకే చెప్పాడు. సకామకర్మ ఆచరణ చేసేవారు స్వర్గానికి భూమికి మధ్య గిరగిరా తిరుగుతూనే ఉంటారు అని కూడా చెప్పాడు. అయితే అక్కడ త్యాగ దృష్టికోణం నుంచి భగవానుడు ఈ వివరణ చేసి ఉండలేదు కాబట్టి అర్జునుడు దాన్ని అందుకోలేక ఇప్పుడు త్యాగం గురించి ప్రశ్నిస్తున్నాడు. అందుకే భగవానుడు ఇక్కడ త్యాగతత్వాన్ని సిద్ధాంత రూపంగా ప్రతిపాదిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. ఇప్పుడు సమాచార వేదిక. సత్యసాయి బోధనలు అనుసరణీయం. ఆదిలాబాద్ జిల్లా భక్తుల పర్తియాత్ర. ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మికత, ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి, అహింస మార్గంలో సత్యసాయి నడిపించారనే సందేశాన్ని బాల వికాస్ చిన్నారులు నృత్య నాటిక ద్వారా తెలియచేశారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం ఆదిలాబాద్ జిల్లా భక్తులు పర్తియాత్రతో పుట్టపర్తికి వేలాదిగా తరలివచ్చారు. శనివారం సాయి కుల్వంత్ మందిరంలో ఆదిలాబాద్ జిల్లా బాల వికాస్ చిన్నారులు వాహిని జురి సాయి బోధనల దివ్య ప్రవాహం నృత్య నాటికను ప్రదర్శించారు. సత్యసాయి బోధించిన 15 వాహినీలను వివరించారు. సాయి భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. ఆ తర్వాత బాబా సమాధిని దర్శించుకున్నారు. రాత్రి మహానగర సంకీర్తన నిర్వహించారు. మహిళలు కలశాలు, జ్యోతులు, బోనాలు చేతబట్టి కోలాటం ఆడుతూ సంప్రదాయ నృత్యాలు చేస్తూ రథాన్ని ఊరేగించారు. ఉమ్మడి జిల్లాలో 14న మంత్రి లోకేష్ పర్యటన. ఉమ్మడి జిల్లాలో ఈ నెల 14న రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలియచేశారు. మధ్యాహ్నం 12 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన బయలుదేరి బత్తలపల్లిలో ఆర్డిటి ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆసుపత్రిలో రోగులకు

అందిస్తున్న సేవలు ప్రత్యక్షంగా చూసి ఆర్డీటీ ప్రతినిధులతో మాట్లాడతారు. ఆర్డీటీ సంస్థకు రెన్యువల్ కావడంతో ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు అనంతపురం చేరుకుంటారు. అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నాయకులతో సమావేశం అవుతారు. రాత్రికి అనంతపురంలో బస చేస్తారు. ఈ నెల 15న ఉదయం విజయవాడకు తిరిగి ప్రయాణమవుతారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ప్రభుత్వ కొలువులు, ప్రైవేట్ సేవలు. ప్రభుత్వాసుపత్రుల్లో కొంతమంది వైద్యులు విధులకు అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ప్రతి నెల రూపాయలు లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నారు. సర్వజన వైద్యశాల, యూపీహెచ్సి, పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే పలువురు వైద్యులు ప్రైవేట్ వైద్యులతో కలిసి ఆసుపత్రులను నెలకొల్పారు. మరికొంతమంది కన్సల్టెంట్లుగా వెళ్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది వివరాలను డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో సదరు యాజమాన్యాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల వివరాలను బోర్డులో ప్రదర్శించాలి. అయితే బోర్డులో ఉండే వైద్యుల్లో ఎక్కువ భాగం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేయటం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీకి వచ్చే రోగులను కొందరు వైద్యులు తమకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైందన్న విమర్శలు ఉన్నాయి. సమాచార వేదిక విన్నారు.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే పదవ సంచిక. ఈ వారం అతిథి ఇంటి పని సహాయకురాలు శ్రీమతి అంజలి. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన.
1: కోటి విద్యలు ఉన్నా జీవితం సాగేది కూటి కోసమే. పని వెనుక ఉన్న కథలు, కష్టాల్లో పుట్టిన నైపుణ్యాలు, మన చుట్టూ ఉన్న సాధారణ మనుషులు, అసాధారణ ప్రయాణాలు, ప్రతి ఒక్కరిది ఒక్కొక్క వృత్తి, ఒక్కొక్క వృత్తిది ఒక్కొక్క కథ, ప్రతి మనిషికి ఒక ప్రేరణ. ప్రతి ఇంట్లో వెలుగులు వెలిగించేది మనమే అనుకుంటాం, కానీ ఆ వెలుగుల వెనుక కనిపించని చేతులు కూడా ఉంటాయి. మన ఇళ్లను శుభ్రంగా, మన జీవితం సాఫీగా నడవడానికి మౌనంగా శ్రమించేవారు మన ఇళ్లలో పనిచేసేవారు.
2: ఈరోజు అనంతపురం శారదానగర్లోని ఒక అపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయిని పరిచయం చేసుకుందాం. ఆ అమ్మాయి తన పనిలో తాను బిజీగా ఉంది, మనమే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడదాం.
1: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు అంజలి మేడం.
1: అంజలి గారు, మీ సొంత ఊరు ఇదేనా అండి?
3: మా సొంత ఊరు ఇదే మేడం.
1: ఎంతవరకు చదువుకున్నారు?
3: నేను 7th వరకు చదివి వదిలిపెట్టేసిన మేడం.
1: మీ సొంత ఊరు అనంతపురే అన్నారు కదా, మరి మీ కుటుంబం గురించిన వివరాలు చెప్పండి.
3: మా కుటుంబం అంటే నేను, మా అక్క, నా తమ్ముడు మేడం, మీ ముగ్గురము, మా అమ్మ, మా నాన్న.
1: మీకు పెళ్ళయిందా అండి?
3: అయింది మేడం, 10 సంవత్సరాలు మేడం.
1: ఓ, మీరు చూడ్డానికి చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా చదువుతున్నారేమో అనుకున్నాను. పిల్లలు కూడా ఉన్నారా అండి?
3: ఉన్నాడు మేడం, ఓ బాబు ఉన్నాడు.
1: బాబు ఉన్నాడా? ఏం చదువుకుంటున్నాడు మీ బాబు?
3: మా బాబు ఇప్పుడు 2nd క్లాస్ అయిపోయి తాడుకు పోతాడు మేడం.
1: రోజుకు ఎన్ని ఇళ్లలో పనిచేస్తావు అంజలి?
3: నేను రోజుకు 5 ఇళ్ళు పనిచేస్తాను మేడం.
1: వారు ఏం చేస్తారు?
3: మా ఆయన ఆటో డ్రైవర్ మేడం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేము ఆటో డ్రైవర్ మేడం.
1: ఓ, లవ్ మ్యారేజా? మరి లవ్ మ్యారేజ్కి మీ వాళ్ళు ఒప్పుకున్నారా అంజలి?
3: ఎవరేమైతే ఒప్పుకోలేదు మేడం. ఇంకా ఇప్పుడు కొద్దిగా బాగున్నాము కాబట్టి, మా పిల్లి 10 సంవత్సరాలు అయింది మేడం. ఇంకా 10 సంవత్సరాలు అయినా ఇప్పుడు బాగున్నాము కాబట్టి కలిసి మెలిసి ఇంకా బాబు పుట్టినాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను మేడం.
1: బాబు పుట్టినాక మొత్తం అందరు కలిసిపోయినారన్నమాట. అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వలన ఇబ్బందులు అయితే ఏమీ లేవన్నమాట?
3: ఇబ్బందులు అయితే లేవు మేడం. ఒకరికొకరు అర్థం, ఎట్లా ప్రేమించుంటారో అట్లే పెళ్ళైన తర్వాత అర్థం చేసుకొని ఉంటే దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు మేడం. ప్రేమించిన ఫస్ట్లో ఉన్నట్లే ముందు వరకు సాగితే ఏమి ఇబ్బంది ఉండదు మేడం. ఫస్ట్లో ప్రేమించి మళ్ళీ పెళ్ళి తర్వాత దానికి దీనికి గొడవలు చేసుకుంటే అదైతే సాగుగా సాగం మేడం. మామూలే ఇంకా సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, ఇంకా అన్నిటికీ సర్దుకొని పోతుండాలి మేడం. అందరినీ కాదని చేసుకున్నాం కాబట్టి మేమైతే బాగున్నాం మేడం, ఈ ఇబ్బందులు లేవు.
1: మరి ఈ వృత్తిని ఎంచుకున్నారు కదా, ఈ పని చేయడం మీ వారికి ఇష్టమేనా?
3: ఇష్టమే మేడం, ఇద్దరము కలిసి పని చేసుకుంటేనే కదా అని ఏమి అట్లా ఏమి ఇబ్బంది ఏం పెట్టాము. నీ ఇష్టం, ఏ పనైనా చెయ్యి, కష్టపడి చేస్తారన్న కాబట్టి మా ఆయన ఆటో డ్రైవరు, ఇతలాకు ఒక పని చేసుకొని ఇది చేసుకుంటున్నాం మేము.
1: మీ వారు ఆటో డ్రైవరా అండి? ఆటో సొంతమేనా లేకపోతే బాడుగా?
3: లేదు మేడం, మొన్ననే రీసెంట్గా తెచ్చినాం మేడం.
1: సొంతంగా ఆటో ఉంది మీకు? మరి రోజుకి 4 నుంచి 5 వరకు ఇల్లు చేస్తామంటున్నారు కదా, మరి ఎంతవరకు సంపాదిస్తారు
3: మేడం? ఇంటికి ఒక ఇంటికి 2000 ఇస్తారు మేడం, ఇంకా నెలకి 10000 చొప్పున వస్తుంది మేడం.
1: ఈ 10000 సంపాదన మీకు నెల మొత్తానికి సరిపోతుందా అంజలి గారు, మరి ఇంటి ఖర్చులకి అంతా?
3: అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండింది మేడం, కొద్దిగా ఖర్చులు ఎక్కువ, అన్ని ఇబ్బంది. ఇప్పుడు ఆటో 1 రూపాయి 1 రూపాయి ఎత్తి పెట్టుకుని ఆటో తెచ్చుకున్నాం. మా ఆయన ఇంటి బాడిగి అవి ఇవి కడతాంటాడు, నాది ఇంకా ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయ్యి 1 రూపాయి 1 రూపాయి ఇది చేసుకుంటున్నాం మేడం.
1: వచ్చిన దాంట్లోనే కొంచెం పొదుపు చేస్తూ ఖర్చులు వాడుకుంటున్నారన్నమాట?
3: అవును మేడం.
1: ఇందులో మీకు కష్టంగా అనిపించే పనులు ఏమైనా ఉన్నాయా అంజలి గారు?
3: ఇష్టంగా చేస్తే ఏ పనులైనా కష్టం అనిపించు మేడం. ఏదైనా కానీ మనం ఇష్టంగా చేయాలా అప్పుడు ఏ కష్టం అనిపించదు. మనం అన్నీ కష్టం అనుకుంటే అన్నీ కష్టమే మేడం, జీవితం అంతా కష్టాలే ఉంటాయి.
1: ఏమేమి పనులు చేస్తారండి అంజలి గారు?
3: నేను అయితే మేడం కసువులు దుబ్బుతా, సామాన్లు కడుగుతా. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా చేసుకుంటాను మేడం.
1: ఇలా ఎక్స్ట్రా పని చేసినప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఏమన్నా తీసుకుంటారా?
3: ఇస్తారు మేడం, మన పనికి కాక మనం ఎక్స్ట్రా పని చేస్తే కానీ ఇస్తారు మేడం.
1: అందాజు అది ఎంతవరకు సంపాదిస్తారు?
3: అందాజుగా అంటే మేడం ఏదైనా 200 డైలీ లేకపోయినా 3 రోజులకోసారైనా 200 కానీ అట్లేమన్నా పండగలప్పుడు క్లీనింగ్ అవి ఉంటాయి కాబట్టి.

0: మేడం, ఇంకా ఈజీగా నా జీతం కాకనే ఒక ఇంట్లో లేదనుకుండా ఒక 2,000 అట్లా ఎక్స్ట్రానే వస్తుంది మేడం.
1: సో నెలవారి జీతం కాకుండా అదనంగా ఎక్స్ట్రా పనులు చేస్తూ సంపాదిస్తారన్నమాట. మరి మీ కుటుంబం మీ అత్త మామ వాళ్ళతోనే కలిసే ఉంటున్నారా మీరు?
0: మా ఆయన అంటే ఇద్దరు అన్నదమ్ములు మేడం. మా అత్త మామర్ది దగ్గర 3 నెలలు, మా దగ్గర 3 నెలలు ఉంటుంది మేడం.
1: సో మీ అత్తగారు ఒకరే ఉంటారు, మామయ్య గారు లేరు. బాబు ఉన్నారన్నాడు కదా, మరి బాబు ఏం చదువుతున్నాడు?
0: బాబు ఇప్పుడు 3rd క్లాస్ పోతాడు మేడం.
1: ఏ స్కూల్ అండి?
0: మా బాబు శ్రీసాయి స్కూల్ పంపిస్తాను మేడం.
1: అది ప్రైవేట్ స్కూల్ అనుకుంటే కదా, మరి గవర్నమెంట్ స్కూల్ ఫ్రీగా చదివిస్తున్నారు కదా, బుక్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు కదా, మరి ఇటువైపు ఎందుకు ఆలోచించలేదు?
0: లేదు మేడం, ఇక్కడ నేను పనుల దగ్గర కొంచెం లేట్ కావచ్చు. ఇంటి దగ్గరే ఉంది స్కూలు, నేను కొంచెం లేట్ వచ్చినా కానీ బాబు ఇంటి దగ్గర ఉండే అవకాశం నాకు ఉందన్నమాట. నేను టెన్షన్ పడేది ఉండదు. ఇప్పుడు దూరం అయితే బాబు రావాల కొంచెం నాకు ఇబ్బంది. ఇప్పుడు నేను కానీ మా ఆయన ఏదన్నా పనుల మీద పడినా కూడా మా బాబు ఇంటి దగ్గర ఉంటాడు మేడం. ఇంటి దగ్గర ఉంది కాబట్టి చేసుకున్నాం మేడం. అట్లా
1: మరి ఇట్లా ప్రైవేట్ స్కూల్ కదా, ఫీజులు ఎక్కువ అంటారు.
0: ఏం లేదు మేడం, ఒకవేళ అట్లా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఫీజు కన్నప్పుడైతే ఇంక ఇట్లా పనులు చేస్తాం కదా మేడం. వాళ్ళకి ఇండ్లలో చేస్తా అంటే ఇట్లా ఏమన్నా నాకు సాయం చేయండి అంటే చేస్తారు మేడం. చేస్తారు కాబట్టి నా కొడుకుని ఇట్లా చదివిస్తుంటారు.
1: సాధారణంగా ఆడవాళ్ళు ఇంట్లో రోజంతా పనిచేసి అలసిపోతుంటాం, మరి మీరు రోజుకు 4 నుంచి 5 ఇండ్లు ఇంకా ఎక్స్ట్రా పని అంటున్నారు కదా, మరి ఇన్ని పనులు చేస్తారు కదా, మీకు కలుపు అనేది రాదా అండి?
0: కలుపు అనేది వస్తుంది మేడం, ఇంక అట్లనే అలవాటు అయిపోయింది. ఇదే నా వృత్తి కాబట్టి మేడం నాకు ఇదే అలవాటు అయిపోయింది.
1: అంటే ఇట్లా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇట్లా ఏదన్నా కలుపు అనేది వచ్చినప్పుడు, ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు మీకు సెలవు విరామం దొరుకుతుందా?
0: నా బాల్యాన్ని అనే పరిస్థితులు అయితే కింద నాకు సెలవులు అయితే ఇస్తారు మేడం. అట్లేం లేదు, ఉండు, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకో అని అంటారు మేడం. సెలవు వరకైతే మనకైతే ఇబ్బంది అయితే ఏం లేదు మేడం.
1: ఇలా ఇంటి విషయంలో మీ వారి సహకారం మీకు అందుతుందా?
0: చేస్తాను మేడం. ఇంట్లో తాగే నీళ్లు కానీ తెచ్చిచ్చేది, ఒకవేళ నా పనికాడు లేట్ అయినా మా ఆయన తొందరగా వచ్చినా ఏమన్నా ఇంట్లో కసులు నూకేది అట్లా ఆడవని నాకు కూడా పనులలో హెల్ప్ చేస్తాడు మేడం.
1: ఎందుకనే మీరు ఈ పనిని ఎంచుకున్నారు అంజలి?
0: ఇంకా చదువుకునే అవకాశము నాకు లేకుండా మేడం, ఇంట్లో ఇబ్బందులు పట్టి నాకు జరిగింది. అందుకని ఇప్పుడు మా అమ్మ మా వాళ్ళు ఇదే వృత్తి. నేను ఇంకా నాకు చదువు ఇది లేదు కాబట్టి నేను ఏదంటూ నాకంటూ ఒక ఇది ఉండాలి కాబట్టి నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను మేడం.
1: ఈ పని చేయడం మరి చులకనగా అనిపించినది, గౌరవం దక్కలేదు, ఇలాంటి విమర్శలు చులకన భావంగా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా?
0: ఎప్పుడు కానీ మేడం, మనం చేసేదే కష్టము. దాంట్లో మనం ఏమైనా తప్పు పని చేయలేదు, ఇంకోటి ఇంకోటి చేయలేదు, కష్టం చేస్తున్నాం కాబట్టి నాకు ఎప్పుడు ఈ పని చునకనా అని అనిపిది మేడం. నాకు ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి నాకు ఎప్పుడు తక్కువ ఈ పని నేనేం అనుకోను. మెయిన్ మా ఆయన నాకు సపోర్ట్ చాలా ఉంది మేడం, ఎందుకంటే మా ఆయన కూడా ఈ పనికి ఇష్టం కాబట్టి మేడం. ఇంట్లో మగవారు సరిగ్గా ఉంటే కినా మనము ఏ పని చేసినా దాన్ని నేను తప్పుగా అనిపించదు మేడం.
1: మీరు ఈ పని చేస్తారు కదా, మరి ఈ పనిలో మీకు కష్టంగా అనిపించే పనులు ఏమైనా ఉన్నాయా?
0: ఏం లేదు మేడం, ఇప్పుడు మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అవే పనులే మేడం వీళ్ళింటికి కూడా వచ్చి చేసేది. అందుకే ఏమేమి కష్టం అయితే ఏం అనిపించదు మేడం. ఇప్పుడు ఒకవేళ ఒక 1/2 గంట లేట్ అయినా కానీ నేను వచ్చి చేసుకోవచ్చు. అదే ఏదన్నా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక డ్యూటీ ఒప్పుకుంటే టైం సరిగ్గా అక్కడ పోవల్లా చేయల్లా. ఇది అట్లా లేదు మేడం, అక్క నేను సాయంత్రం వస్తాను అన్న కూడా నాకు సర్దుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించదు మేడం.
1: మీ పనిచేసే యజమానులు అంటే ఇళ్లలో పనిచేస్తారు కదా, మరి ఆ యజమానులు మీ పట్ల ఏమైనా పెత్తనం చెలాయించడం కానీ, అధికారం చెలాయించడం కానీ, అగౌరవంగా మాట్లాడడం లాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారా?
0: అస్సలకి మేడం, ఇంతవరకు ఏంది నా జీవితంలో నేనైతే అట్లాంటివైతే ఎప్పుడు ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి టయానికి పనులు చేసేస్తాను కాబట్టి వాళ్ళు నన్ను గౌరవంగానే చూస్తారు. కానీ మేడం ఎప్పుడు నన్ను తక్కువగా చూసేది, చులకనగా మాట్లాడేది. ఇప్పుడు వరకు వాళ్ళ పిల్లలకు కూడా మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో పని మనిషి మనం మన అనకూడదు, మన ఇంట్లో మనిషి మాదిరి అక్క ఆంటీ అని వాళ్ళు కూడా చెప్తారు మేడం. నాకైతే ఈ పని వరకు అసలు పని చేసే వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరి నన్ను చూస్తారు కాబట్టి నాకైతే ఏ ఇబ్బంది లేదు మేడం.
1: సరే, ఈ వృత్తిలో మీరు మీకు సంతోషకరమైన సంఘటన కానీ, మీరు మర్చిపోలేని సంఘటన కానీ ఏదైనా ఉంటే ఒకటి మాతో పంచుకోండి.
0: సంతోషము అంటే మేడం, నేను ఒక ఇల్లు పనిచేస్తాను మేడం. వాళ్ళ అక్క, నా అక్క చెల్లెలు వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతామని చెప్పినారు మేడం. అయినంటే అక్కళ్ళు వచ్చిన్నారు, వచ్చి బెడ్రూమ్లో నిద్రపోతానే నేను పొద్దున్నే పని పోతా కాబట్టి

0: వాళ్ళు కొద్దిగా డబ్బు పరంగా అక్కడ పెట్టి నా మీద ఏమన్నా తీసుకుంటానా లేదా అని,
1: అంటే కొంత నగదుని అక్కడ ఉంచి తీసుకుంటావా లేదా అని టెస్ట్ చేస్తారన్నమాట.
0: అట్లా టెస్ట్ చేసినారు మేడం, చేసినారు. మా అమ్మ నాకు చెప్పిన మాట ఏం మేడం, నేను పనులకు వచ్చినప్పుడు ఒక్క రూపాయితో పోయిన మర్యాద మనకు 1000 రూపాయలు ఇచ్చినా మనకి రాదు అని చెప్పింది మేడం. మనం ఎప్పుడు అట్లా పనులు చేయలేదు, అక్కడ ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేను మేడం. నేను పోయిన తర్వాత వాళ్ళ అక్కకి చూడంత డబ్బు పెట్టినాను, ఆ డబ్బులో కూడా 10 రూపాయలైనా తీసుకోవచ్చు కదా అక్క, నేను చెక్ చేసినాను, ఆ పాప 1 రూపాయి కూడా ముట్టుకోలేదు. నేను అనంతపురంకి వచ్చిన తర్వాత మా ఇంట్లోకి పనికి ఆ పాపే కావాలని నన్ను కోరి మళ్ళీ పెట్టించుకున్నారు మేడం. అది నాకు సంతోషం అనిపిస్తుంది.
1: చాలా సంతోషకరమైన విషయం అండి. అలాగే మీకు బాధాకరమైన విషయం ఏదైనా ఉందా?
0: బాధ అంటే మేడం ఉంది, నా ఏదైనా నేను కొంతమందిని చూసినప్పుడు కానీ, నా ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా చూసినప్పుడు కానీ, నేను చదువుకొని ఉంటే బాగుండు కదా అని ఒక్క బాధ తప్ప ఇంకంతకుమించి. ఇప్పుడు నాకు నా కొడుకు ఉన్నాడు, నేను చదువుకోనేందు నా కొడుకుని చదివేలా ఆ బాబును ఒక మంచి స్థాయిలో పెట్టాలని అది ఒక ఆశ ఉంది మేడం. అంతే.
1: అంటే బాధాకరమైన సంఘటన అంటే మీరు చదువుకోలేకపోయినారు అనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. సరే, మరి ఇప్పుడు మీకు ఒకవేళ చదువుకునే అవకాశం వస్తే మరి కొనసాగిస్తారా?
0: అంత నాకు ఇప్పుడు ఏదూ లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మేడం. ఇదైపోయింది, ఇంకా చదువుకునే అవకాశం అయితే లేదు. ఇంకా నాకంటూ మాకంటూ బాబు ఉన్నాడు కాబట్టి నా బిడ్డ పరంగా నేను చదువుకోలేదు, నా బిడ్డను చదివించుకుంటాను మేడం. కష్టమో నష్టమో నా బాబు ద్వారా నేను నా కోరికలు తీర్చుకునే అవకాశము వస్తే చాలని అనుకుంటాను మేడం.
1: సరే, ఒకవేళ మీరు చదువుకోనుండి బాగా చదువుకోనుంటే మీరు ఏం కావాలని కోరుకున్నారు మీ చిన్నప్పుడు?
0: మేడం నేను చిన్నప్పుడు నా కోరిక ఏమున్నానంటే, నేను ఒకవేళ చదువుకున్నా కూడా కంప్యూటర్ అనేది నేర్చుకొని ఒక సిస్టమ్ మాత్రం పెట్టుకొని దాన్ని ఇది చేయాలని ఉన్నింది మేడం నాకు.
1: నీకు కంప్యూటర్ అంటే ఇష్టమా అంజలి? కంప్యూటర్ నేర్చుకోవచ్చు కదా, ఇప్పుడైనా కానీ నేర్చుకుంటావా మరి?
0: ఎట్లా అవకాశం మేడం, దానికి చదువు ఉండాలా, అన్నీ ఉండాలా, కాబట్టి ఇప్పుడు వీలు కాదు మేడం ఇంకా.
1: మరి మీ కొడుకుని ఏం చేయాలని కోరుకుంటున్నావు?
0: మేడం నా కొడుకుని అయితే నాకు ఇష్ట ప్రకారం పోలీసుని చేయాలని ఇష్టం మేడం. ఇంకా బాబుకి నాకు ఇష్టం పోలీసు, ఇంకా బాబు ఏమవుతాడో బాబు ఇష్టం మేడం.
1: ఎందుకని పోలీస్ అంటే ఇష్టం?
0: సమాజం కోసం అవసరం కదా అని నాకు ఇది మేడం.
1: ఇలా ఇళ్లలో పనిచేసే పని కాకుండా మీకు ఇంకా ఏమన్నా అభిరుచులు, ఇతర నైపుణ్యాలు వేటిపైన అయినా నేర్చుకోవాలా, ఇలాంటివి చదువుతో సంబంధం లేకుండా వేటిపైన కళలపైన, అంటే ఇంకా కొన్ని టైలరింగ్ అట్లా ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వాటిపైన దేనిపైన ఆసక్తి ఉందా అంజలి?
0: దేనిపైన అంటూ ఏం ఆసక్తి అయితే లేదు మేడం.
1: ఇతర అభిరుచులు అయితే ఏమి లేవు. సినిమాలు చూస్తుంటారా అంజలి?
0: చూస్తాను మేడం, ఇంకా ఖాళీ టైంలో మధ్యాహ్నము సీరియల్ చూస్తాం మేడం.
1: మరి మీ అభిమాన నటుడు నటి?
0: అభిమాన నటుడు అయితే అల్లు అర్జున్ ఇష్టం మేడం. అభిమాన నటి అయితే సాయి పల్లవి గారు ఇష్టం మేడం.
1: ఎందుకని సాయి పల్లవి గారు అంటే ఇష్టం?
0: అంటే ఆమె డ్రెస్ పరంగా కానీ, మాట తీరు కానీ, యాక్టింగ్ కానీ, మనము ఎట్లా సాధారణంగా ఉంటామో అలాగే చేస్తుంది మేడం. అందుకని నాకు ఆమె చాలా ఇష్టం మేడం.
1: మరి ఇష్టమైన పాట ఏదైనా ఉందా?
0: ఇష్టమైన పాట అంటే పరుగు పరుగు సినిమాలో ఇష్టం మేడం.
1: మాకోసం ఒక చిన్న 2 లైన్లు పాడండి అంజలి.
0: రాదు మేడం, వింటాను కానీ మేడం రాదు మేడం. పాట
1: రేడియో కార్యక్రమాలు వింటూ ఉంటారా?
0: వింటుంటాను మేడం.
1: మరి మీకోసం రేడియోలో మీరు కోరిన ఈ పాట మీకోసం వినిపిస్తామండి.

0: ఇంతసేపు మీ విలువైన సమయాన్ని మాకోసం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.
1: మీకు కూడా మాలాంటి వాళ్ళని వాళ్ళ పరిస్థితులు ఎట్లా వాళ్ళు ఎట్లా ఇది చేస్తుంటారని మా వరకు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా మాటలు ఒక నలుగురికి వినిపించేటట్లు మేడం, మా కష్టాలు కానీ మా సంతోషం కానీ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు, వాళ్ళకంటూ ఏ ఇది లేకోకుండా బాగున్నారని మా దగ్గరికి వచ్చి నలుగురికి మా గొంతు కూడా వినిపించేటట్లు చేసినందుకు కూడా మేడం కూడా మీకు నమస్కారం మేడం.
2: మరి వచ్చే వారం కోటి విద్యలు కూటి కొరకే కార్యక్రమంలో మరొక పరిచయంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.
3: శ్రోతలు ఇంతవరకు కోటి విద్యలు కూటి కొరకే 10వ సంచిక విన్నారు. ఈ వారం అతిథి ఇంటి పని సహాయకురాలు శ్రీమతి అంజలి, కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన వ్యాఖ్యాత. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు.

0: శ్రోతలింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi to visit Karnataka and Telangana today to launch multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad and participate in 45th anniversary celebrations of the art of

0: ప్రతినిధి, గత 2 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న 165వ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. 26వ తేదీన నర్సాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీంతో పాటు నర్సాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ రైళ్లలో సంబంధించి తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, ఎలమంచిల మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట, మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో మే 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 23 నెలల కాలంలో 13,99,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో 50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిస తొలగింపు పనులను పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైనులో ఇరుపక్కలా ఉన్న కిక్కిసను తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ట నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలహారతి అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేస్ పార్కులో ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను, గ్రామస్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజులుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలం అండలూరులో మే 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రేమతో, గౌరవంతో జరుపుకునే ప్రత్యేకమైన రోజు మదర్స్ డే, అంటే మాతృ దినోత్సవం. అమ్మ అనే పదం చిన్నదైనా దాని అర్థం అపారమైనది. మన జీవితానికి ఆది, అంతం అన్నీ అమ్మే. మన మొదటి గురువు.

0: మొదటి స్నేహితురాలు, మనకు నిస్వార్థ ప్రేమను అందించే మహానుభావురాలు అమ్మ. మనకు నడక నేర్పేది అమ్మ, మాట నేర్పేది అమ్మ, మంచి చెడు తెలియచేసేది కూడా అమ్మే. ఆమె ప్రేమకు కొలమానం లేదు. తన సంతోషాన్ని పక్కన పెట్టి మన ఆనందంలో ఆనందాన్ని వెతికేది అమ్మ మాత్రమే. మాతృదినోత్సవం అనేది కేవలం ఒకరోజు అమ్మను గుర్తు చేసుకునే రోజు కాదు, ప్రతిరోజు ఆమె చేసిన త్యాగాలను గుర్తించి కృతజ్ఞత తెలపాల్సిన రోజు. ఈ సందర్భంగా మనమందరం మన అమ్మకు ఒక చిన్న ధన్యవాదాలు చెబుదాం, ఆమెతో కొంత సమయం గడుపుదాం. ఎందుకంటే అమ్మ ప్రేమకు మించిన వరం ఈ ప్రపంచంలో లేదు. అమ్మ ఉన్న ఇల్లు ఆలయం, అమ్మ ప్రేమ జీవితం యొక్క ఆశీర్వాదం. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. హలో అభిలాష.
1: మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు సుధాకర్ మేడం, లేపాక్షి.
0: లేపాక్షి నుండి సుధాకర్, బాగున్నారా అండి?
1: బాగున్నారు మేడం, మీరు బాగున్నారు? మేడం
0: బాగున్నామండి. చెప్పండి, మీకు ఏ పాట వినిపించమంటారు?
1: మేడం భాగ్యరేఖలు, నీవుండే దాకుండా పోయిన స్వామి అనే పాట.
0: భాగ్యరేఖలు. భాగ్యరేఖలు. భాగ్యరేఖనా? భాగ్యరేఖలునా?
1: భాగ్యరేఖ.
0: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు, ఓకేనండి. మరి మీ అందరి కోసం, మన కోసం ఈ పాట. నమస్తే అండి.

0: హలో అభిలాష. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుండి?
1: కడప జిల్లా సిద్ధవటం మండలం నుంచి కొండారెడ్డిని మాట్లాడుతున్నాను మేడం.
0: కొండారెడ్డి గారు, బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలండి.
1: ఫస్ట్ ఉపోద్ఘాటం చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.
1: అమ్మ రాజీనామా నుంచి సృష్టికర్త ఒక బ్రహ్మ అమ్మను అన్నమాట మేడం.
0: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు?
1: మా అమ్మ నారాయణమ్మ గారి కొరకు మేడం.
0: ఇంకా?
1: ఇంకా మేడం, అందరు అమ్మల కొరకు మేడం.
0: ఓకేనండి.
1: అమ్మ ఎవరికైనా అమ్మే మేడం, అందుకని అందరు అమ్మల కొరకు మేడం.
0: ఓకేనండి.
1: థ్యాంక్స్ మేడం.
0: ధన్యవాదాలండి. మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను.

0: ഹലോ അഭിലാഷ, ഹലോ. നമസ്തേ ആണ്ടി, എവരു എക്കണ്ടി?
1: ഗുഡ് മോർണിംഗ് മേഡം.
0: ഗുഡ് മോർണിംഗ് ആണ്ടി.
1: చెప్పండి.
0: ఓకే ఓకే. మీ పేరండి? జబ్బార్ గారు. బాగున్నారా అండి? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? ఓకేనండి, చాలా సంతోషం. ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: మేడం, జీవంత రంగాల్లో, ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో తగిలిస్తాం మేడం.
0: జీవన తరంగాలు.
1: మేడం,
0: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు
1: చెప్తా మేడం.
0: చెప్పండి.
1: షబానా, అఫ్సానా, తన్వీర్ బాబా, సాహినా, జమీలా.
0: ఓకే మేడం. ఓకే అండి, మీ అందరి కోసం మరి జీవన తరంగాల నుండి ఈ పాట. నమస్తే అండి.
1: మేడం, థ్యాంక్.
0: ధన్యవాదాలు. నమస్తే అండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో అభిలాష. హలో,
2: హలో. శుభోదయం మేడం గారు.
1: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: మాబ్నేపల్ నుంచి మధుసూదన్ రెడ్డి అండి.
1: మధుసూదన్ రెడ్డి గారు, బాగున్నారా అండి?
2: మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ కోసం గువ్వలా ఎగిరిపోవాలి, ఆ తల్లి గూటికే చేరుకోవాలి.
1: సినిమా పేరండి?
2: అమ్మ కోసం.
1: అమ్మ కోసం సినిమా పేరే. ఓకే.
2: అవును.
1: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు,
2: మన అనంతపురం రేడియో వింటున్న శ్రోతలు అందరి కోసం, మీ కోసం, మా కోసం మేడం.
1: ఓకేనండి, ఖచ్చితంగా మీకు ఈ పాటను వినిపిస్తున్నాము. విని ఆనందించండి. నమస్తే.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో అభిలాష.
2: హలో, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనుష గారు.
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా?
2: బాగున్నాను. శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.
2: మీకు అందరికి,
1: శ్రోతలందరికీ కూడాను మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
2: ఈ సందర్భంగా ముద్దు బిడ్డలో చూడాలని ఉంది అమ్మ, నిన్ను చూడాలని ఉంది.
1: ఖచ్చితంగా వినిపిస్తాను సార్ కోరుతున్న శ్రోతలు.
2: అరుణాథ్ బాబు,
1: ఓకేనండి. మరి మీ అందరి కోసం, మన అందరి కోసం ఈ పాట.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో అభిలాష.
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: బాగున్నామండి. నమస్కారం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? ఏం చేస్తుంటారు?
1: ఎదురుటే అండి ఇక్కడ.
0: ఓకే ఓకే ఓకే, చెప్పండి.
1: బొబ్బిలిపల్లి చిత్రం అండి.
0: ఏంటండి?
1: బొబ్బిలిపల్లి అండి.
0: బొబ్బిలిపల్లి నుండి పాట
1: జనని జన్మభూమి పాట కావాలండి.
0: వినిపిస్తున్నానండి మీకోసం. మరి కోరుతున్న శ్రోతలు ఓకేనండి, మన అందరికోసం మరి ఈ పాట.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం. హలో అభిలాష.
4: హలో, నమస్కారం మేడం.
3: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుంచి?
4: కడప నుండి ఓబులెడ్డి మేడం.
3: ఓబులెడ్డి గారు, బాగున్నారా అండి?
4: బాగున్నాను మేడం.
3: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
4: లక్షాధికారి చిత్రంలో మొవ్వులో ఏముంది అనే పాట కావాలి మేడం.
3: కోరుతున్న శ్రోతలు అండి.
4: కోరుతున్న శ్రోతలు చెప్తాను మేడం.
3: చెప్పండి.
4: భాస్కర్, రమేష్, బి సుధాకర్, ఓవులేసు, ఇస్పనాదు, హరి, చంద్ర, సాయి, బాలాజీ, ఎన్ఎం శ్రవణ, రమేష్, మిగతా వాళ్ళందరి కోసం మేడం.
3: ఓకేనండి, అందరి కోసం ఈ పాట.
4: అవును మేడం, బాయ్ మేడం.
3: బాయ్ అండి.
4: అవును మేడం.

0: హలో అభిలాష.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: జిల్లా ముగింపు మండలం నా కలపల్లి మేడం. నా పేరు వెంగముని.
0: వెంగముని గారు బాగున్నారా అండి?
1: బాగున్నారు. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: హలో అల్లుడు ఉందా మేడం?
0: హలో అల్లుడు.
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: మొదటి మోజుడు అనే పాట ఉంది మేడం.
0: ఓకేనండి, వినిపిస్తాము. కోరుతున్న శ్రోతలు
1: కృష్ణా జిల్లా మురిగుప్పు మండలం నక్కలపల్లి నుంచి యంగమూని, శ్రీదేవి, విష్ణు, బాలు, రుజురాజు, నారాయణమ్మ, లక్ష్మీదేవి, జయరాములు, పూజా ధనంజయ వింటుంది అందరి కోసం మేడం.
0: ఓకేనండి, ఖచ్చితంగా వినిపిస్తాం మరి ఈ పాట. నమస్తే అండి. ధన్యవాదాలు. నమస్తే.

0: ஹலோ அபிலாஷா, ஹலோ. ஹலோ அபிலாஷா,
1: என்ன பங்கனப்ப?
0: ஹலோ
1: ஹலோ,
0: நமஸ்தே అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం, నా పేరు పద్మ అండి, శ్రీకాకుళం నుంచి.
0: పద్మ గారు బాగున్నారా అండి?
1: బాగున్నామండి.
0: ఏం చేస్తుంటారు?
1: నేను టైలరింగ్ చేస్తున్నాను.
0: ఓకేనండి, చాలా సంతోషం. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మరి మీకోసం? చేస్తూ ఉంటారు
1: నుంచి వంద దేవుళ్ళే కలిసి వచ్చిన పాట కావాలి.
0: బిచ్చగాడు డౌటే.
1: హలో,
0: పాట అది చెప్పండి.
1: మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ.
0: థ్యాంక్ యూ అండి, మీకు మరి మన రేడియో శ్రోతలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. బిచ్చగాడు సినిమా డౌట్ అండి, లేనట్టుంది. వేరే ఏదైనా ఉంటే చెప్తారా?
1: వేరే ఏదైనా
0: మీరు చెప్పండి.
1: నేను చెప్పాలా? ఏదైనా పర్వాలేదండి, మదర్ గురించి ఏ సాంగ్ అయినా.
0: ఓకేనండి.
1: ఓకే మేడం.
0: ఓకేనండి. హలో అభిలాష, డిస్టర్బెన్స్ ఉందండి వాయిస్ కొంచెం. హలో, ఓకేనండి ఓకేనండి, చెప్పండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
2: మేడం, ముందుగా మన శ్రోతలకు అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. చెప్పండి.
2: మాతో పెట్టుకోకు.
0: మాతో పెట్టుకోకు
2: మేడం.
0: ఉందంటారా ఇది పాట?
2: ఉండదు చూడండి మేడం.
0: వేరే ఏదైనా
2: మేడం? పాండురంగ మహత్యం ఉంది మేడం.
0: పాండురంగ మహత్యం
2: మేడం,
0: అందులో ఏ పాట అండి?
2: అమ్మ అని అరచిన ఆలోచించవేమమ్మ అనే పాట మేడం.
0: ఓకేనండి.
2: శ్రోతలు మేడం
0: చెప్పండి.
2: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చంద్ర రెడ్డి, అన్విత, పూజ, ధనంజయ మేడం.
0: ఓకేనండి,
2: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఎవరు ఎక్కడి
1: అదే
0: నుంచి?
1: కుడేరు మండలం బ్రాహ్మణ పల్లి నుంచి అశ్వత్థ రెడ్డి మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: మేడం పూలరంగడు సినిమా నుంచి పాత సినిమా మేడం, నాగేశ్వర వారిది.
0: చెప్పండి, అందులో ఏ పాట వినిపించమంటారు?
1: చిల్లర రాళ్ళకు మొక్కుతూ ఉంటే, ఘంటసాల నాగయ్య గారు పని పాట మేడం.
0: ఓకేనండి, కోరుతున్న శ్రోతలు
1: అందరికోసం మేడం.
0: ఓకేనండి, అందరికోసం మరి ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి. నమస్తే, ధన్యవాదాలండి.

0: ಕೊಟ್ಟಿನ ಜನ್ಮ ತರಿಲ್ ತುಮುದ
1: ಜನ್ಮ ತರಿಲ್ ತುಮುದ
2: హలో అభిలాష. నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి? ఆంజనేయులు గారు, బాగున్నారా అండి? థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఓకేనండి. కోరుతున్న శ్రోతలు?
3: మా కుటుంబ సభ్యులు ఆంజనేయులు, లక్ష్మి, అంజలి, శ్రీకృష్ణ, విష్ణు, రూప మేడం.
2: పాండురంగడులో ఏ పాట అన్నారు? ఓకేనండి ఓకేనండి ఓకేనండి. మీ అందరి కోసం వినిపిస్తున్నాను మరి ఈ పాట, విని ఆనందించండి. ధన్యవాదాలండి.

0: శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు రంగరించిన పట్టు రమణులను ఆకట్టు రూపకం, రచన సమర్పణ శ్రీ ఎం హరి.
1: ఆకాశవాణి రంగరించిన పట్టు రమణుల నాకట్టు రూపకం, రచన సమర్పణ మూళ్ళగిరి హరి, వ్యాఖ్యాతలు డాక్టర్ వి వెంకటరాణి, శ్రీ మంగు మధుసూదన కృష్ణ. వినండి రంగరించిన పట్టు రమణుల నాకట్టు రూపకం.

0: అంటూ వేడుకొంటూ ఆర్తితో కీర్తిస్తారు శ్రీ త్యాగరాజస్వామి. తిరుమల వెంకటేశ్వరుని ముందు దర్శనార్థమై వెళ్ళి కరుణామయుడు భక్తవత్సలుడు అయిన వెంకన్న తనకు భక్తునికి మధ్య ఉన్న పట్టుతెరను తొలగించి నిజదర్శనమిస్తారు త్యాగయ్యకు.
1: పట్టు వస్త్రాలను మనం వాడుతున్నా వాటి తయారీ చరిత అందరికీ తెలియదు. పట్టు చీరలు మార్కెట్లో ప్రవేశానికి ముందు ఎలా రూపుదిద్దుకుంటాయో అన్న తెర వెనకటి విషయాలను తెలుసుకుంటే మనకు వర్క్ ఈజ్ వర్షిప్ అన్న ఆంగ్ల నానుడికి అర్థం తెలుస్తుంది.
0: క్రీస్తుపూర్వం 6,000 సంవత్సరాలకు ముందే మానవులు వస్త్రాల నేత నేర్చారని చరిత్రకారులు చెబుతారు. ప్రాచీన నాగరికతలైన ఈజిప్టు మొహంజదారో తవ్వకాలలో వెలికి వచ్చిన నేత పరికరాలు ఈ నేత కళ ప్రాచీనమైనదిగా తేటతెల్లం చేస్తాయి.
1: మానవ వికసనం అతని ప్రకృతి పరిశీలన ద్వారా సాధ్యపడిందని చెప్పడానికి ఉదాహరణ నేత నేర్వడం. అతడు ప్రకృతిలో అల్లుకునే తీగలను పక్షులు అల్లుకునే గూళ్లను చూసి స్ఫూర్తి పొంది ప్రకృతి సిద్ధమైన నారలతో వస్త్రాల తయారీకి నాంది పలికాడు.
0: పోగుల కలయిక అయిన దారాలు పడుగు పేక అమెరికే నేతగా చెప్పుకోవచ్చు. నిలువు దారాన్ని పడుగు అని, అడ్డుదారాన్ని పేక అని పిలుస్తారు. ఈ అమెరికకు నేత మగ్గాలు సాయపడతాయి.
1: అన్ని రకాల నగిషీ రచనతో వస్త్రాలయాల్లో మనకు కనిపించే పట్టు చీరల తయారీ అంత సులువైనదేమీ కాదు. చీర తయారీ వెనుక పట్టుపురుగు మొదలుకొని చేనేత కార్మికుల వరకు అందరి సమిష్టి కృషి ఎంతైనా ఉంది.
0: మౌలికంగా పట్టుపురుగుల గూళ్లను వడికి పోగులు తీసి పలు పోగుల కలయికకు పురిపెట్టి దారాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ దారాలని నూలు అని పిలుస్తారు.
1: స్త్రీల మనోభావాల రంగులకు సాకారాలు ధర్మవరం పట్టుచీరలు. పట్టుచీరలు పలు ప్రాంతాలవి ఉన్నా ధర్మవరం పట్టుచీరలకు వాటిదే అయిన ప్రత్యేక స్థానం ఉంది.
0: వేరువేరు వన్నెలలో వరించే రచనలతో వెలుగు జిలుగులు విరజిమ్మే ఈ చీరలు అతివల ఆదరణకు నోచుకున్నాయి.
1: పెళ్లిపీటపై పెళ్లికూతురు గాని పెళ్లికొడుకు గాని పట్టు వస్త్రాలతో కనిపించడం మనకు సామాన్యమైన దృశ్యం. అంతేకాదండాయ్, పెళ్లిళ్లకు పేరెంటాలకు వెళ్లే మగువలకు ఈ పట్టుచీరలు మంచి మూర్తిత్వాన్ని కలిగిస్తాయి.
0: పట్టు పరికిణి పైట వేసుకున్న పడుచు పిల్లల సందడి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలకు ఓ శోభను తెచ్చిపెడతాయి.
1: స్త్రీ మూర్తిత్వానికి చీర కట్టే కట్టు, మిగిలిన కట్టులన్నీ తీసుకట్టే. ఇది ఊసుపోకకు చెప్పే మాట కాదు, మన ముందు సాక్షాత్కారమయ్యే ఓ సత్యం.
0: పట్టుచీర

0: దేశంలో పలు ప్రదేశాల పేరుతో వాటిదే అయిన గుర్తింపును మార్కెట్లో పొందాయి. అలాంటి వాటిలో సాటిలేని మేటి ధర్మవరం పట్టుచీర.
1: కంచి, బెనారస్, మైసూరు, గద్వాల ఇలా ప్రాదేశిక పట్టుచీరలకు గుర్తింపు ఉన్నా ధర్మవరం పట్టు దేనికి తీసిపోక దానిదే అయిన తలమానిక స్థానాన్ని సంతరించుకుంది.
0: ధర్మవరపు పట్టుచీరల నాణ్యతను, మన్నికను గుర్తించే ఈ చీరల రచనలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపునిచ్చి వీటి పేరుతో నకిలీలు మార్కెట్లో ప్రవేశించకుండా చూస్తున్నారు.
1: చేనేత రంగం పరిధిలో వచ్చే ఈ పట్టుమగ్గాల నిర్వాహకులకు చేనేత మరియు జౌళి ఉత్పత్తుల శాఖ చేనేత కార్మికులకు అందిస్తున్న రాయితీలను వివరిస్తూ సహాయ సంచారకులు దనగళ్ల పవన్ కుమార్.
2: చేనేత మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కార్మికులు మన జిల్లాలో 3 లక్షల దాకా ఉన్నారు. 1 లక్ష మంది మగ్గాలు నేస్తున్నారు. మనకు మన జిల్లాలో 254 చేనేత సహకార సంఘాలు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో సిల్క్ సంఘాలు వచ్చేసి 189 ఉన్నాయి, కాటన్ సంఘాలు వచ్చేసి 36 ఉన్నాయి, అట్లాగే ఊల్ సంఘాలు 16 ఉన్నాయి, కాటన్ అండ్ సిల్క్ కలిపి 13 సంఘాలు, మొత్తం 254 సంఘాలు ఉన్నాయి. దీంట్లో మొత్తం మెంబర్షిప్ సిల్క్లో 13,230 మంది సిల్క్ సంఘాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ జియాగ్రఫల్ ఇండికేట్ యాక్ట్ అని ఒకటి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. అదేంటంటే ఉత్పత్తి
3: ప్రాంతానికే
2: పరిమితం, ప్రత్యేకము పరిమితం. ఎట్లాగంటే ధర్మవరం మనకి జిఐ యాక్ట్ కింద నమోదైంది మన జిల్లాలో. ఈ ధర్మవరం యొక్క ఉత్పత్తులన్నీ ఇతర ఎక్కడ కూడా ఎవరు ఉత్పత్తి చేయకూడదు ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా.
1: ఈ ధర్మవరం పట్టు చీరలకు ఇంతటి గుర్తింపును ధర్మవరపు పట్టణ నేత కార్మికుల నిరంతర కృషి కారణంగా వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. ధర్మవరం ప్రాంతంలో ప్రతి ఇంటా మగ్గాలపై పట్టు వస్త్రాల వస్త్రలక్ష్మి నర్తిస్తూ ఉంటుంది.
0: ఇక్కడి చేనేత కార్మికుల పనితనం అద్భుతం, అసమానం. నేత కార్మికులు కట్టుకునేది సాదా సీదా నూలు వస్త్రాలే అయినప్పటికీ వారి కళాతృష్ణతో అందమైన ఆకర్షణీయమైన చీర అనే కళారూపాన్ని నేసి ప్రపంచానికి అందిస్తున్నారు.
1: చీర తయారీకి ముందు నూలుకు కావలసిన రంగులు అద్ది ఆ రంగు దారాలను జాకార్డ్ మగ్గం మీద అమర్చుకుని నేత కార్మికుడు చీర నేస్తాడు. నేసేటప్పుడు చీర నిలువుపోగు పడుగు స్థిరంగా ఉండి పేకపోగు అటూ ఇటూ అడ్డమైన అమరికై చీర రూపాన్ని సంతరించుకుంటుంది.
0: రచయిత మేధకు అద్దం పెట్టేది అక్షర రూపమైన రచన కాక నేతగాని మనోగతమైన రచనా సౌందర్యాన్ని సాకారం చేసేది అతని చేనేత మగ్గం. నేత పడుగు పేకల నూలు అమెరికే అయినా ఈ అమెరికలో నేతగాడు తన రచనా వైవిధ్యాన్ని చొప్పించి అందమైన ఆకర్షణీయమైన వెలుగు జిరుగుల సౌందర్యాన్ని పొందికగా పొందిన పట్టుచీరను ఆవిష్కరిస్తాడు. అతని ఈ అసమాన ప్రతిభే పట్టుదారాలకు శోభను ఆపాదించి 6 అడుగుల నిడివి వస్త్రాకృతి అయినటువంటి చీరను రూపొందిస్తాడు.
1: పట్టు పరిశ్రమలో పట్టు పురుగే తొలి కార్మికుడు. దాని స్రావమే పట్టు వస్త్రానికి మూలం. పట్టు పురుగు లార్వా దశ నుండి నిద్రపోయే దశకు ఉపక్రమించే ముందు తన చుట్టూ రక్షణ వలయం ఏర్పాటులో భాగంగా తన నోటు నుండి ద్రవాన్ని స్రవిస్తుంది. ఈ ద్రవానికి గాలి సోకగానే అది గట్టిపడి పట్టుపోగుగా మారుతుంది.
0: పురుగు చుట్టూ ఈ పోగల్లికి పట్టుగూడుగా అవతరిస్తుంది. పట్టుపురుగుల జీవిత చక్ర దశలు మధ్యాంతరంగా ఉన్న పట్టుగూళ్లను వేడి నీటితో ఉడికించి పట్టుపోగును రీలింగ్ ద్వారా కంటికి చుడతారు. ఇలా సేకరించిన పట్టుపోగులు కొన్నింటిని కలిపి పురిపెట్టి దారంగా మారుస్తారు.
1: ఇలా రూపొందించిన పట్టుదారాలకు అద్దకం ద్వారా రకరకాల రంగులు పురిమి చీర నేయడానికి కావలసిన ముడి వనరుకు రూపకల్పన జరుగుతుంది. దారరూపం సంతరించుకున్న రంగురంగు దారాలతో తన నేత పటిమను ప్రదర్శిస్తాడు నేతగాడు తన మగ్గం ద్వారా. తన ప్రజ్ఞాపాఠవంతో దారాల ద్వారా నూతన రచన గావించే దారశిల్పే నేతగాడు. అలాంటి ఓ చీరశిల్పి ఏమంటున్నాడో విందామా?
4: నమస్కారం అండి, నా పేరు జుజాన్ నాగరాజ్ అండి. నేను ధర్మవరం నందు పట్టు చీరలకి డిజైనింగ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఈ మగ్గాల తయారీలో చీరల తయారీకి కానీ పట్టుపావడల తయారీకి కానీ ముఖ్యమైనది డిజైనింగ్ వ్యవస్థ. ఈ డిజైనింగ్ వ్యవస్థ

0: కొత్త నేను నేర్చుకొని కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతో డిజైనింగ్ రంగము సెలెక్ట్ చేసుకుని అందులో ఇప్పటి వరకు డిజైన్లు చేసుకుంటూ ఉన్నాను. మొదట ధర్మవరం నందు చిన్న డిజైన్లు నడిచేటివి, టాపెట్ 48 అక్షలవి 96 అక్షలవి డిజైన్లు టాపెట్ నడిచేటివి. అందులో చిన్న చిన్న డిజైన్లు వస్తుండే, కానీ కాలానికి తగ్గట్టు మార్పు కోరుకుంటూ కొత్తగా జాకాలు అనేటివి వచ్చా. జాకాల్లో మొదట 120 అక్షల జాకాలు వచ్చా, అందులోనూ డిజైన్లు రకరకాలుగా చేశాం. ఈ పీకాకు బొమ్మలు కావచ్చు, మ్యాంగో బొమ్మలు, తీగలు, లతలు, ఇవన్నీ డిజైన్లు వేస్తూ ఉన్నాము. అవి కూడా మాకు పాతది అనిపించి ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ఉద్దేశంతో దానికన్నా అధునాతమైనది 240 అక్షల జాకార్డ్స్ తీసుకుని వచ్చాము. ఆ జాకార్డ్స్ తెచ్చితే తేవడమే కాకుండా మగ్గంలో కొన్ని పరికరాలన్నీ మార్చేసి కొత్త టెక్నిక్ పాయింట్స్ అన్ని తీసుకుని, ఇంతకుముందు మేము బ్యాంబూ రీడ్ వాడేవాళ్ళం కాదు, అంటే స్టీల్ రీడ్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. స్టీల్ రీడ్ యూజ్ చేయడం వల్ల గుడ్డ నాణ్యత వచ్చేది కాదు, అట్లా కాకుండా దంటు పన్నే అంటే బ్యాంబూ రీడ్ని యూజ్ చేయడం వల్ల తయారైన చీర చాలా మన్నికగా నాణికగా ఉంటూ అందులోనే మేము రకరకాల డిజైన్లు తయారు చేస్తూ ఉన్నాము. మేము ఒక ఫోటో ఇచ్చామనుకోండి, మనిషి ఫోటో కావచ్చు, ఏదైనా నాయకుని ఫోటో కావచ్చు, అటువంటి ఫోటోని సేమ్ ఏ విధంగా ఉంటుందో ఫోటో అదే విధంగా మేము చీరలో నేత తయారు చేసిస్తాము. దానికి మొదటగా మేము డిజైన్ ఆర్ట్ వేసుకుంటాము. ఏదైతే మనం డిజైన్ చీర మీద రావాలనుకుంటున్నామో దాన్ని వైట్ పేపర్ మీద మేము ఆర్ట్ వేసుకుని దాన్ని స్కానర్ ద్వారా కంప్యూటర్లోకి ఎక్కిచ్చేసి మా దగ్గర ఉన్న డిజైన్ సాఫ్ట్వేర్ ద్వారా అది మగ్గం ఏ విధంగా అనుసంధానం చేశారు, ఎన్ని జాకాలు యూజ్ చేశారు, ఎన్ని ఉక్సులు మగ్గంలో కట్టారు అనే మేము పాయింట్లు తీసుకుని దాని ద్వారా మేము గ్రాఫ్ రెడీ చేసుకుంటాము. మొదట గ్రాఫ్ రెడీ చేసుకున్న తర్వాత మాకు తెలిసిపోతుంది చీరలో ఏ విధంగా డిజైన్ వస్తుంది, ఈ రంగు చేస్తే ఏ విధంగా వస్తుంది, పచ్చ రంగు వేస్తే ఏ విధంగా వస్తుంది, రకరకాల రంగులను మేము సమ్మేళనం చేసి ఏ రంగు అయితే బాగుంటుంది, ఎట్లా ఏ విధంగా డిజైన్ అయితే బాగుంటుందని మేము ఆ డిజైన్ని పంచింగ్ మిషన్లో కన్వర్షన్ చేసుకుంటాం. అంటే డిజైన్ జాకార్డ్ సహాయంతో డిజైన్ మగ్గం మీద నేత మీద రావాలంటే పంచింగ్ కార్డ్స్ తయారు చేసుకుని దాని సహాయంతో నేత కార్మికులు డిజైన్ వేయడానికి చాలా అనుకూలమైన పద్ధతి. అదేవిధంగా ఒక జాకార్డ్ వేస్తే చిన్న డిజైన్లు వస్తున్నాయి, అదేవిధంగా పెద్ద జాకార్ డిజైన్లు వేయడం రావాలంటే 3 నుంచి 4 జాకాలు 5 జాకాలు 6 జాకాలు కూడా మేము ఎత్తి కొన్ని డిజైన్లు చేస్తాం.
1: మానవ వికసనం ద్వారా వస్త్రాల తయారీలో అనాదిగా వస్తున్న కళా పరంపర అయినప్పటికీ 20వ శతాబ్దంలో విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కడంతో పట్టు వస్త్రాల తయారీ మరిన్ని మెరుగులు దిద్దుకొని తాను మెరిసి తన్ను అలంకరించుకున్న వారిని మెరిపించి మురిపింపచేస్తోంది.
2: దేశంలో పట్టు పరిశ్రమ శాస్త్రీయ అధ్యయనానికి సెంట్రల్ సిల్క్ బోర్డును ప్రారంభించారు. ఈ సంస్థ పట్టు పరిశ్రమకు ఆధారభూతమైన అన్ని రంగాల్లో పరిశోధన చేసి దేశీయ పట్టు పరిశ్రమకు రాణింపు తెచ్చింది.
1: పట్టు పురుగుల పెంపకానికి కావలసిన మల్బరీ సాగుకు మేలైన వంగడాల రూపకల్పనతో పాటు పట్టు పురుగుల పోషణ సంరక్షణకు కావలసిన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించారు. నాణ్యమైన పట్టు ఉత్పత్తికి మేలు రకం శంకర పట్టు పురుగులను అభివృద్ధి చేసింది.
2: అలానే ముడి పట్టు పురుగుల నుండి పోగుల సేకరణ, వాటి సంకరణం ద్వారా నూలు ఉత్పత్తికి కావలసిన రీలింగ్ పనిముట్ల రూపకల్పన చేసింది.
1: ప్రాథమిక దశలో ఏవో కొన్ని వన్య రకాల పట్టు పురుగుల స్థాయి నుండి నేడు నాణ్యమైన పట్టును అందించగల బయోవోల్టిన్ రకాల పట్టు పురుగులు అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా పలు వాతావరణ పరిస్థితులకు అనువైనటువంటి పట్టు పురుగులను కూడా అభివృద్ధి చేశారు. మేలు రకం పట్టు పురుగుల ఉత్పత్తి గురించి వివరిస్తూ డాక్టర్ జె సీతారాములు, సైంటిస్ట్, సెరికల్చర్, హిందూపూర్.
3: 2 రకాల సీడ్ని, బేసిక్ సీడ్ని కలిపితే వచ్చేది హైబ్రిడ్ అండి. అదేమి, మనకు హైబ్రిడ్లో ఏదైతే రైతులకు కావాలో, ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే రకం కావాలనుకోండి, లేదంటే వ్యాధులు రాకుండా తట్టుకునే వెరైటీని కానివ్వండి తయారు చేయాలనుకుంటే, మనము మా సంస్థలో ఉన్న సీడ్లో ఆ క్యారెక్టర్ అంటే ఏమి, ఏ రకమైతే మాకు టెంపరేచర్ తట్టుకుంటుందో, ఏ రకమైతే మాకు డిసీజ్కి తట్టుకుంటుందో, అలాంటి రకాలను మేము ఫస్ట్ డెవలప్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ బ్రీడ్స్ని అంటే ఒక సీడ్ని తయారు చేసుకుంటాం ఫస్ట్ మేము. కొన్ని సంవత్సరాలు దాన్ని తయారు చేసిన తర్వాత ఏదైతే మనకు హైబ్రిడ్ డెవలప్ కావాలనుకుంటే దాని ప్రకారమే మనం బ్రీడింగ్ మొదలు పెట్టడం జరుగుతుందండి. ఈ హైబ్రిడ్ అనేటివి మరి 2 రకాలండి. ఒకటి క్రాస్ బ్రీడ్, ఇంకొకటి మామూలు హైబ్రిడ్ అండి. బైవోల్టిన్ హైబ్రిడ్ అంటాము, క్రాస్ బ్రీడ్ అంటాము.
2: రీలింగ్ కేంద్రంలో పట్టు పురుగుల నుండి పోగుల సేకరణ గురించి వివరిస్తూ,
4: నా పేరు రంగమ్మ. పట్టగూళ్ళు కొండపోయి ఉడకబెట్టి దాన్ని దారం తీసుకొని దారం నుండి వేస్ట్ కూడా మాకు ఉంటుంది. దీంట్లో నష్టము ఉంటుంది, లాభము ఉంటుంది. ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభము వస్తుంది. రేట్లు ఎక్కువ ఇప్పుడు.

0: మాకు వర్షాలు లేవు సార్, నీళ్లు లేని దానివల్ల మాకు నష్టాలు ఇప్పుడు జరిగేది. ఇప్పుడు కేజీ వచ్చేసి ఇప్పుడు 3000 రూపాయలు, అప్పుడంతా 2000-2500 అంత మటుకు ఉంటాండే. ఈ ఇప్పుడు అవటం తక్కువ, అప్పుడు అవటం ఎక్కువ ఉంటాండింది. మేము ఉడకబెట్టి పో తీసి మేము మళ్ళా అక్కడ వార్పులు తయారు చేసి మిషన్లకేసి అంతా సొంతం పని అంటే మాదే.
1: పట్టుపోగులకు పురి పెట్టే కేంద్రాన్ని నిర్వహిస్తున్న పుల్లమ్మ గారు,
2: ఇప్పుడు పట్టుకోళ్ళు తెస్తాము, ఇక్కడ కుకింగ్ చేస్తాం, డీలింగ్ సెంటర్లో డీలింగ్ చేస్తాం. డీలింగ్ చేసి వీటికి కూర వస్తుంది, కూర వస్తానే ఒక పోగు బావిన్ చేసి ఆ పోగు పురి పెట్టి మళ్ళా 2 పోగులు దాన్ని డబ్లింగ్ చేసి డబ్లింగ్ మళ్ళా పురి పెట్టి మళ్ళా వార్పు తయారవుతుంది సార్. అంతే, సాధారణంగా ఒక వార్పు చేస్తే 6 చీరలు తెస్తా అంటే మిన్నాళ్ళు. ఇప్పుడు కూలి ప్రాబ్లం అవుతుందని వాళ్ళు 10 చీరలు పోపించుకుంటాడారు, 10 చీరలు వస్తాయి ఒక వార్పు వేస్తే. దానికి ఇప్పుడు ముడి సరుకు దానికి గాను 3 కేజీలు 4 కేజీలు వస్తుంది. ఇది దారం పట్టి ఒక్కొక్కసారి లావు అయితే కొంచెము తూకం ఎక్కువ వస్తుంది, నయమైతే తూకం తక్కువ వస్తుంది దాని నుంచి. అప్పుడు 5 కేజీలు వార్పు తీసుకుంటే వాళ్ళకి 10 చీరలు వస్తాయి.
3: తాము శ్రమించి పట్టు చీరలు నేసిన గిట్టుబాటు ధర లభించడం లేదంటూ వాపోతున్న ఓ నేత కార్మికుడు,
4: నా పేరు ఉమామేశ్వరరావు, మగ్గం నేస్తాను, ధర్మవరము 35 ఏళ్ళ నుంచి మగ్గం నేస్తాను. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ముడి సరుకులు చూస్తే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గటం లేదు. గవర్నమెంట్ నుంచి మాకు సాయం అందుతుంది అంటారు కానీ అందడం లేదు. మాకు ఏదో ముడి సరుకులు అటువంటి ఇప్పిస్తే మాకు కొంచెం ఆధారంగా ఉంటుంది గవర్నమెంట్ ద్వారా. మేమే అన్ని బజార్లోంచి అన్ని ముడి సరుకులు తెచ్చుకుంటాము. ఇంతకుముందు ఫస్ట్లోన 2200 ఉండింది, 2000 ఉండింది కేజీ కిలో రేసము. ఈరోజు 3000 రూపాయల వరకు దాదాపుగా అయిపోయింది. వార్పు కూడా అది ఒక 2200-2500 ఉండింది, ఈరోజు 3500 దాకా అయిందండి. కేజీకి 1000 రూపాయలు 1200 ద్వారా పెరిగింది రేటు, అందువల్ల మాకు గిట్టుబాటు ధర తగ్గిపోయిందండి. జరీ కూడా 220-230 చిక్కేది, ఈరోజు 350 రూపాయలు జరీ మార్క్ అండి.
1: గృహ పరిశ్రమగా ఉంటున్న పట్టు చీరల తయారీ యాంత్రీకరణతో పవర్ లూమ్స్ ప్రవేశంతో నేతన్నలు మార్కెట్లో పెను పోటీని ఎదుర్కొంటున్నారు. అంతేకాక ప్రపంచ మార్కెట్ ఆవిర్భావంతో దేశీయ పట్టు ఉత్పత్తికి చైనా దేశ పట్టు నూలు దిగుమతులు మరింత దెబ్బతీశాయి.
3: అటు పట్టుగుళ్ల ఉత్పత్తిదారులైన రైతులకు, చేనేత కార్మికుడికి పరిశ్రమ లాభసాటి కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చొరవ తీసుకుని కొన్ని రాయితీలు కల్పించి పట్టు ఉత్పాదక రంగాన్ని స్థిరీకరిస్తున్నది.
1: సెరికల్చర్ వీవర్స్ ఫెడరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ శామ్యుల్ దాస్ గారు ఈ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి వివరిస్తూ,
5: ఈ సిరిఫెడ్ అనేది చేనేత కార్మికులకు పట్టు నేసేటువంటి వీవర్లందరికీ కూడా సహాయకరంగా ఉంటుందని, దాదాపు ఈ అనంతపురం జిల్లాలో 27,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఈ చేనేత కుటుంబాలన్నిటికీ కూడా నమోదు చేసుకున్న వారందరికీ కూడా ప్రతి నెల 600 రూపాయలు, కేజీకి 150 రూపాయలు చొప్పున సబ్సిడీ రూపేణ ప్రభుత్వము సిల్క్ కొనుగోలుకు ఇస్తూ ఉంది. ఈ విధంగా ప్రతి నెల 1 కోటి రూపాయల వరకు ప్రభుత్వము వీవర్స్ అందరికి కూడా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేషనల్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారి పథకంలోన పట్టు చేనేత చేసేటువంటి వీవర్లందరికీ కూడా 10% సబ్సిడీతో సహాయం ప్రభుత్వం సిల్క్ అందజేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ సిరిఫెడ్ అనేది డీసీటీసీ వారితో కలిసి ఈ మగ్గం నేసేటువంటి వ్యక్తి యొక్క శ్రమ తగ్గించే దానికోసము న్యూమాటిక్ లిఫ్టింగ్ మిషన్ అనేది కూడా సప్లై చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బోట్లు చుట్టుకునేటువంటి మిషన్, పేకను తయారు చేసుకునే దానికి కావాల్సినటువంటి ప్రిమ్ వైండింగ్ మిషన్ అనేది కూడా దాదాపు 75% సబ్సిడీతోన ప్రభుత్వం వారు వీవర్లకు అందజేస్తూ ఉన్నారు.
1: చేనేత కార్మికులు భక్తిభావంతో తమ ఆరాధ్య దైవాలకు పట్టు వస్త్రాలను సమర్పిస్తుంటారు. తిరుచానూర్ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి పట్టు చీరను సారెగా చేనేత వారు ప్రదానం చేస్తారు. నిజానికి వారు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఇదే మోస్తరు భక్తిభావన ధర్మవరంలో కూడా కనిపిస్తుంది. చేనేత రంగానికి సంబంధించిన ఓ చిన్న నేత

0: అమ్మిక బృందం భక్తిని జోడించి స్వామివారి ఓం నమో వెంకటేశాయ అన్న నామాలను, ఓ లక్ష నామాలను పట్టుదారాలతో పంచే ఉత్తరీయాలుగా నేసి స్వామివారికి సమర్పించారు. వారి మనోగతాన్ని విందామా?
1: ఓం నమో వెంకటేశాయ. మా పేరు రాఘవేంద్ర. మేము చేనేత కళాకారులం. మాది ధర్మవరం. మేము 5 మంది సభ్యులం కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామివారికి ఒక అపురూపమైన కానుక చేయించి ఇవ్వాలని సంకల్పించుకున్నాము. అదేమనగా ఓం నమో వెంకటేశాయ అను లక్షనామాలు వచ్చేటట్లా పట్టు వస్త్రం మా చేనేత వృత్తి తరఫున చేయించాలని సంకల్పించుకున్నాము. దాని యొక్క ప్రత్యేకత ఏమనగా బంగారు జరీతో, ప్యూర్ జరీ అంటారు కంచి జరీ అని, అటువంటి కంచి జరీని మేము తయారు రూపొందించుకొని సూరత్కి వెళ్ళి ప్రత్యేకంగా చేయించుకొని వచ్చి అందులో డిజైన్ వచ్చి ఓం నమో వెంకటేశ లక్షనామాలు వచ్చేలా రూపొందించినాము. ఇది మేము కాకుండా స్వయంగా భక్తులు కూడా ఇందులో భాగస్వాములు కావాలా అనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల్లో మా చేనేత మగ్గాన్ని ప్రదర్శించుతూ స్వయంగా భక్తులే నేసే విధంగా కార్యక్రమం రూపొందించినాము.
2: చేనేత కార్మికుడి ఇంట చీర రూపకల్పన జరిగిన చివరకు అవి అమ్మకం కోసం చేరేది వస్త్ర దుకాణాలనే. ధర్మవరంలో పట్టు చీరల ఎంపోరియంను నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఏమంటున్నారో విందాం.
3: నా పేరు వచ్చి పల్లెం వేణుగోపాల్. నేను సిల్క్ శారీస్ బిజినెస్ చేస్తాను. మా అంగడి వచ్చి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. ధర్మవరం వచ్చి ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి పట్టు చీరల ప్రసిద్ధి చెందినటువంటి ధర్మవరం ఊరిది. ఇక్కడ వచ్చి ఈ వ్యాపారం స్టార్ట్ అయ్యి దగ్గర 100 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. దీంట్లో వచ్చి సిల్క్ బార్డర్స్ వేరే ఉంటాయి, జరీ బార్డర్స్ వేరే ఉంటాయి. మళ్ళా దీంట్లో 2,000 రూపాయలు మొదలుకొని 40,000 రూపాయల వరకు చీరలు తయారవుతాయి. జరీ వచ్చి ప్యూర్ జరీ అంటే దాంట్లో గోల్డ్ కంటెంట్స్ ఉండేది. అది మార్క్ వచ్చి 5,000-6,000 రూపాయలు ఉండే మార్క్. అది బాగా జరీ గ్యారంటీ ఉంటుంది. చీర చినిగిపోయినా కూడా జరీ దానికి ఆ యొక్క కాంతి తగ్గదన్నమాట. అట్లే ప్యూర్ గానే ఉంటుంది. మంచి జాతి రేషానికి అయితే రేటు జాస్తి ఉంటుంది. ఇప్పుడు చిల్లగడ్డ రేషం అంటే మంచి జాతి రేషం అన్నమాట. అది ఆ రేషం వచ్చి బాగా చీర బాగా స్ట్రెంగ్త్ గాను బాగా నాణ్యంగాను ఎన్ని ఏళ్ళు ఉన్నా కూడా ఆ చీర బాగా గట్టిగానే ఉంటుంది. థ్రూఅవుట్ ఇండియాలో మన ధర్మవరం చీరలు ఎక్కువగా ఖర్చు అవుతా ఉంటాయి.
0: ఇటీవలి కాలంలో కేవలం చీరల అంతర్గత రచనా వైవిధ్యమే కాకుండా బాహ్య ఆడంబరాలు చేతి పనితో మార్కెట్లోనికి వస్తున్నాయి. పట్టు చీరలపై చేతి పని చేసే కార్మికుడు శ్రీ అన్వర్ పాషా ఏమంటున్నారో విందాం.
4: నేను కూలిమగ్గం నేస్తూనే కొత్త కొత్త ఆలోచనలతో మా ధర్మవరానికి మంచి పేరు తీసుకొనివ్వాలని చెప్పేసి నేను 2010లో ఒక లైటింగ్ శారీగా కొత్తది రూపొందించాను. ఆ చీర బాగా అద్భుతంగా వచ్చేసి మార్కెట్లో బాగా మంచిగా అమ్ముడుపోయాయి. అలాగే అదే స్ఫూర్తితో నేను ఒక 1200 రంగులతోటి ఒక చీర తయారు చేశాను. ఆ చీర తయారు చేయడంతో నేను ఆ చీర ఇట్లా మీడియాలో పబ్లిక్ చేయడం వల్ల సోనియా గాంధీ గారు చూసి వాళ్ళ కూతురికి నచ్చిందని చెప్పేసి ఆ చీర కొనడం జరిగిందండి. ఆ చీర కొన్న తర్వాత చాలా బాగా చేశారని చెప్పేసి వాళ్ళు ప్రశంసించారండి.
2: పిండి కొద్ది రొట్టె, నగిషి కొద్ది చీర అన్నట్టు పట్టు చీరలు ధరలు కూడా మార్కెట్లో వాటిలోని పనితనం ఆధారంగా రేటును పలుకుతున్నాయి. చీర నేతలో నాణ్యమైన జరీ, చెంగు, అంచులు, నగిషీలు ధరను పెంచుతూ పోతాయి.
0: ప్రకృతిలో ఏ జీవికి ఎంతెంత శక్తి ఉందో తెలుసుకుంటే సృష్టి విచిత్రం అనిపిస్తుంది. కేవలం ఓ అల్ప కీటకం తన జీవిత చక్రంలో తన రక్షణ కోసం తన నుండి స్రవించే ద్రవమే ప్రకృతి సిద్ధమైన పట్టై మానవుని అలంకారిక వలువగా తయారవుతుంది. పట్టు ఓ పురుగు స్రావమని తెలిసి యావగించుకోవాల్సిన పనేం లేదు. అంతెందుకు, పరమాత్మునికి సైతం ఎంగిలిపడ్డ పదార్థాలే పరమశ్రేష్ఠం. ఆ పరమాత్మునికి చేసే షోడశోపచార పూజల్లో వినియోగించే ద్రవ్యాలైనటువంటి పాద్యం, చేప ఎంగిలే, మరి తేనె, తేనెటీగ ఎంగిలే, పాలు, దూడ ఎంగిలే, ఇక పట్టు వస్త్రం, పురుగు ఎంగిలే, ఇలా పరమాత్ముడే ఎంగిలి ద్రవ్యాల సేవతో ప్రీతి పొందుతున్నప్పుడు మానవ మాతృలైన మనం పట్టు వస్త్రాల మోహక శక్తికి వశం కాకుండా ఉండగలమా? అందుకే అందరూ

0: ఆ వెలుగు చిలుకల పట్టు వస్త్రానికి ఆకర్షితులమవుతాం.
1: ప్రకృతి సృష్టి కార్యక్రమంలో పట్టుపురుగు గుడ్డు లార్వా కోసేస్త దశలు దాటుకుని రంగురంగుల సీతాకోక చిలుకగా ఎలా అవతరిస్తుందో,
0: అదేవిధంగా జీవం లేని పట్టుదారం పలు రంగులు పులుముకొని రంగురంగుల రచనాశిల్పంతో చీరగా రూపొంది దాన్ని కట్టుకున్న వారికి అందాన్ని ఇనుముడింపచేస్తుంది.
2: ఇంతవరకు మీరు రంగరించిన పట్టు రమణుల నాకట్టు రూపకం విన్నారు. రచన సమర్పణ ముళ్ళగిరి హరి, వ్యాఖ్యాతలు డాక్టర్ వి వెంకటరాణి, శ్రీ మంగు మధుసూదన కృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: శ్రోతలు ఇంతవరకు రంగరిచ్చిన పట్టు రమణులను ఆకట్టు రూపకం విన్నారు. రచన సమర్పణ శ్రీ ఎం హరి.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
6: ఆగు మొద్దు.
5: ఏంటి?
6: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
7: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
5: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
6: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
5: కూల్ గా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఒకే క్షిపణితో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వీ టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ అగ్నిక్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆలయ అభివృద్ది పనులను ఆయన నిన్న ప్రారంభించారు. విశాఖపట్నంలో కైలాసగిరిని పర్యాటక హబ్గా అభివృద్ది చేస్తామని, అందుకుగాను ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేశామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. భారత ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. రాష్టంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్ట్రాన్ని వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు మండలంలోని ఆగర వెలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సంగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ज्योति FM 101.3।
1: Yes, ఆ వైఫ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
3: మరి ఈ చెప్పట్లకి 100 రెట్లు ఈ రోజు సాయంత్రం అయితే వినిపించబోతున్నాయి. బికాజ్ అందరూ కూడా మన ఆకాశవాణి 90 వసంతాల ఈ వేడుకల్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారు కదా.

నిజంగా ఇది మన ఇంట్లో పండుగ, ప్రతి ఇంట్లో పండుగే. ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మవాళ్ళు, అంతకన్నా ముందు వాళ్ళ అమ్మవాళ్ళు, సో అలా అనాదిగా తరతరాలుగా ఒక నిధిని నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా ఇస్తున్నారు అంటే అదే మన ఆకాశవాణి. సో మరి ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుక స్వర సంధ్య ఈరోజు సాయంత్రం మన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం విజయవాడలో 6 గంటలకి. సో డోంట్ మిస్. మరి అందరూ కూడా హ్యాపీగా రండి అండ్ ఈ లవ్లీ ఈవెంట్ని వీక్షించండి.

ఫ్రమ్ మార్నింగ్ వస్తున్నాయి మదర్స్ డే గురించి అండ్ ఆల్సో వెరీ వెరీ లవ్లీ పిక్చర్స్ అవన్నీ. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ అసలు ఏమాత్రం లేట్ చేయకుండా నేను అడిగేస్తున్నాను. అంటే పెద్ద పెద్ద కవితలు కాకుండా మరి అందరు మెసేజెస్ చదవాలి అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి కదా. కేవలం జస్ట్ ఒక టూ లైన్స్లో మీ మదర్ గురించి ఆర్ మదర్స్ డే గురించి మీరేమన్నా చెప్పాలి అనుకుంటే జస్ట్ ఒక టూ లైన్స్లో మెసేజ్ పంపించేసేయండి. అండ్ గుర్తుందా, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మీ పేరు ఊరు కాదు. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మీ పేరు అండ్ ఇంకా సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని చెప్పి మీ మదర్ పేరు వెనకాల పెట్టి నాకైతే ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ మీరు ఏం చెప్పాలనుకున్నారో జస్ట్ టూ లైన్స్ మాత్రమే. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ అన్నమాట, అందరు మదర్స్కి ఆ మెసేజ్ రీచ్ అవ్వాలి అంటే అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందే. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8664888144. ఎవరైతే పెద్ద పెద్ద కవితలు ఆల్రెడీ పంపించారో దానిలో మీకు హార్ట్ టచింగ్గా అనిపించింది ఆర్ అరే ఇది కదా అమ్మ అంటే అని అనిపించిన ఆ రెండు లైన్లు మాత్రమే కొంచెం మాకు పంపించేసేయండి మీ పేరు అండ్ అలానే మీ మదర్ నేమ్ జతపరిచి. సో యస్ ఫ్రెండ్స్, మరి మీ ఆన్సర్స్ అయితే నాకు పంపించేసేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటా వాటి కోసం. బట్ అంతకన్నా ముందు ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి హరివిల్లు స్టార్ట్ చేద్దాం. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ഇതാരോ വിവിധ ഭാരതി FM 101.3.
1: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

மீர்வின் நறுப்பு வித் பாரதி எஃப்எம் 101.3 இந்த சீஸ் யூஆர் அஜயல் கிந்தா. ஸோ எஸ் மரி, ఇందాక మాట్లాడుకున్నాం కదా, అతి ప్రేమ అనే ముసుగులో ఒక్కొక్కసారి తల్లులు కూడా తప్పు చేస్తూ ఉంటారు, జస్ట్ లైక్ మన బాహుబలిలో మన శివగామి చేసినట్టుగా. కొడుకు పైన ప్రేమతోటి ధర్మం అధర్మం మర్చిపోతూ ఉంటారు, బట్ అలా అస్సలు చేయకండి. సరైన మార్గంలో మీ పిల్లల్ని పెట్టండి అండ్ మీరు కూడా నడవండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి నేనైతే అడిగాను

ఏంటి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అంటే, మరి మదర్స్ డే సందర్భంగా ఏదైనా ఒక టూ లైన్స్లో ఆర్ మదర్స్ డే గురించి ఆర్ ఎవరికైనా విషెస్ చెప్పాలన్నా ఆర్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో జస్ట్ టూ లైన్స్లో నాకు మెసేజ్ పంపించండి అని చెప్పి. సో చూద్దాం ఎవరెవరు ఏమేమి మెసేజెస్ పంపించారు అని చెప్పి. సో చిన్నమ్మాయి మిరియాల కూడా నుంచి, హలో బంగారు, హ్యాపీ మదర్స్ డే అంటున్నారు. సో చిన్నమ్మాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ ఇంకా ఎస్, చాలా పెద్ద పెద్ద కవితలు వచ్చాయండి, పెద్ద పెద్ద కవితలు కాదు, టూ లైన్స్లో పంపించండి అందరూ కూడా. అండ్ ఎవరు అంటే, నెక్స్ట్ మెసేజ్ పంపించింది కేవీ రమణమూర్తి గారు, శ్రీకాకుళం నుంచి పంపించారు. సో మీరు కూడా అంతే అండి, జస్ట్ ఒక టూ లైన్స్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, శిష్ల వేణుగోపాల్ దత్త మద్రాస్ నుంచి పంపించారండి, శుభోదయం అల్కనంద గారు అంటూ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దేవుణ్ణి ఉద్దేశించి పరమపిత అని సంబోధిస్తూ తమ దేశాన్ని మేల్కొల్పమని కోరుకుంటారు. అదే స్ఫూర్తితో ఆ స్థానంలో అమ్మను నిలబెట్టి ఒక బిడ్డ తన జీవితాన్ని ఎలా నడిపించమని కోరుతుందో రాసిన ఈ చిన్న కవిత అంటూ పంపించారనమాట. ఎక్కడ మనసు భయం ఎరగక నీ ఒళ్ళో ప్రశాంతంగా సేద తీరుతుందో, ఎక్కడ పక్షపాతం లేని అనురాగం ఏ హద్దులు లేకుండా ప్రవహిస్తుందో, ఏ కల్మషం లేని అంతులేని ప్రేమ స్వర్గంలోకి ఓ అమ్మ నా ఆత్మను నా నడకను ఎప్పటికీ మేల్కొల్పు అంటూ పంపించారు. ఓకే అండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, షేక్ అబ్దుల్ అలీ సీఎం రోడ్, ఆటోనగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. కల్మషం లేని కరుణకు వెలకట్టలేని అనురాగానికి చిరునామా అమ్మ అంటూ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, పెన్న జోగరానంద్ కాలనీ నుంచి అప్పలరాజు గారు, సన్ ఆఫ్ సరస్వతి గారు, కనిపించకుండా మనల్ని కాపాడే దైవం అయితే కనిపిస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడేది అమ్మ, అలాంటి అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, హాయ్ అల్కంద గారు, నా పేరు సత్య భార్గవి, డాటర్ ఆఫ్ సువర్ణ అంటూ. ఓకే, సో మా మదర్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ దూరమయ్యారు. సో అమ్మగారు వాళ్ళ చిన్నప్పుడే. ఓకే ఓకే అండి, చాలా పెద్ద మెసేజే పంపించారు. సో బట్ మీ మదర్ ఎక్కడున్నా ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే మీకు తప్పకుండా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, హాయ్ అల్కనంద గారు అంటున్నారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు, సన్ ఆఫ్ కమతం నాగమ్మ భీమునిపాడు. సో అమ్మ గురించి చెప్పడానికి మాటలు లేవు, అమ్మ మేడం, అమ్మ అంతే అంతే కదా, మాటలు లేవు, మాటలు సరిపోవు కూడా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అమ్మ కోసం ఒక జన్మ సరిపోదు, అమ్మ ప్రేమ కోసం చెప్పే పదాలు సరిపోవు అంటున్నారు అనురాధ గారు, డాటర్ ఆఫ్ ప్రభావతి గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, హలో గుడ్ మార్నింగ్ అంటూ, సాయి కృష్ణ, సన్ ఆఫ్ వీర రాఘవమ్మ, మా మామ్ అండ్ నేను చిన్నప్పటి నుండి చాలా క్లోజ్. ఏదైనా మా డాడ్తో అడగాలి అంటే అమ్మతోటే అడిగించేవాడిని, చాలా బాగా వంట చేస్తుంది. అండ్ ఇంకా మా డాడ్ చనిపోయాక అమ్మ చాలా కష్టపడింది. అండ్ ఇంకా సో పనికి వెళ్ళి చదివించి అండ్ ఇప్పుడు నేను మంచి జాబ్ చేస్తున్నా అంటే అది అమ్మ వల్లే. అండ్ నేను రీసెంట్గా హౌస్ కట్టి పెళ్ళి కూడా చేసుకున్నా, ఇదంతా అమ్మ బ్లెస్సింగ్స్ వల్లే, తన లవ్ అండ్ హార్డ్ వర్క్ వల్లే అంటున్నారు సాయి కృష్ణ గారు. సో వీరరాఘవమ్మ గారు వింటున్నారు కదా, మీరంటే అంత ప్రేమ మీ అబ్బాయికి. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మల్కింద గారు అంటూ, మంచి మాటలు చెప్పి మంచి పాటలు వినిపిస్తున్నారు, గుడ్ క్వశ్చన్ వేశారు అంటూ. మా అమ్మ గురించి చెప్పాలంటే చిన్నతనంలోనే నాన్నగారు లేని లోటు తీరుస్తూ అన్నీ తానే మా ముగ్గురికి, తమ్ముడికి చెల్లికి కష్టసుఖాల్లో ఏమిటో నేర్పించి పెద్దవాళ్ళని చేసింది. మా ముగ్గురికి తల్లే మొదటి దైవం, మొదటి గురువు, ముగ్గురం అమ్మ దగ్గర. ఆశీస్సులు ఇప్పటికీ తీసుకుంటాం, అదండి మా స్వీట్ మెమరీ అంటున్నారు. ఇప్పటికీ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అన్నారు కదా, అలా ఊహించుకుంటున్నా అనమాట. మీ ముగ్గురు అంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఆవిడ కాళ్ళకి దండం పెడితే ఎలా ఉంటుందా అని చెప్పి. సో సూపర్, ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, నీ ప్రాణమే పెట్టి నాకు ప్రాణం పోసావు, నీ ప్రేమతో నా కడుపు నింపావు, నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అమ్మా అంటున్నారు సుశీలమ్మ కొడుకు అఖిల్ ప్రొద్దుటూరు నుంచి. ఓకే సూపర్ అండి. అండ్ ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో రైట్ నౌ అయితే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వింటి చేస్తున్నాను, ఆ తర్వాత ఇంకా బోల్డ్ విశేషాలు అండ్ అలానే మీ మెసేజెస్ కూడా చదివి వినిపించేస్తాను. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మన సింగర్ సునీత

బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మరి సునీత పాడిన కొన్ని పాటలు అయితే మీకోసం వినిపించేస్తున్నాను. మరి ఇప్పుడైతే ఎగిరే పవరం ఆ చిత్రం నుంచి లవ్లీ ట్రాక్ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్చి అల్క్నందా.

Mirvina Rube with Bharti FM 101.3. And this is your Rajya Alkanda, Manamanam Harivilu Karkramanlo. And yes, chala messages aithe unnai. And yavaru ante చిన్నమ్మాయి గారు మెసేజ్ పంపించారు, అయ్యో మీకు విషయాలు చెప్పేశాను, మీరు మిస్ అయిపోయారా? చిన్నమ్మాయి గారు, మీరు ఇంత ప్రేమగా మెసేజెస్ పంపిస్తే విషయాలు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. అండ్ ఇంకా శిష్ల వేణుగోపాల్ దత్త గారు ధన్యవాదాలు అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా ఎవరు అంటే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, హ్యాపీ మదర్స్ డే టు యూ అండ్ ఆల్. మదర్ ఈజ్ వన్ మోర్ గ్రేట్ అండ్ స్వీట్ న్యాచురల్ వెదర్ ఇన్ ఆల్ టైమ్స్, అంటే ఎప్పుడు తీయగా ఉండే అమ్మ అంటూ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే సో జాగ్వి డాటర్ ఆఫ్ హసీనా, మా ప్రతి గెలుపు వెనుక మా బలమైన అమ్మ ఉంటుంది అంటున్నారు. అబ్బా స్వీట్గా క్రిస్ప్గా ఎంత బాగా చెప్పావో. అలానే హసీనా ఎప్పుడు నవ్వుతూ అమ్మని కూడా అలానే సంతోష పెడుతూ ఉండు అండ్ హ్యాపీ మదర్స్ డే అంటున్నారు. బషీరన్, ఓకే అమ్మ పాడే జోలపాట, సో సాంగ్ వినిపించాలి, ఓకే మన అందరి అమ్మల కోసం అంటున్నారు బషీరున్, ఓకే. సో చూద్దాం ఇఫ్ టైం పర్మిట్స్, బికాస్ లాస్ట్ వన్ అవర్ పాటు చాలా వినిపించాను కాబట్టి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే నాగ ప్రణీత్ సన్ ఆఫ్ అనురాధ గారు. సో ప్రణీత్ ఏమన్నారంటే, మామ్స్ లవ్ ఇస్ ప్యూర్ మ్యాజిక్. నిజమే, ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది కదా. అండ్ ఎవరు అంటే జానకి శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు పంపించిన, శిష్ల వేణుగోపాల్ గారు పంపించిన మెసేజ్ చాలా చాలా బాగుంది అంటున్నారు. సో వింటున్నారా, అమ్మ గురించి మాటలు ఎంత తీయగా ఉంటాయో. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే సో ఏమని పంపించారు అంటే, ఓకే వాళ్ళది షాప్ అని అనుకుంటా, సో షాప్లో ఎప్పుడైనా కస్టమర్స్ డబ్బులు తక్కువ ఇస్తే మా అమ్మ నాన్న అరుస్తారు అని సరదాగా అంటాను, కానీ నా 8 ఏళ్ల వయసులోనే వాళ్ళు నాకు దూరం అయ్యారు అంటూ పంపించారు. నో ప్రాబ్లం, మీరు అలా రోజు వాళ్ళని తలుచుకుంటున్నారు అండ్ వాళ్ళ బ్లెసెస్ ఖచ్చితంగా మీతోటే ఉంటాయండి. అండ్ ఇంకా ఎవరు అంటే మెసేజెస్, ఎస్ ఇంకా చాలా మెసేజెస్ వచ్చాయని చెప్పాను కదా, ఒకసారి నేమ్స్ అయినా నేను చదివేస్తాను. బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు, సో వీళ్ళు మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా ఎవరు అంటే షరీఫ్ గారు గన్నవరం నుంచి, అమ్మలేని దినచర్య దేవుడులేని జాతర, అమ్మలేని సదనం నవ్వులేని వదనం, అమ్మలేని వాకిలి చందమామ లేని లోగిలి, ఇంటికి కల అమ్మ కంటికి కునుకు అమ్మ పంటికి వెలుగు అమ్మ, ఏ వయసులోనన్నా అమ్మ తోడులేని పయనం చూపులేని పయనం అంటూ ఎంతో అద్భుతంగా ఒక కవిత రాసి పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే మీ మదర్కి కూడా హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఎవరు అంటే మెసేజ్ పంపించింది చేరాల రాంబాబు అండ్ ఇంకా చంద్రకళ గారు. అండ్ ఇంకా ఎవరు అంటే కుర్నూతుల సునీల్, అనమయ జిల్లా లక్కిరెడ్డిపాలెం మండలం నుంచి పంపించారండి. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే జాను, ఓకే జాహ్నవి సింహాద్రిపురం నుంచి మెసేజ్ పంపించేశారు. అండ్ ఇంకా ఓకే వీళ్ళ నేమ్ పంపించకపోతే ఎలా చెప్పండి. సో కొండేటి శ్రీదుర్గ గారు మెసేజ్ పంపించారండి. అండ్ యస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే మనకి మెసేజ్ పంపించింది సత్యనారాయణ గారు, విజయవాడ దేవీనగర్ నుంచి. ఎస్ చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి, సో మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ బషీరున్ పంపించారండి, ఆషిక్కి ఐ లవ్ యూ మా అంటూ. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు సెకండ్ క్వశ్చన్ హర్విల్లో మిమ్మల్ని అడిగేస్తున్నాను ఏంటి అంటే, మరి సింగర్ సునీత గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు తెచ్చిపెట్టిన ఏదైనా 2 చిత్రాలు నాకు మెసేజ్ పంపించండి. సో ఎన్నో చిత్రాలకి ఆవిడకి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవార్డ్స్ వచ్చాయి. అయితే మరి ఏదన్నా 2 సరే అట్లీస్ట్ ఒక చిత్రమైనా నాకు ఆన్సర్ పంపించండి. సునీత గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు గెలుచుకున్న

0: ఏదైనా ఒక్క ఫిలిం నాకు పంపించండి చాలు. అండ్ ఎస్, ఆల్రెడీ మీ అందరికీ అయితే మా వాట్సాప్ నెంబర్ తెలుసు, బట్ ఫస్ట్ టైం మన షో వింటున్న వాళ్ళ కోసం మరొక్కసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 8662488114, 8662488814. సో ఎస్ ఫ్రెండ్స్, ప్రతి మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్చే అల్క్నంద.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనం ఉన్నాము హరివిల్లు కార్యక్రమంలో. అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కింద. సో యస్ ఫ్రెండ్స్, మరి నేనైతే క్వశ్చన్ అడిగేశాను ఏంటి అంటే, సింగర్ సునీత గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు తెచ్చిన చిత్రం ఏది. సో చాలా ఉన్నాయి, అయితే మీరు అట్లీస్ట్ ఒకటి ఆర్ రెండు అయినా పంపించండి అని చెప్పాను. సో చూద్దాం అసలు ఎవరెవరు మెసేజెస్ పంపించారు అండ్ ఏం ఆన్సర్స్ పంపించారు అని చెప్పి. సో సింగర్ సునీత గారికి మొత్తం 9 నంది అవార్డులు వచ్చాయి అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ అంటున్నారు శివ గారు. శివ గారు ఉత్తి హాయ్ అంటే ఎలా, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ అనురాధ గారు అనంతపూర్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శివప్రియ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే, వీళ్ళు కూడా ఇంకా హాయ్లోనే ఉన్నారు అంటే ఆన్సర్ సేకరిస్తున్నట్టు ఉన్నారు. ఓకే, సో బషీరున్ మెసేజ్ పంపించారు. సో ఇదైతే సాంగ్ రిక్వెస్ట్ షో కాదండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ పంపించాలి. సో ఆన్సర్స్ గబగబా పంపించేసేయండి, బికాజ్ టైం ఆల్రెడీ 10:40 అయిపోయింది కాబట్టి. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, సో అది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ వింటూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. అండ్ ఇంకా తిమ్మరాజు గారు రాయదుర్గం అనంతపూర్ జిల్లా నుంచి హాయ్ మేడం, సో హ్యాపీ మదర్స్ డే అంటూ పంపించారండి. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు, ఎస్. సో ఆ సినిమా కింద ట్యాగ్ లైన్ కూడా పంపించింది, యాజ్ ఐ ఆల్వేస్ డూ. అంటే ఆ ట్యాగ్ లైన్స్ గురించి చెప్తే ఆ కిక్కే వేరు. పాపం డైరెక్టర్స్ ఎంతో కష్టపడి ఈ సినిమా స్టోరీ అంతా ఆ ట్యాగ్ లైన్లో తెలుసు.

ఎలా చేస్తారు దాన్ని మనం మర్చిపోతే ఎలా చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నా ఆన్సర్ అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్ ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను నేను ఇంకొక 5 మినిట్స్లో. ఒక చిన్న బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. ఎస్ మరి ఇప్పుడు మీ అందరి కోసం అయితే జయం ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్, ఆ తర్వాత ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్.

మీరు వినరు విత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ మన్మున్నం హరివిల్లు కార్యక్రమంలో ఇండియాస్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కిందా. సో ధను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో యస్ ఫ్రెండ్స్, మరి సింగర్ సునీత గులాబీ చిత్రంలో ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావో అంటూ అలా తన జర్నీని స్టార్ట్ చేసి ఎన్నో వందల పాటలు అండ్ అలానే ఎంతోమంది యాక్ట్రెస్కి తన వాయిస్ అందించారు అండ్ అందుకు గాను ఎన్నో అవార్డ్స్ కూడా గెలిచారు.

నేర్చుకున్నారు. సో ఫస్ట్ టైం డబ్బింగ్ ఆర్టిస్ట్గా, లైక్ నంది అవార్డ్ బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా 2002లో జయం చిత్రం. సో వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అనే ఆ వాయిస్ వెనుక ఉన్నది మన సునీత గారు. అండ్ ఇంకా ఆ తర్వాత ఆనంద్, మంచి కాఫీ లాంటి సినిమా. సో రూపా క్యారెక్టర్ కమల్ని ముఖర్జీకి ఆవిడే వాయిస్ అందించారు. అండ్ నంది అవార్డ్ గెలుచుకున్నారు. అండ్ ఆ తర్వాత 2005లో పోతే పోని. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి శ్రీరామరాజ్యంలో నయనతారకి కూడా ఆవిడ వాయిస్ అందించారు అండ్ అవార్డ్ గెలుచుకున్నారు. అండ్ అంతేకాకుండా ప్లేబ్యాక్ సింగర్గా కూడా గోదావరి ఫిలిం అండ్ ఇంకా అతడే ఒక సైనంలో నా పాట తేట తెలుగు పాట ఇట్లా ఎన్నో లవ్లీ సాంగ్స్ పాడారు. అండ్ అలానే అవార్డ్స్ కూడా అందుకున్నారు. సో ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ వాట్ నాట్. సో ఇలానే తన డబ్బింగ్ అండ్ ఇంకా అలానే మ్యూజికల్ జర్నీ కూడా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో మరి లాస్ట్ క్వశ్చన్, టైం అయితే చాలా తక్కువ ఉంది. సో అందుకే చాలా క్విక్గా మీ ఆన్సర్స్ అన్నీ కూడా పంపించేసేయండి. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం అందరికీ తెలుసు ఖచ్చితంగా, అంటే ఈ ఆన్సర్ అయితే ఐఎమ్ డ్యామ్ ష్యూర్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది త్వరగా మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి మా అభిమాన్ ఆర్జీ అల్కంద గారికి వందనాలమ్మ. అండ్ ఓకే, సో శ్రీమతి సునీత ఉపాధ్యాంశ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా 4 నంది అవార్డ్స్ గెలుచుకున్నారు అంటూ ఓకే, సో ఎంతో సూపర్గా క్లియర్గా ఆన్సర్స్ పంపించేశారండి. జస్ట్ నేను ఇందాక ఆవిడ గురించి చెప్తున్నప్పుడు వచ్చిన మెసేజెస్. అండ్ అలానే నున్న నుండి శోభరాణి రంగారావు, సాగర్ చాంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి అన్నమాట నేను అడిగిన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. అలానే మరి థర్డ్ క్వశ్చన్ అడిగేశాను కదా, నాకు తెలిసి ఆన్సర్ అయితే అందరికీ తెలుసు, బట్ మీకు తెలుసు అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది అంటిల్ అన్లెస్ మీరు నాకు పంపిస్తే. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆన్సర్స్ పంపించేసేయండి. సో మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మీ ఆన్సర్స్ మాకు పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8664288814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాలోంచి మంచి కాఫీ లాంటి పాట, అంటే అంత అందరు రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయే పాట, స్టేడియం టు వివిధ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

లవ్లీ ట్రాక్ విన్నారు కదా ఆనంద్ ఫిలిం నుంచి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఇక్కడైతే బోల్డ్ ఆన్సర్స్ వచ్చేసాయి. మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని చెప్పి. సో మనమైతే రీసెంట్గానే 75 ఇయర్స్ వేడుకలు జరుపుకున్నాం. సో నాకు తెలుసు అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారని చెప్పి. సో ఎస్, ర్యాండమ్గా అంటే మీ నేమ్ వరకు అయితే స్పీడ్గా అసలు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా చదివేస్తాను, బికాజ్ ఆల్రెడీ 10:55 అయిపోవచ్చింది కాబట్టి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు అప్పలరాజు గారు పెడ నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే వినయ్ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మురళీ గారు హలో అల్కనంద గారు అంటున్నారు, హలో అండి, బట్ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. కేఎల్ఎన్ మూర్తి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. పా ఎంత ఆనందంగా ఉందో, బికాజ్ ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా మన విజయవాడ కేంద్రం గురించి పంపిస్తూ ఉంటే, అది కూడా డేట్తో సహా. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి. ఓకే, ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మనకి మెసేజ్ పంపించింది అనంతపూర్ నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. జాగ్వి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నున్న నుండి శోభరాణి రంగారావు, సాగర్ చాంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ అంటూ పల్లవి పీలేరు నుంచి. ఓకే, సూపర్ అండి. పీలేరు అన్నమయ్య డిస్ట్రిక్ట్. సో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి పంపిస్తారు, అబ్బా అసలు ఇప్పుడు నాకున్న ఆనందం నెక్స్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కోటేశ్వరి గారు హైదరాబాద్ నుంచి. సో 1936 అంటూ పంపించారు. సో ఎస్, మరి 90 ఇయర్స్ మనమైతే సెలబ్రేట్ చేసుకుంటుంది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా రేడియో స్టార్ట్ చేసిన ఇయర్ని. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ విజయ గారు శ్రీశైలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్

అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మురళి గారు. పాట పాడడం కాదండి, మీరు ఆన్సర్ పంపించండి అండ్ స్వీట్ వాయిస్ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మీ ఆన్సర్ కూడా పంపిస్తే ఇంకా ఆనందపడతానండి. హైదరాబాద్ నుంచి శివ రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవే అనమాట వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ రివీల్ చేసేయమంటారా? రివీల్ చేస్తాను, బట్ అందుకున్న ముందు మరొక్కసారి వింటున్న లవ్లీ మదర్స్ అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ మదర్స్ డే చెప్పేస్తూ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాను.

0: సో ఎస్ ఫ్రెండ్స్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? 30 రోజులు ఏంటి జీవితాంతం ఆ ప్రేమను పంచడం ఎలా అని చెప్పి ఏ తల్లిని అడిగినా కూడా మనకి ఒక బుక్ ఏంటండి, ఒక వికీపీడియానే అందిచేస్తారు. సో ఎస్ ఫ్రెండ్స్, దట్ వాజ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. అండ్ ఎస్టీవీ హనుమంతాచారి గారు గుంటూరు నుంచి శుభాభివందనములు విజయవాడ ఆకాశవాణి కేంద్రం అంటూ ఓకే ఒక ఆన్సర్ అయితే పంపించారు. బట్ ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం December 1948, సో 1948 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించారండి. అండ్ ఎస్, ఇంకా ఎవరు జస్ట్ మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు, బట్ అందరి మెసేజెస్ మాకైతే చేరాయి అండ్ నేమ్స్ కూడా చదివేశాను. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి హర్విల్ అండ్ అలానే ఉదయం నుంచి కూడా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని అలరించి అండ్ అలానే మెసేజెస్ అందుకున్నాను. అండ్ గుర్తుంది కదా, అందరూ కూడా ఈవినింగ్ సిద్ధంగా ఉండండి స్వర సంధ్యాకి హాజరవడానికి. సో దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కంద సైనింగ్ ఆఫ్. టిటు బాబాయ్, సైనారో.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन स्वागतम, नेनु मणिश्री। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అక్కడ జరిగే సీఐఏ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఆ రాత్రి ఢిల్లీలో బస చేసి మంగళవారం అస్సాం వెళతారు. గువాహటిలో జరిగే అస్సాం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

ఈరోజు మదర్స్ డే నేపథ్యంలో తన తల్లి నారా భువనేశ్వర్కి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విషెస్ తెలిపారు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ ఎవరూ చేయొద్దు అంటూ ఇదే ప్రతి అమ్మకు కోరుకునే కానుక అని పేర్కొన్నారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగల్పూడి అంత తెలిపారు.

ಉಭಯ ಕುಸಲೋಪರಿ. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం శ్రోతలు 0866248812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకి
1: నమస్కారం.
0: నమస్కారం. మరి ముందుగా ఎవరు వాట్సాప్ మెసేజ్ పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి అందరికీ, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఒకప్పటి ప్రముఖ కార్యక్రమాలని పునః ప్రసారం చేస్తున్నారు. బాగుంది. ప్రతిరోజు శ్రోతలను భాగస్వాములు చేస్తూ సాగే రాబోయే తిది యువలయ వారానికి ఒకరోజు కవులను భాగస్వాములు చేసే సరస వినోదిని నిత్య నూతనాలు, ధన్యవాదాలు అని అంటున్నారు. 90 వసంతాల వేడుకలలో భాగంగా శ్రోతలతో, రేడియో ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు కూడా ఒక వినూత్నం అవుతుందేమో, పరిశీలించగలరు, మరోసారి ధన్యవాదాలు అని అంటూ వారు ఒక సూచన చేస్తూ సత్తుపల్లి నుంచి ఈ మెసేజ్ని పంపించారు మల్లిక్ అండ్ లలిత. ఓకే అండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. అమ్మ లాంటి మా ఆకాశవాణి కేంద్రానికి 90 వసంతాల మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ మదర్స్ డే సందర్భంగా ఆయన విషయం చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
2: 90 ఏళ్ల ఆకాశవాణికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 11 గంటలకు బాపు గారు నివాళి కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ, ఇంకా యువలయ కార్యక్రమం చాలా బాగుంది, ఈ కార్యక్రమాన్ని 1 గంట సేపు ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని మెసేజ్ చేశారు.
0: మరి ఈ సూచనని మా అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి అలాగే ఆకాశవాణి విజయవాడ డైరెక్టర్ గారికి, సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఎంతో అద్భుతమైన పాటలు వినిపించారు. అలాగే ఈరోజు 1 అరగంట పాటు వినిపించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రతిరోజు వినిపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉత్తరాల పాటలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఇంకా శ్రోతలు ఒక ఉత్తరం రాసిన తర్వాత వారి పాట కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అంటున్నారు. దయచేసి ఇలా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఉత్తరాలు కనుమరు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపుగారి రచన, బాపుగారి గురించి ఎంతో చక్కగా వివరించారు. చక్కటి కార్యక్రమం ప్రసారం చేసిన విజయవాడ డైరెక్టర్ గారికి ఇంకా సిబ్బందికి నా యొక్క నమస్కారాలు అని అంటూ నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలోపరి కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు తమ శబ్ద భాండాగారం నుంచి ఎంపిక చేసి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు అని అంటూ గుంటూరు నుంచి నాగభూషణం వారి మెసేజ్ని పంపించారు. ఇంకేమంటున్నారంటే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని చాలా బాగుంటున్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమానికి 1 గంట వ్యవధి కేటాయించి ప్రసారం చేయగలరని కోరుతున్నారు. అలాగే శ్రోతల అభిప్రాయాలకు కూడా సముచిత ప్రాధాన్యతను ఇస్తూ పరిగణలోకి తీసుకొని కార్యక్రమాల రూపకల్పన చేయగలరని ప్రార్థన అంటూ వారు సూచన ఇచ్చారు. ఓకే అండి.
2: ఇక తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి జరుపతులు బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే. ఇంకో మెసేజ్ చూద్దాం. ఆకాశవాణి కేంద్రాలు ఎన్నో మనోరంజకమైన కార్యక్రమాలను ప్రతినిత్యం మాకు వీణుల విందు చేస్తున్నారు అంటూ, ఎందుకంటే నాకు ఇష్టమైన పాటలు, ఇష్టమైన నాటికలు, ఇష్టమైన లలిత గీతాలు, ఇంకా ఆదివారం వచ్చిందంటే 7 గంటల నుంచి ఉదయం రాత్రి వరకు మంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు వినిపించి అలరిస్తున్నాయి. టీవీ ఛానల్ ఉన్నా రేడియోకి సాటి రాదు అని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ, దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, ఈస్ట్ వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి.
0: థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే మేడం గారు అంటున్నారు. హ్యాపీ సండే అండి మీకు కూడా. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్సులు అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో చాలా చక్కటి హిందీ చిత్రగీతాలు ప్రసారం చేస్తున్నారు, చక్కగా ఉంటున్నాయి. అలాగే 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలై కార్యక్రమం జీకే క్వీజ్ ప్రశ్నలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం మేడం అంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటూ సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట, భావన, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదల్కూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
2: నంద్యాల నుంచి జగన్ సంజీవ్ నగర్ అంట ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం. సూక్తి సుధలో భర్తృహరి రచించిన శ్లోక విశ్లేషణ, మనిషికి మాట పెట్టని ఆభరణం చక్కగా తెలియచేసిన దేవి శ్రేయశ్రీకి ధన్యవాదాలు అంటూ భక్తిరంజనిలో వాసుదేవ కీర్తనలు వినిపించారు, చాలా బాగున్నాయి. వరల్డ్ ఆస్తమాడే రోజున డాక్టర్ రఘు గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. కృత్రిమ మేధ సాంకేతిక ప్రయోజనాలు రమేష్ గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. అన్నమయ్య హరికథ, శ్రీరామ జననం హరికథ చాలా బాగున్నాయి. దయచేసి పురూరవ చరిత్ర హరికథ కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు.
0: ఓకే అండి. ఇంకా ఎవరు పంపించారు, ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. రాజోలు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వాణి వాసు ఈ మెసేజ్ని పంపించారు. నమస్తే అండి. ఉదయం 5:50

0: నిమిషాలకు వేసే వందే మాతర గీతం అంతకుముందు వినిపించింది, ప్రసారం చేయండి అని వారు కోరుతున్నారు. మరి ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి. అలాగే ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి లో జానపద గేయాలు ఇంకా భజన పాటలు అని అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి పంపించారు. ఓకే అండి. ఇక తర్వాత ఎవరు, మురళి బట్టిప్రోల్ నుంచి ఏం పంపించారంటే, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి, శుక్తి సుధలు చాలా బాగుంటున్నాయి, భక్తి రంజన్లో చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అని అంటున్నారు. ధన్యవాదాలండి. ప్రతి ఉదయం 10 గంటలకి రాబోయే తిది శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు, ఒక గంట సేపు శ్రోతల కోసం కేటాయించండి అని కూడా కోరుకుంటున్నారు. అలాగే ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ధన్యవాదాలు, 7:45 భక్తి సినిమా గీతాలు వినిపించండి అని అంటూ కూడా వీరు కోరుతున్నారు. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటూ ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధులు సూక్తులు చాలా బాగున్నాయి, భక్తి రంజన్లో భక్తి గీతాలు కూడా చాలా బాగున్నాయి, రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం బాగుంది, 5వ తేదీన మధ్యాహ్నం 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు, అనంతరం విశేషాల కార్యక్రమంలో గృహ చిట్కాలు చాలా బాగున్నాయి, 10వ తేదీన ఉదయం సరసవి వినోదిని కార్యక్రమం చాలా బాగుంది, ఈరోజు కల్పలతో ఉత్తరాలు పాటలు కూడా చాలా బాగున్నాయి, టీన్ టైం హిందీ పాటలు, యువల క్విజ్ కార్యక్రమం కూడా బాగుంటుంది, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు.
0: థ్యాంక్ యూ అండి. అందరి అభిప్రాయాలను అధికారులకు తెలియచేయగలరు అని అంటున్నారు. 90 సంవత్సరాలు ఆకాశవాణి కార్యక్రమాలు వివరాలు తెలిపితే బాగుంటుంది అని అంటూ డాక్టర్ మూర్తి లక్ష్మి గుంటూరు నుంచి ఈ మెసేజ్ని పంపించారు. అన్ని విషయాలు కూడా, అన్ని సూచనలు కూడా మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారు అని అంటే, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మీకు ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా నమస్తే మేడం, మీరు ప్రసారం చేసే యువలయ ప్రోగ్రాం చాలా బాగుంది, మీకు చాలా థ్యాంక్స్ అని అంటూ నెల్లూరు నుంచి కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా ఏం పంపించారంటే, ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి నాట్యకళం విని భక్తి పారవస్యం చెందాం, సూక్తి సుధలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, బైబిల్ సూక్తులు ఆలోచింపచేశాయి, సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా నమస్కారాలు అని అంటున్నారు. ఇంకా 5వ తేదీ మంగళవారం వాగ్భూషణం గురించి భర్తృహరి సుభాషితంలో పద్యభావాన్ని చాలా ఉపయుక్తంగా భావయుక్తంగా అందించిన శ్రీ ప్రియాశ్రీ గారికి నమస్తే అని అంటున్నారు. ఇంకా 4వ తేదీ సోమవారం సూక్తి సుధలో యుద్ధాల వలన కలిగే నష్టాలు, రక్తపాతాలు, ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా జరగకుండా శాంతిగా జీవించండి అని చక్కటి సూక్తిని అందించిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అంటూ ఈ మెసేజెస్ అన్నీ పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే చూద్దాం.
1: ఆకాశవాణి అధికారులకు, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ చక్కటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మాకు మీడియం వేవ్లో కార్యక్రమాలు వింటున్నాము, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ.
0: ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకా వారంలో ఏదో ఒక రోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అని అంటూ రాస్తున్నారు జేరుపొత్తల బుచ్చయ్య, హన్మకొండ తరాలపల్లి నుంచి. ఇక గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా

0: శుభాకాంక్షలు, హ్యాపీ మదర్స్ డే అని అంటూ రాశారు రాజోన్ నుంచి వాణి వాసు. హ్యాపీ మదర్స్ డే అండి మీకు కూడా. అలాగే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా సాంకేతిక పనులు చేసే అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీ కార్యక్రమాలన్నీ మేము రెగ్యులర్గా వింటున్నాము, థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీన్ టైమ్, ఇంకా యువలయ, పొలం పనులు, కల్పలత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలని స్పష్టంగా వింటున్నాం, మేము చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు ఈ కార్యక్రమాలు వింటూ అంట. మరోసారి మీ అందరికీ మా అభినందనలు తెలియచేసుకుంటున్నాము అని అంటూ రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన్న, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరందరూ ఈ మెసేజ్ని పంపించారు.
1: ఉభయకుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉత్తరాలు చక్కగా చదివి వినిపిస్తున్నారు. అలాగే చదివే వారు వారి పేర్లు చెప్పి ప్రారంభిస్తే ఇంకా బాగుంటుంది, ఏమంటారు? ధన్యవాదాలు అంటున్నారు.
0: ఓకే అండి, ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఈరోజు ఉభయకుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి వ్యాఖ్యానంలో చక్కగా చెప్తున్నారు, బాగుంది అని అంటూ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పసిడి పంటలు కార్యక్రమాన్ని పునః ప్రారంభించండి అంటూ కోరుతున్నారు ఎవరంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని గారు. ఓకే అండి, మా అధికారులకైతే ఈ విషయాన్ని తీసుకెళ్తాం వాళ్ళ దృష్టికి. ఇక
1: మురళి భట్టిప్రోలు నుంచి, పులకించిన ప్రకృతి పూలవాన కురిపిస్తున్న రోజు, వికసించిన విరజాజుల పరిమళాలు పంచుతున్న రోజు, పరవశించిన మయూరాలు నాట్యం ఆడుతున్న రోజు, ఆనంద పరవశంతో పులకించిన ప్రతి మదిలో కోటి వినాదాలు పలుకుతున్న రోజు. బాగుందండి మీ కవిత మీలాగే.
0: చాలా బాగుందండి. ఇక ఉభయ కుశలోపరి కార్యక్రమం వారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని అంటూ జేరుబొత్తుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి కూడా వారు ఇంకో సూచన అయితే చేశారు. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రోతలకు శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ప్రజల హృదయవాణి ఆకాశవాణి అంటూ కరెక్ట్గా చక్కగా ఒక్క వాక్యంలో ఆకాశవాణి గురించి ఆయన వర్ణించారు. గుంటూరు నుంచి వెల్లిదండ్ల గోపాల్ గారు చాలా బాగుందండి, చక్కగా మంచి వాక్యం రాశారు. ఇక వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు నుంచి రాశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. ఏమంటున్నారంటే, 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువవాలని ఆశిస్తాం. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా వనితావాణి కార్యక్రమాల వల్ల మహిళలకు ఎంతో మేలు కలుగుతోంది. ఈ కార్యక్రమంలో శుక్రవారం వనితావాణిలో నీటి గురించి శ్రోతలకి చాలా బాగా చెప్పారు. వాన నీటిని ప్రతి వారు బోరు దగ్గరకు చేరువయ్యేలా మలుచుకుంటే చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మంచి సూచన అయితే చేశారు. మరి మేము నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ప్రతి ఆదివారం ఉదయం 1 గంట పాటు సంక్షిప్త శబ్ద చిత్రం ప్రసారం చేయాలని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సూచన చేస్తున్నారు.
0: ఓకే అండి, మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రతిరోజు రాబోయే తిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాల మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ రంగనాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్ ఈ మెసేజ్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రతిరోజు ఉదయం ప్రసారమయ్యే వార్తా విభాగం వారు సమర్పిస్తున్న కార్యక్రమాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, నిర్వహించే వారికి మా వందనాలు అందజేయండి అని అంటూ రఘువీర్ సింగ్, సూనాబాయి, రాధామున్న, ఏలూరు నుంచి మరొక సందేశాన్ని అయితే వాట్సాప్ ద్వారా పంపించారు, థ్యాంక్ యూ. అలాగే 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న శుభపరిణామంలో చాలా సంతోషదాయకమైన విషయం, ఇందులో భాగంగా మీరు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మేము ఎన్నడూ వినని అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వినే భాగ్యాన్ని కలిగిస్తున్నారు. నేను విని తరిస్తున్నాను. ఇందులో సుశీలమ్మ గారి గురించిన పరిచయం విన్నాను. ఈ కార్యక్రమం వెలకట్టలేనిది. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది.

0: చింది తొందరగా పూర్తయిపోయింది కార్యక్రమం వినిపించిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందార మాలలు తెలియజేస్తున్నాను అన్నట్టు వనస్థలిపురం నుంచి దోనాల బాలాజీ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది చూద్దాం ఎవరు పంపించారు.
1: నమస్కారం అండి అంటూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 90 సంవత్సరాల నుంచి ఆకాశవాణి ప్రజల వాణిగా విశేషంగా ప్రజల్ని మన్ననల్ని చూరగొన్నది. దీనికి కృషి చేసినటువంటి ఆకాశవాణి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు అంటూ పెద్దపరిమి నుంచి ఘంటా కిరణ్ పంపించారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నుంచి శ్రోతలు కోరుకునే విధంగా కార్యక్రమాలు ఉంటాయని ఆశిస్తాం అని అంటూ ఈ చిన్న సందేశాన్ని ఎవరు పంపించారంటే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. మరి ఇవి ఈరోజు కార్యక్రమం ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాల మాలిక.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో, ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ధి చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ

0: అంటే పేదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ హర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహటిలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సైనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. మే 12వ తేదీన జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD పోలకండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరీజు వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.

0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పరమానందయ్య శిష్యుల కథాచిత్రానికి ఘంటసాల ఎస్ జానకి గాన వింటారు రచన సదాశివ బ్రహ్మం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమం తర్వాత ప్రేమ మందిరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: మన కథ అమరం.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
3: కార్యక్రమం తర్వాత విచిత్ర బంధం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. సంగీతం కెవి మహాదేవన్, రచన దాసరథి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ రోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని

0: ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటీ జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సిబిఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 74 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ,
1: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
0: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్ట్రలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ,
2: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం, టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నారు.

0: నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వంటావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు
2: బ్రో? ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: వంటవాణి కార్యక్రమంలో ముందుగా మాతృ దినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం వింటారు.
5: పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. 1872 అమెరికాలో జూలియా వార్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అమెరికాలో అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు జార్విస్ అనే స్త్రీ సైనికులకు ఎంతో సేవ చేసింది. యుద్ధాలు జరగకూడదని శాంతి కొరకు తను ప్రార్థించేది. అయితే 1905 ఆమె మే 9 రెండవ ఆదివారం నాడు మరణించింది. ఆమె ఆలోచనలకు విలువనిచ్చి తన కూతురు మాతృ దినోత్సవం కోసం 1907 నుండి విస్తృత ప్రచారం ప్రారంభించింది. 1908 మెథడిస్ట్ చర్చిలో మదర్స్ డేని జరుపుకున్నారు. 1911 నుండి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. 1914 అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఏటా మే 2 మాతృ దినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచం మొత్తం అన్ని దేశాల ప్రజలు జరుపుకుంటున్నారు. మదర్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. అమ్మ గొప్పదనాన్ని వర్ణించలేము, అందుకే అమ్మకు ఒకరోజు అంకితం చేశారు. ఆ రోజు తల్లికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి అనేది దీని ఉద్దేశం. మనలను కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి సంవత్సరం మే 2 రోజు

మాతృదినోత్సవం ఎక్కువ దేశాల్లో జరుపుకుంటున్నారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్సే నమస్తస్సే నమో నమః. 84 లక్షల జన్మల తర్వాత నరజన్మ లభ్యమవుతుంది. ఈ నరజన్మం దుర్లభం. స్త్రీగా జన్మించడం విశిష్టం, అందున మాతృమూర్తి కావడం మరింత విశిష్టం. వేదకాలంలో స్త్రీని పూజించేవారు, స్త్రీకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. స్త్రీని ప్రతి ఇంటిలోనూ సంతోషంగా ఉంచాలి, ఎందుకంటే స్త్రీ ఆదిశక్తి, ప్రకృతిలోని ఒక అంశ, పరబ్రహ్మ స్వరూపం, తల్లి, తొలిదైవం, మాతృదేవోభవ అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడని కాదు అర్థం, అమ్మయే భగవంతుడు అని అర్థం. మొదటి నమస్కారం అమ్మకే చేయాలి అని ఋషులు చెప్పారు. సన్యాసాశ్రమాలు సైతం మొదటి ప్రణామం తల్లికి చేస్తారు. భగవతి అమ్మ, అమ్మలాంటి ప్రాణి లోకంలో మరొకటి లేదు. 9 నెలల పాటు బిడ్డను కడుపులో మోస్తుంది. కడుపు పెద్దదై వికారాలు కలిగి తిందామంటే తినే ఆహారము సహించక, వంగలేక, పని చేసుకోలేక ఎన్నో బాధలను అనుభవిస్తుంది. వాటన్నిటినీ కూడా సంతోషంగా సహించి తాను మరణ సదృశ్యమైనటువంటి వేదన పొంది నొప్పులు పడి బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను చూసుకొని పరమానందం పొందుతుంది. అమ్మ కడుపులో 9 నెలల బిడ్డ తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి పెరిగిన తర్వాత ప్రసవం జరిగి తన తల్లి కడుపులో నుండి బయటికి వచ్చిన శిశువు తన మలమూత్రముల్లో పుట్టిన క్రిములు కీటకములు తన శరీరాన్ని కొరుకుతుంటే బాధతో ఏడుస్తాడు. అంతేకాదు, ఒక్కసారే దీపాలు, వెలుగులు, 6 అడుగులు ఎత్తున్న మనుష్యులు, వివిధ రకాలైన ఆకారాలను చూసి బిడ్డ భీతిల్లిపోతాడు. శరీర అవయవాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. గడ్డకట్టిన మలము విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అమ్మ తొలిదైవమై తన స్తనమును అందిస్తుంది. తన స్తనం ద్వారా వచ్చినటువంటి గోలోష్ట్రం అనే పసుపు ముద్ద తీసుకోవడంతో బిడ్డ శరీరంలోకి వెళ్ళి అవయవాలన్నీ కూడా పనిచేసి హృదయ స్పందన కలిగి శరీరం స్వాంతన చెందుతుంది. ఆ స్థితిలో బిడ్డకు పాలు పట్టగలిగిన శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. అవ్యాజానురాగం గల అమ్మ లేనిచో మనుషులే లేరు, ఈ జగతే లేదు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి రక్తం నుండే తనకు కావలసిన సారాలన్నీ తీసుకుంటుంది. తల్లి నుండి బిడ్డకు పోషణ లభిస్తుంది. శరీర అవయవాలు నిర్మితమవుతాయి. తల్లి ఆలోచనల ద్వారా మనసుకు పోషణ లభిస్తుంది. బిడ్డకు ఉన్నతమైన ధార్మికత, భక్తిభావాలు కలుగుతాయి. బ్రహ్మ ముహూర్తం వేళ నిద్రలేచే మా అమ్మ నన్ను చక్కగా నిర్మించిన ఇహలోకపు బ్రహ్మ. నా ఆనందం తన భాగ్యంగా భావించింది. నా సంతోషం కోసం అహర్నిశలు శ్రమించింది నా తల్లి. నిరంతరం కుటుంబ భారాన్ని మోస్తూ తన జీవిత సర్వస్వాన్ని మాకు ధారపోసింది. రాళ్లబాట అయినా పూలబాటగా భావించి మా పాదాలకు ఖరీదైన చెప్పులనే తివాచీలను పరిచి మహారాణిలా నన్ను చూసుకుంది. కొవ్వొత్తిలా మాకు వెలుగునిచ్చి తాను కరిగిపోయిన ధన్యజీవి మా అమ్మ. మమతానురాగాల మరుల చల్లు, ఆశల హరవిల్లు మా అమ్మ కళ్ళు. స్నేహగానం ఆమె జీవన పయనం. దయ, క్షమ, ఓర్పు, సహనం, నిస్వార్థం, నేర్పు, బాధ్యత, తేగమే మాతృమూర్తి యొక్క సహజ గుణాలు. శక్తికి మించిన శ్రమయే అమ్మ జీవితం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ప్రతిరూపమే అమ్మ. పుట్టిన బిడ్డకు రేయింబవళ్ళు సర్వకాల సర్వావస్థలయందు సేవ చేస్తుంది అమ్మ. కొన్ని కారణాల వల్ల తనకు పుట్టిన బిడ్డ శారీరక, మానసిక లోపాలతో ఉన్నప్పటికీ ఆజన్మాంతం వారికి సేవ చేయుటకు సిద్ధపడుతుంది. అంతేకాని వెనుకంజ వేయదు. తల్లి ఒక్కటి మాత్రమే వారికి సేవ చేయగలదు. అమ్మ సెలవు తీసుకుంటే ఈ లోకమే స్తంభించిపోతుంది. ఇంకా చెప్పాలంటే తన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఏదైనా అనారోగ్యం పాలై మరణం సంభవిస్తుందేమో అని భయం కలిగినప్పుడు ఎందరో దేవుళ్ళకు మొక్కుకుంటుంది. నా ఆయుర్దాయం కూడా నీవే పోసుకుని బ్రతుకు అని అనగలుగుతుంది అమ్మ. చనుబాలతో శరీరానికి శక్తినిచ్చే అమ్మ లాలిపాటాలతో, జోలపాటాలతో వీణుల విందు చేస్తుంది. అత్త తాత అంటూ చిన్న చిన్న పదాలతో జ్ఞానాన్ని నేర్పుతుంది. విద్యాబుద్ధులు నేర్పే తల్లియే మన తొలి గురువు. బాడిగ వెంకట నరసింహారావు గారు అమ్మఒడి గేయం రాశారు. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి దైవమ్మ కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు అనిసెమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. మధురమైన మాటలతో మంచి చెడుల తారతమ్యాన్ని చెప్తుంది. చక్కని కథలతో నీతిబోధ చేస్తుంది. నిజాయితీగా నిలబడ్డం, విలువలతో మేలగడం, యథార్థత యొక్క గొప్పతనం తెలుపుతుంది. ఉపదేశాలను బోధిస్తుంది.

నా ప్రవర్తనను పరిశీలిస్తూ ఉచ్చనీచమును తెలియజేస్తూ జాగ్రత్తలను చెప్తూ జ్ఞానాన్ని నేర్పుతుంది. పిల్లల జీవితాలకు వెలుగు అమ్మే మన తొలి గురువు. అమ్మ మాట సుగంధ పరిమళాల పూదోట, పిల్లల ఆనందమయ జీవితాలకు బంగారు బాట అమ్మ మాట. అమ్మ బాధ్యత ఒకరోజుతో పూర్తయ్యేది కాదు, జీవితకాలం ఉంటుంది. బిడ్డల యొక్క ఆకలిని తెలుసుకోగలిగినది తల్లి మాత్రమే. ఆమె మనతో ఉన్నా మరెక్కడ ఉన్నా తన బిడ్డల మనసు తెలుసుకోగలదు. తన పిల్లల యొక్క ఆశలు తీర్చుతుంది, కోరికలను నెరవేర్చుతుంది, అవసరాలు సమకూరుస్తుంది. బాధ్యతతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆశాదీపం అమ్మయే కదా. తండ్రి అయినా బాధ్యతను విస్మరించగలడు, కానీ తల్లి పిల్లల బాధ్యతను భారంగా భావించదు. అస్వస్థత కలిగి ఉన్నా, అశాంతితో తానున్నా, అసౌకర్యాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో తానున్నా తల్లి బాధ్యతలను ఎప్పటికీ విస్మరించదు. అదే కదా అమ్మ తత్వం. అమ్మ ఒక్కటే ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే, అందరూ ఉన్నట్టే. ఆమె లేనిచో ఎన్ని ఉన్నా ఎందరున్నా ఆమె లేని లోటును భర్తీ చేయలేరు. ఆ వెలితిని పొడచడం అనేది అనితర అసాధ్యం. ప్రకృతి నుండి కానీ, పరిస్థితుల నుండి కానీ, సమాజం నుండి కానీ వచ్చే విపత్తులకు తాను అడ్డుగా నిలిచి తన పిల్లలను రక్షించే రక్షణ కోట అమ్మ. మనిషి మాత్రమే కాదు, తల్లి అయిన ప్రతి ప్రాణి కూడా తన పిల్లలకు రక్షణగా నిలుస్తుంది. తనకంటే బలమైన శత్రువును కూడా ఎదురిస్తుంది, వాటితో పాటు పోరాడుతుంది, వాటితో పోరాడుతుంది, చివరకు ప్రాణాలకు కూడా తెగిస్తుంది. అదే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మతనం. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటుంది. చివరకు తన మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా తన బిడ్డలకు ఏ కష్టం కలగకూడదని తన బాధను వ్యక్తపరచకుండా మౌనంగా ఓర్చుకుంటుంది. తన శారీరక మానసిక ఇబ్బందులను బయటపెట్టక తానే భరిస్తుంది. తన పిల్లలకు ఎటువంటి కష్టము నష్టము క్లేశము భయము కలగనీయకుండా తాను వెళ్ళిపోవాలనుకుంటుంది మనకన్న తల్లి. తన బిడ్డల క్షేమం కోసం ఇతరులకు సేవ చేయటకు కూడా వెనుకాడదు. ఆంధ్ర మహాభారతం కుంతీదేవి తన పుత్రుడైనటువంటి ధర్మరాజు రాజైన తర్వాత కూడా తాను ధృతరాష్ట్రుడు గాంధార్యులతో వారికి తోడుగా అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వారి వల్ల తమ పిల్లలకి ఏ విధమైన శాపాలు రాకూడదు అనే భావనతో. అమ్మ తన బిడ్డల్లోని లోపాలను, వారు చేసే తప్పులను, పాపాలను కూడా తప్పు పట్టదు. పిల్లలు తప్పు చేసినప్పుడు వీడికి ఏమైందో, ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా చేశాడో అంటుందే కానీ శిక్షించటకు ఇష్టపడదు. తన పిల్లలపై జాలి కరుణ చూపి వారిని సమర్థిస్తుంది, క్షమిస్తుంది, చివరకు తనను బాధ పెట్టినా సహిస్తుంది. ఇదే తల్లిలోని గొప్ప గుణం, మాతృమూర్తి యొక్క గొప్పతనం. పిల్లల పాలిట పెన్నిధి అమ్మ, దైవీ గుణాల నిధి. గలగల పారే చల్లని నది, నిస్వార్థంతో నిరంతరం పారే ఆ నది పిల్లల సుఖసంతోషాలను కోరే ఆహ్లాద హృది. పిల్లల పాలిట పెన్నిది అమ్మే కదా మరి. మాతృమూర్తి ఆమె ఒక త్యాగ కీర్తి. తన తనువు, మనసు, ధనము, ప్రాణము, తన సర్వస్వం తన పిల్లల కోసం త్యాగం చేస్తుంది. అమ్మరణం తీర్చుకోలేనిది అని వేదం చెప్తుంది. నిస్వార్థమైన ఆమె జీవితం వెలకట్టలేనిది. తల్లి రుణం తీర్చుకున్నట్టుకు ఒక జన్మలో సాధ్యం కాదు. మాతృత్వం అంటే ఇవ్వగలగడం, అది విశ్వప్రేమ. ఉదాహరణకు మదర్ తెరిసా, ఆమె జీవించినంతకాలం అనాథల కోసం రోగులకు నిస్వార్థ సేవ చేశారు. అందుకే మదర్ తెరిసాని విశ్వమాత అన్నారు. ఈమె కన్యకా స్త్రీ అయినప్పటికీ కూడా అనాథలకు సేవ చేయడం ద్వారా విశ్వమాత అయ్యింది. జన్మనిచ్చింది తల్లి, జీవితాన్నిచ్చింది మాతృమూర్తి. తల్లి మాతృత్వం కలిపితేనే మాతృదేవత. కుంతీదేవి తన పిల్లలతో సమానంగా మాదిరి పిల్లలను పెంచింది. అదే మాతృత్వం అంటే. లోకంలోని మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు. అమ్మ మమతానురాగాల మది, మమతానురాగాల హృది మన అమ్మది. పిల్లలనే కాదు, తన పిల్లలనే కాదు, తన కుటుంబ సభ్యులందరినీ కూడా బిడ్డల వలె చూడగలదు. బాధ్యత లేని భర్తను కూడా క్షమించి ప్రేమిస్తుంది. అంతేకాదు తన భర్తను కూడా బిడ్డలా చూసుకుని పోషించటకు వెనకాడని మమతానురాగాల మది ఆమెది. కుటుంబంలోని వారి సంతోషమే తన సంతోషంగా భావించి శ్రమపడుతుంది. తల్లి వారి యోగక్షేమాలు చూచుటకు ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంది. వారి లాలనలో తరిస్తుంది. వారి ఆరోగ్య అభివృద్ధులు చూస్తూ తనను తాను మర్చిపోతుంది. అమ్మ మది అమృతతుల్యమైనది, ఆమె యద ఘనమైనది కదా. అమ్మతో మనం కలిగి ఉన్నది ప్రేమ బంధమే కాదు, ప్రేగుబంధం కూడా. బిడ్డ తన శరీరంలోని ఒక భాగం. ఎక్కడ ఉన్నా తన శరీరం నుండి బయటకు వచ్చిన తన బిడ్డలు తన శరీరంలోని భాగాలే. పిల్లలపై కలిగిన ప్రేమతో తన కోరికలను కూడా చంపుకొని తన వద్దనున్న ధనాన్ని, కష్టార్జితాన్ని కూడా
తన పిల్లల భవిష్యత్తుకు

0: వారి కోరికలను తీర్చటకు ఉపయోగించే మాతృమూర్తి గొప్ప ప్రేమదేవత. తన వద్దనున్న ఆహారమైనా తన బిడ్డలకు పెట్టి తరువాత తాను తింటుంది. వారు తిని తృప్తి పడితేనే తాను తిన్నంతగా సంతోషపడుతుంది. ఇదే సంఘటన అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగింది. వారి డైరీలో కూడా కలాం గారు ఈ సంఘటన రాసుకోవడం జరిగింది. అర్జునుడు బాలచంద్రుడు వంటి వీరులను కన్న వీరమాత, వాల్మీకి, వేదవ్యాసుడు, కాళిదాసు, ఇంకా పెద్దన, పోతన, కవిత్రయం వంటి కవులను కన్న విద్యావతి, ఝాన్సీ లక్ష్మీబాయిని కన్న ధీరమాత, డొక్కా సీతమ్మ, మదర్ తెరిసా వంటి మాతృమూర్తులను కన్న గొప్ప మాతృమూర్తి తల్లి. అవతార పురుషులు, మహాపురుషులు, యోగులు, సాధుసంతులు, త్యాగసనులు, మహాత్ములు, ధర్మమూర్తులు, ఆధ్యాత్మికవేత్తలు, సంఘ సంస్కర్తలు, పుణ్యపురుషులు, ప్రతి మనిషి తల్లి నుండి వచ్చిన వారే కదా. సమాజ నిర్మాత అమ్మ, అమ్మ లేనిచో జన్మ లేదు. అమ్మ నిజం, ప్రత్యక్ష దైవం. మాతృమూర్తికి సదా ప్రణామాలు. భగవంతుడు కూడా తల్లి ప్రేమను చూపిస్తానంటాడు, అంతేగాని తండ్రి ప్రేమను, సోదర ప్రేమను చూపిస్తానన్నాడు. అంతెందుకు, తల్లి ప్రేమను పొందాలంటే దైవం కూడా మనిషే జన్మించాలి. దైవస్వరూపమైన ఆది శంకరాచార్యులు తన తల్లి తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తల్లి వస్తానన్నాడు, వచ్చాడు. ఆమె కోరిక తీరుస్తాడు. మాతృమూర్తికి మనం ఎంతో విలువనివ్వాలి. కాబట్టి మాతృదినోత్సవం ఒకరోజు కాదు, ప్రతిరోజు జరుపుకోవాలి. సంవత్సరంలో ఒకరోజు గుర్తు చేసుకోవడం కాదు, అనుదినము ఆమె అవసరాలను తీర్చడం ముఖ్యమైన విధిగా బిడ్డలు భావించాలి. అమ్మ ఉన్నంతకాలం ఇదే మాతృమూర్తికి మనం ఇచ్చే గౌరవం. మాతృమూర్తులందరికీ శతకోటి ప్రణామాలు.
1: మీరు ఇంతవరకు మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం విన్నారు.
2: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: వనితా వాణి కార్యక్రమంలో తర్వాత ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు విశేషాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్,

0: జుట్టు గోళ్ళు పెరగడానికి, అలాగే చర్మం నిఘారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేను కొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, అంటే రక్తనాళాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. విన్నారు కదండి, మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకల్ని మీరు తప్పకుండా తీసుకుంటారని ఆశిద్దాం.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమం తర్వాత ఒక లలిత గీతం వింటారు.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం.
1: బొమ్మరిల్లు కార్యక్రమంలో భాగంగా హీల్ స్కూల్ తోటపల్లి విద్యార్థినులు వై సాయికీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి తందన తందానా అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: పిల్లలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ గురించి టి సంధ్యారాణి మరియు కే లోకేష్ సంభాషిస్తారు.
1: చెల్లి, బాగున్నావా?
2: బాగున్నానన్నయ్య.
1: చెల్లి, నేను నిన్ను ఒక ప్రశ్న

0: అడగనా?
1: అడుగు.
0: నీ పేరు సుమతి కదా, నీ పేరుకి అర్థమేమిటో చెబుతావా?
1: సుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. అన్నయ్య, నాకు ఒక సందేహం వచ్చింది, అడుగుతాను.
0: అడుగు చెల్లి.
1: మరి నీ పేరు లోకేష్ కదా, మరి నీ పేరుకు అర్థమేమిటి?
0: నా పేరుకి అర్థం ఏమిటంటే లోకానికి అధిపతి అని అర్థం చెల్లి.
1: అన్నయ్య, నీకు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూసు, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ వచ్చా?
0: ఆ వచ్చు చెల్లి.
1: అయితే చెప్పు చూద్దాం.
0: చెబుతున్నాను విను. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్స్.
1: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ కూడా చెబుతావా?
0: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 ల్యాక్స్, క్రోర్స్, 10 క్రోర్స్.
1: అంతేనా? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మొత్తం 27 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పింది 9 ప్లేస్ వాల్యూసే.
0: అవునా చెల్లి? కొంచెం నాకు కూడా చెప్పవా?
1: అయితే చెబుతాను. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, 10,000s, ల్యాక్, 10 ల్యాక్స్, క్రోర్, 10 క్రోర్స్, అరబ్, 10 అరబ్స్, కరబ్, 10 కరబ్స్, నీల్, 10 నీల్, పాదం, 10 పాదం, శంక్, 10 శంక్, సముద్ర, 10 సముద్ర, అంత్య, 10 అంత్య, మద్యం, 10 మద్యం, పరాత్, 10 పరాత్.
0: బాగా చెప్పావు చెల్లి. కొంచెం నాకు కూడా నేర్పిస్తావా?
1: ఓ తప్పకుండా.
2: మన భాష పాలకడలి, భావం మధుమురళి అంటూ మన అమ్మ భాష మాధుర్యాన్ని మనకి రుచి చూపించబోతున్నారు వై సాయికీర్తి, జె సంవిద, బి లక్ష్మీనాంజారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

పిల్లలు, కథలంటే మీకందరికీ చాలా ఇష్టం కదూ. అందుకే ఒక చక్కని కథతో జే సంవిధ మరియు ఎస్ సాయి తేజేశ్విని మీ ముందుకు వచ్చారు.

0: ఏడుస్తున్నావు?
1: మాకు బడిలో రేపు కథల పోటీలు ఉన్నాయి. నాకు పోటీలలో పాల్గొనాలని ఉంది. అమ్మని మంచి కథ చెప్పమంటే పనిలో ఉన్నాను అంది. నాన్నేమో ఆఫీస్కు వెళ్ళారు.
0: ఏడోకు నా చిట్టి చెల్లి, నేను నీకు మంచి కథ చెప్తాను.
2: అయితే ఇప్పుడే చెప్పు.
0: సరే, శ్రద్ధగా విను. అనగనగా ఓ ఊరిలో రాముడు సోముడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాముడు చాలా కష్టపడి పనిచేసి తనకున్న దాంట్లోనే ఇతరులకు పెట్టేవాడు. అతని మంచితనం వల్ల ఊరిలో ప్రజలంతా రాముణ్ణి చాలా మెచ్చుకునేవారు. సోముడు మాత్రం పేరుకు తగ్గట్లే సోమరిపోతులా ఉంటూ అతని అవసరాలకు ఇతరులపై ఆధారపడేవాడు. రాముడు తన స్నేహితుణ్ణి ప్రవర్తన మార్చుకోమని, కష్టపడి పనిచేయమని చెప్పేవాడు. కానీ సోముడికి ఆ మాటలు రుచించలేదు. పైగా రాముడిపై ద్వేషం పెంచుకొని ఎలాగైనా వీడి పరువు తీయాలని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆ ఊరి జాతర దగ్గర పడటంతో రాముడు పొరుగూరి నుండి ఒక మేకపోతుని కొని తేవాలని బయలుదేరాడు. సోముడు ఇదే మంచి సమయమని ఆ ఊరి గుడిలో అమ్మవారి కిరీటాన్ని దొంగిలించి రాముడు ఇంటి కిటికీ గుండా దాన్ని గదిలోకి విసిరేశాడు. రాముడు పొరుగూరు నుండి వచ్చేలోపు రాముడే అమ్మవారి కిరీటం దొంగిలించడం తన కల్లారా చూశాడని, తన ఇంట్లో దాచి ఏమీ ఎరగనట్లు పొరుగూరు వెళ్ళాడని సోముడు ఊరంతా ప్రచారం చేశాడు. ముందు నమ్మలేకపోయినా అమ్మవారి కిరీటం నిజంగానే మాయం కావడంతో ఊరి ప్రజలు అప్పుడే పొరుగూరు నుండి వస్తున్న రామన్నను కిరీటం గురించి ప్రశ్నించారు. జరిగింది గ్రహించిన రామన్న ఆ ఊరి పెద్దకి తనకే పాపం తెలియదని, తన ఇంట్లోకి కిరీటం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. అప్పుడా ఊరి పెద్ద ఉదయాన్నే అమ్మవారుకు చేసిన అభిషేక విశేషాలు తెలుసుకొని రామన్నని తన చేతులు వాసన చూపించమన్నాడు. తరువాత సోమన్న చేతులు వాసన చూపించమన్నాడు. అమ్మవారికి ఉదయం చేసిన తైలాభిషేకం వాసన సోమన్న అరిచేతు నుంచి వస్తుందని, చివరికి సోమన్నే దోషి అని అతడే దాన్ని దొంగిలించి రామన్న ఇంట్లో ఉంచి రామన్నని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని అనుకున్నాడు. అతడు చేసిన తప్పుకు శిక్షగా ఆ ఊరిలో ఉన్న బీడు భూమి దున్ని పూల మొక్కలు పెంచి రోజూ అమ్మవారి పూజకు పూలు అందజేయాలి, లేదా 100 కెరడా దెబ్బలు తినాలని తీర్పు చెప్పాడు. అప్పుడు సోమన్న తాను తీసిన గోతిలో తానే పడ్డాడని బుద్ధి తెచ్చుకొని కష్టపడి పనిచేయసాగాడు.
1: ఈ కథ చాలా బాగుంది అక్క. నేను ఈ కథ మా బడిలో కథల పోటీలకు చెబుతాను.
3: పచ్చదైనదమ్మా ఈ కోనసీమ, కొండపల్లి బొమ్మ నా పల్లె భామ, సోకు చూసి చిన్నబోయే చందమామ అంటూ ఒక జానపద గీతాన్ని ఆలపించడానికి మన ముందుకొచ్చారు వై సాయికీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

0: ఇప్పుడు బి దినేష్, పి హరీష్, వి లక్ష్మీనాంచారమ్మ, ఎస్ సాయి తేజస్విని, వై సాయి కీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి కొన్ని పద్యాలు పాడతారు.
1: ఇప్పుడు మేము పాడబోయేది వృక్షశతకంలోని పద్యాలు. రచయిత చిగురుమల్ల శ్రీనివాస్ గారు.

0: ధన్యవాదాలు.
1: పిల్లలు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ మన చిట్టి పొట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు హీల్ పాఠశాల నుండి మీకోసం కొన్ని గేయాలు పాడతారు. వారు జి హర్షవర్ధన్, ఇజాక్ జొనాథన్, వి అమర్నాథ్, జి నాగమల్లిక, పి హైమావతి, బి యశ్వంత్, వి చాముండేశ్వరి మరియు బి భువనేశ్వరి.
2: చిట్టి చిలకమ్మ
3: అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్లు కుమిలావా.

0: మీరింతవరకు హీల్ పాఠశాల తోటపల్లివారు సమర్పించిన బొమ్మరిల్లు కదంబ కార్యక్రమం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు నైసి అనే చిన్న చెల్లై తన ఊరు గురించి పాట పాడుతుంది, విందామా?
2: నా పేరు నైసి, మా అమ్మగారి పేరు కుసుమ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. చూడ చక్కని ఏరు మా ఊరు ఏడు, ఏడాదికి ఒకసారి ముచ్చటి కాపాడు. ఏటి మధ్యన గలువు నల్ల నెగులు, ఏటికి ఇరువైపులా మొగరి పొదరిలు. పొదరింట్లో దాగే మొగరి మొగలు, మధుర సుగంధము దిక్కున జల్లు. వానాబాగు కురిసి చెరువులు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, వడవడుతో మా ఏరు ప్రవహించుతుంది. హోరు హోరల నదులు వెన్వీధి ముట్టు, కోయలుగా మా ఏరు ప్రవహించుతుంది. చూడ వాళ్ళే గాని చెప్పంగాలేం, మున్నాల తిన్నాల మా ఏటి వరద. అపేనా పొంగు ఏమోను గాని అచనంగా ఏరు ఇంకిపోయింది. ఇంకిపోనేమి మా ఏటిలో ఇసుక తినేలు కనుల పండుగైంది. ఎవరేమనుకున్న మాకే మిక్కులత, మా ఏరే మాకొక్క ఉద్యానవరం.
3: ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఆదివారం మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో బొమ్మరిల్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి పండగొచ్చింది నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: ఒరే వెంకయ్య, నీ చేపలు 10 కిలోలు, రొయ్యలు 4 కిలోలు, ఇదిగో రసీదు తీసుకో. ఏంట్రా రంగయ్య, ఏంద్రా నీ అజాగ్రత్త పాడుగాను, ఆ చేపల పుట్టినేంద్రా అలా వంచేస్తున్నావు, విరిగిపోగలు జాగ్రత్త. రేయ్, అదే గనుక విరిగిపోయిందనుకో నీకు నాకు 4 రోజులు జీతం కట్టురోయ్. నీకింకా మన ఆసాం సంగతి తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికి రా. రే గోపాలం రా, నీ చేపల్ని తక్కట్లో పెట్టు. అబ్బా ఒరే లింగయ్య, ఆ కాటా సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది, ప్రతీదీ చెప్పాలరా నీకు.
1: అదేంది నాయన, మన చేపల్ని ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మొగుడా, చూడు నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన, ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరికేం కావాలరా? ఇది మీ ఆసామికి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే, అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నా కొరిగేది ఏముందిరా బూడిదే.
1: అదేం కుదరదు, నా సరుకుని నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నావు నాయన?
1: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం సైడే మా రంగయ్య.
1: ఎందుకు సైడు? రోజు మీరు చూస్తా ఉండ్లా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
0: ఏ లింగయ్య, కాటా ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
1: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్నా మాకు తెలుసు కదా, ఈ రోజు నుంచి నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
0: ఏందబ్బయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
2: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈరోజు వద్దంటే అట్ట వదిలే.
1: ఏంది నాయన వదిలేది? ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా, గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి, తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
0: అంతేనంటావా?
1: అంతే.
0: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది, ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, రే లింగయ్య, ఆ కాటా నీ అబ్బాయికి.
1: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి, ఆ బిల్లు రాసి.
0: అత్తానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో, అదిగదిగదిగదిగో నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
1: జోగినాథం, పాత పట్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
0: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.

0: ఇంకెవరిని అడగాలా?
1: ఆ స్వామిని అడగాల్సిందే.
0: అదేం స్వామి, చేపలేసుకునేది నువ్వు. మా పెద్దోళ్ళతో వైద్య సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం చెలాయించేది నువ్వు. తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆ స్వామిని అడగాలంటావు ఏంది?
1: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కనవాణ్ణి, నా మానాన్ని నన్ను బతకనివ్వండి.
0: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివి ఇవ్వాలి కదా. అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
1: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.

0: ఇదిగో వయసు కన్నా ఇలివి ఇవ్వాలి కదా. అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
1: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య పోదాం.
0: ఇదేమన్నా నాయన, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళు అందరు శ్యామం కోరి మాట్లాడి నా నోరు నొక్కేస్తావేంది?
2: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి నీ వయస్సు రాలదు.
0: నాకన్నీ అర్థం అవుతున్నాయి కానీ ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
2: నా బాధ నీకెట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
0: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
2: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
0: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను?
2: ఒరే ఇదంతా కాదు కానీ ఉండి ఇంటికి పోదారా?
0: ఇంటికి పోవడానికి తొందరే ఉంది కానీ దీని సంగతి అని తెలుసు నాయన.
2: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదాం రారా.
0: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
2: నువ్వు రారా.
0: సరేపా.
3: ఏమయ్యా జోగినాథం?
1: హాయ్ చెప్పండి అయ్యా.
3: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
1: సిద్ధం. అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
3: ఆ ఏంది మళ్ళా చెప్పు.
1: అదేనండి, సిద్ధం సిద్ధం, అట్టా పోతున్నానయ్యా అంటున్నానండి.
3: సరే చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
1: హాయ్ ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
3: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడం అనేది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
1: చిత్తమండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి, నేను మిమ్మల్ని ముంచడానికి. మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి, మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బొంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బొంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
3: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి ఏంది నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
1: హాయ్ మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
3: ఆ చేపలోల్ని ఎప్పుడు మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలా? నా ముందర మూడు తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం. లెక్కలేనంత డబ్బు సంపాదించాం. అయినా వాళ్ళని వదులుకోకూడదు. ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదం, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
1: హాయ్ నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
3: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రివ్వమంట ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండు, ఏమో అనుకున్నా, చదువు సంచలన లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగవని అనుకున్నానండి.
3: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంకా మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటాల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లలో అవుకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కినోళ్ళు ఆనక మనల్ని దొక్కుతారు. అంచేత మాయల ఫకీరు ప్యానాలు ఏడు సముద్రాల కావతల మర్రిసెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారపు గుట్టంతా నీ చేతుల్లో, ఇదో నీ చేతుల్లో పెడుతున్నాను.
1: అలా అన్నారు చాలా బాగుందండి.
3: బాగుందని చెప్పి నీ నోటితోనే నన్ను ముంచవు కదా.
1: ఎంత మాట అండి. అయ్యా ఈరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాని దాసులది, ఇది నమ్మండి.
3: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతుల్లో పెట్టి బతుకుతున్నాను. మన చేపలో ఎవరూ మనల్ని ఎదిరించడం లేదు కదా.
1: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
3: కాకపోతే ఏంది?
1: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
3: ఉంటే
1: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
3: ఆడేమంటాడు?
1: ఏం లేదండి, మన లింగయ్య ఆడి చేపల్ని కాటా పెడుతుంటే నా చేపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
3: అంత

0: యదవా వాణ్ణి
1: రారండి, మరి మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సరదా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
0: ఏ జోగినాథం,
1: అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధండి.
0: వాళ్ళని అట్ట నోరెత్తనయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
1: హాయ్ సిద్ధం అండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారండి?
0: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంక వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
1: హాయ్ సిద్ధమండి.
0: సరే, నువ్వు తొందరగా లింగైన తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
1: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏంది నాయన?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: 6 నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఈయకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి? మన కాడ చేపలను కాటా పెట్టి తీసుకుపోయే జోగినాథం డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, చేపలేసి పోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామిని అడగమంటావు ఏందని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారులేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది, మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రిగా నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు వేయాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఉడికిన చెయ్యాలా? చెప్పమ్మా.
3: సున్నాయినా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
2: మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఈ కథలేందమ్మా?
3: నాయన రాజేశ, ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
2: ఏం సంబంధం అమ్మా? పనికి మన సంబంధం? ఇదేమన్నా సుట్టరికాల సంబంధమా?
3: సుట్టిరికాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
2: అంటే సుట్టరికాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్ళకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికారులాగా మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
3: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా. వాడు డబ్బు దాహానికి మనలాంటి చేపలోళ్ళ బతుకులు ఎన్నో అల్లాడిపోతున్నాయి.
2: అంత రాక్షసుడా వాడు?
3: రాక్షసుడు అనేది వాడిసీంలో చాలా చిన్నమాట.
2: అది సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే చేపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన చేపల్నే వాడికేసి వాడు డబ్బులు ఇచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోని వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
3: అదంత తేలికదులే నాయన.
2: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఎన్న సాత్రం గుర్తుకొస్తుంది నాకు.
3: ఏందా సాత్రం నాయన?
2: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పసెల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఇనతే పాముమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మని ఇడిపించడానికి గరుకుమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాత్రం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మ నాకు ఇప్పుడు.
3: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గిరిట్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని యువకు తీసేశాడంట. మరి ఏడా, ఎవడు ధైర్యం చెయ్యాలా?
2: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీల సంగతి ఏందో వివరంగా చెప్పమ్మా.
3: చెప్తానాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చాలా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పటి నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాత్రం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే, వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద ఏట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి దోణిల మీద ఏట చేత కట్టాలు పడతా ఉంటే ఈ ఇరాసామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పటి నుంచి వీళ్ళ ముత్తాత

0: తాగత తరువాత ఇళ్ళయ్య, ఇప్పుడు ఈయన. మన మీద వ్యాపారం చేస్తా, మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా సోతా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఒళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆసారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
1: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద చేపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకుని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం?
0: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి ఇవాళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
1: ఇన్ని తరాలు మారినా ఆ ఆశారం మట్టే నిలబడిపోయిందన్నమాట.
0: అవునాయన, ఈరాస ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడి నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఏం తరం వచ్చింది? ఇప్పటికి కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
1: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆటలెట్లా సాగిపోతున్నాయి. మన శమదోపుడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
0: వలలు తెప్పలు కొనిచ్చే కాడి నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
1: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
0: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
1: ఎలుగు అవసరం ఎలుగెత్తే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
0: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
1: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
0: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
1: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
0: అదిలో ఒకసారున్నాయన, దానికి దీనికి పోలికేటిది.
1: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తుంది. ఇది లోకాశారమేనమ్మా.
0: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా. ఆ ఏరాసాం జోలికి పోవద్దు నాయన.
1: ఎందుకమ్మా, నాకిట్టా పిరుకు మందు నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊబి నుంచి పైకి లాగాల నేను అనుకుంటా ఉంటే.
0: ఎందుకురా, ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
1: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
0: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు, మన పని మనం చేసుకుంటే చాలు కదా.
1: అట్టాగని మన పెద్దోళ్ళ కాడి నుంచి మన నెత్తిని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
0: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కానీ నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కథ నా బాధ.
1: నాకేం కాదులే, కానీ నువ్వు ఊరుకో అమ్మా.
0: ఎట్టా భరించేది నాయన, వాళ్ళ బలుసునోళ్ళైపోయే, మనమా వాళ్ళ ముందర నిలబట్టానికి కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసే వాళ్ళ కాదేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: రాజు సరే నడవరా, రే పడిపోతారు, రే నుంచోరా నుంచో.
1: నేను బాగానే నడుస్తున్నామ్మా.
0: ఒరే ఒరే నోగరాజు,
1: వస్తున్నామ్మా.
0: అరే ఇది మనీలేనా?
1: మనీళ్ళు కాదు, నీళ్ళమ్మా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. ఇదిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థమైపోయింది.
2: ఏందయ్యో, కళ్ళుగాని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
0: ఎంత తాగితే చూడలే కానీ నేను ఎంత తాగితే ఏమవుతానంట?
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా.
0: లక్ష్మే, ఆ వెంకట్రాజుగిరి ఏడ నుంచి వచ్చాడంట?
2: ఏడ నుంచి వచ్చాడో, నువ్వే చెప్పరాదంట.

0: తరపు నుంచే కదా.
1: ఇంకేమన్నా చూస్తాడంటావు?
0: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను, మరి నాకు ఆయనకి తేడా ఏంటంట? అట్టంటప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
2: ఓ గోపాలమ్మ,
0: ఏందరనొక
2: ఏమన్నా? నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
0: నిజమేగన్నా, ఓడు నా కొడుకన్నా. ఏయ్, ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెబుతున్నాను, నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమని నీ అక్కనే.
2: చాల గమనమ్మా, నువ్వాడా నీ కబసేడాడా, ఆ వెంకటగిరిరాజు గాడు నువ్వే ఎక్కువేలేడి కన్నా గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరనొక, నువ్వు ఆగు. ఏంద్రనాయాల, నన్ను మూనగల సెట్టి ఎక్కిస్తున్నావా?
2: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
0: రే రే, నాకు తెలుసులేరా రే.
2: ఏమమ్మా, నువ్వు నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరి ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమా.
0: నూక, నా వెనక తోకుపుతూ తిరిగే తోకరాయాలా? నాక నీతులు చెప్పేటంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రే రే, నువ్వెంత నీ బతుకెంత అడుక్కుతిరేనాయాలా.
2: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నానా వసే అన్నానా? నన్నంత మాటలు అనేసినావు.
0: ఎంత మాట అన్నారా?
2: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
0: రే రెచ్చిపోక, ఏం బిగుతున్నారు నువ్వు?
2: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానని అనుకున్నావు.
0: ఏంద్రే, నా పళ్ళు రాళ్ళు కొడతావా? ఏది రాళ్ళు కొట్టు చూస్తా, రాళ్ళు కొట్టురాయాలా.
2: లేకపోతే ఏదన్నావమ్మా, ఒత్తు పుణ్యానికి అంత అంత మాట్లాడంటావా?
0: అంటే ఏం చేస్తావురా గోంగూర?
2: ఇదిగో గోపాలమ్మా, పెద్దాడు అని చూస్తున్నా.
0: రే నాయాలా, నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
2: ఆశం నోరు మూసుకో. ఇట్టోళ్ళని చాలా మందిని చూశాలే.
0: ఏందురో ఒళ్ళెడ్డ పలిచిందిరా నీకు, నాలాటోళ్ళని చాలా మంది చూసావా?
2: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
0: రే రే నూకడా, నా ఏళ గుద్దేనంటే మూది మూడో కర్రలు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
2: అబ్బో ఏమీ తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరుశ్చంద్రుడు పక్కింటోడు.
3: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
1: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోలు చేస్తున్నావా?
3: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
0: అది కాదు నాయన, నూకడు నూకడు చూసినావా నన్ను ఎంత మాట అన్నాడు.
3: అందుకనే నీకేళ్ళ నేను రోసం వచ్చేసినదా? అంతే కదా?
0: మరి అంతే కదా. ఇదిగో వాడంత వాడి బతుకెంత, ఓడు ఓడు నన్ను అంతంత మాటలంటావా?
3: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
2: అట్టన్నా ఒలుడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడు.
3: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
0: రే నోగరాజు.
2: ఏందమ్మా?
0: మా వాడన్నాడు కాబట్టి బాజుకు పోయినావు.
2: అబ్బో, లేకపోతే ఏం చేసేవాడు? ఏంది
1: ఆ ప్రణోకరాజు పొద్దు అత్తమానం ఏంది సంత?
2: చూడక్క మీ ఆయననే మాటలు.

0: ఏందో పెద్దోళ్ళని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క సైకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
1: రే నువ్వుగా రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
2: నువ్వు నోరుమొయ్యవయ్యా, ఏంది గోల?
1: చూడ లక్ష్మే, ఈ నువ్వు నన్ను ఎంతెంత మాటలు అంటున్నాడు, ఏంటి ఒళ్ళు పలుపు? ఇవాళ ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాడిని మాత్రం వదలను. వరే నూక, ఇవాళ నీ సంగతి తేలిపోవాలంటే
2: చాలే, కానీ నువ్వు నోరు మూసుకో.
1: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజు రాలేదండి నీకు.
2: ఓ మగుడు, ఒకసారి ఆ సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మగుడు.
3: ఇంకాపుతారా? ఏంది నాయన ఇదే? ఏంది పైసా ఇలువ చేయని పనికి రాని మాటలు?
1: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు.
3: మీరా ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
1: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
2: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలేటువెందుకు?
3: ఖచ్చితంగా కదిలియల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయమో?
1: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
2: సున్నాయినా, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
0: చూడలుడు, ఆ ఏరోస్వామి కాడ డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
3: చూడు మావా, ఇప్పుడు మీరందరూ నా ఆయనకు నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామి నిద్రిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే,
0: లేకపోతే ఏం చేద్దాం వలడు?
3: ఖాతాలు మార్చేస్తామని చెప్దాం, బెదిరిద్దాం.
1: మా గొప్ప మగడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాసామిని ఎదిరించి బతుకుదామనే ఈడి మాటలతో తో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
3: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాసామి ఏంది? వాడు తల్లో జేజమ్మ నన్ను ఎదిరించవచ్చు, అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే చేపలేయడానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
0: ఎంత ఇచ్చింటారు? మా అయితే ఓ 10-12 రూపాయలు ఇచ్చింటారు.
1: అప్పట్లో చాలా ఎక్కువ.
3: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
2: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలమో చేపలు పాడవు నాయన.
3: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
2: మన జన్మా బయటికి పోయేది?
3: ఏ ఎందుకు పోకూడదు?
2: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
1: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసామికాన్నే తీసుకునే పదవ పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
2: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కందానికి ఆ సామే సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
3: అదేం కుదరదమ్మా, ఆ ఏరాసామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజార్ కేర్చాల్సిందే.
0: ఇదేందుమా ఎంత చెప్పినా, ఏంది ఇది, ఎట్టా తయారైనాడు?
1: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మే, ఏంది ఈ సంగతి?
2: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా, రద్దీలో మానికమంటారు, ఆడట్ట ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనా అనని, వింటాడా ఎనడే?
0: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకో ముందర. నీ వెళ్తున్నామా?
1: నడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుగా

0: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగి పొమ్మంటావా?
1: తప్పుదండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా, అరే ఇట్ట డేలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా. అరే అరే ఈ సంగతి నువ్వే ఆలోచియాలరా.
0: ఇదిగో ఈయన్ని మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
1: నాకు నమ్మకం లేదురా నోగరాజు. రే ఈడు మన మాట వింటాడా అని.
0: ఎంతమంది బలవంతం శక్తి ఎనికి రాకుండా అడిగిపోతాడు కానీ నేను వెళ్తున్నామా.
1: ఇదిగో ఏంది లక్ష్మి అట్టా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
2: అట్నే పదా
1: పోదా మరి.
3: ఏమయ్యా జోగినాథం?
4: చెప్తాం చెప్పండి.
3: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
4: ఎప్పుడో చెప్పొచ్చానండి.
3: మరి ఇంకా రాలేదే.
4: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. ఆయన ఆగితే బతుకుతారా? వస్తుంటారులేండి.
3: నా చేతి కింద రాలేని మెతుకుల్ని తిని బతికే ఈ ఎదవలకి అంత ఖండకావరమా? చూస్తాను, అది చూస్తాను. ఈ ఏరాస్వామి కన్నర చేస్తే ఏమవుతారో అది చూస్తా.
4: అయ్యా అంత కోపడ బాగండి, కాసేపు బాగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగాడు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతే నన్ను అడగండి.
3: ఆ ఎదవలో నేనిచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు రాణి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయల్లొచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాణి రాణి, వాడి సంగతి తెలుస్తాను.
5: దండలు స్వామి.
3: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
5: అది ఇప్పుడు వ్యవహారమైంది బాబు, మూడు నాలుగు తరాల ముందర జరిగిన యథార్థం కదా బాబు.
3: మరి నిజమే కదా?
0: దాంట్లో అబద్ధం ఏముంది బాబు.
3: మరప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇయాలొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డిపోస మాదిరిగా తీసి పారేస్తాడా?
5: అయ్యా హీరాసావు గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసోడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేని సామే.
3: ఏంది వాడు, వాడు పశువుడా? మళ్ళీ అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? కోడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? ఓడు పశువుడు కాదురా, ఓడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
6: ఏమో మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
3: అట్టనే నేను అన్నానా?
6: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు, ఏ మాత్రం ఆలోచన ఉన్నోడైనా చాలు.
3: ఆహా ఏందో మేం చేస్తున్న అంత అన్యాయాలు?
6: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
3: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటుంది, అందరికీ తెలిసిందేది.
6: ఎంతో కొంత మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
3: కాకపోతే ఎంత అంట?
6: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత, మాపై వస్తున్న లాభాలెంత, మీరు మా మీద దోచుకునేదెంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
3: ఆహా అంతేనా, ఇంకేదన్నా మిగులుందా?
6: ముందీటికి సమాధానం చెబితే మిగతా తరాలు చెప్తాను.
3: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిసి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఇంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ వాళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈరోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
5: నిజమే స్వామి, తమ్ముడు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పొల్లు లేదు.
3: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
0: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి.
5: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
3: ఈనాడు వాడు ఎందుకు వింటాడు? అట్ట వింటే ఓడెందుకు తెలియగలడవుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి

0: మా మీద ఉండేది లేనిది ఏదేదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజార్కి ఇచ్చాల. అదేగా, అదే వాడి ఆలోచన అంతా.
1: ఈడెవడో పనులు లేకుండా గోళ్లు గిల్లుకొని కూసోలా. మీ పెద్దవాడు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదో. మా ఊళ్ళ అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాకు సాయం చేసి మా మీద తాటేక ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జత చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేం భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
0: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినవే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా. అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా.
1: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా? అసలు ఎక్కడుందో శివర్ ఎక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళునే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
0: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
1: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
0: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తుంటే ఆబాని రెచ్చిపోతున్నావే. ఆ మాంత్రం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
1: ఏ ఎరాస్వామి, మాటలు జాగ్రత్తగా రాని. మా శమన పరమాన్నంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: రే పిల్లనాలా.
1: కాదు, నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు. మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
0: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
1: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
0: అదే ఎందుకంటాను?
1: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
0: డబ్బులో అంటాను.
1: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తక్కువడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాల, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాల, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా. ఇట్టా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఏ మడిసి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలా.
0: అరే పిల్లనాలా.
1: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
0: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు.
1: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
0: ఒక్కసారి ఏంది, ఇంకేదన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు ఆ పిల్లనాయాలా?
1: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఈల్లేదు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
0: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసేయ్.
1: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తాం.
2: ఒరే రాజేశ, ఏందిరా నువ్వు, ఏం చూసుకుని ఇట్లా రెచ్చిపోతా ఉన్నావు? ఈ సావుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
3: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయుండే మాట్లాడుతున్నావా?
1: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
4: ఏందిరా గమ్మునుండేది, అవి డబ్బులు రా, చెల్లెపెంకులు కావు.
1: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఎందులో నువ్వు మాట్లాడేది? అయ్యి డబ్బులు రా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్నించి ఈరోజు దాకా ఈల కింద పనిచేస్తా ఉండేది.
1: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా శానా మార్పులు వచ్చేసినాయి.
4: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి మీ ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దోళ్ల కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
1: వాళ్ళకి తప్పక కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు. ఇళ్ళకి ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు రొయ్యలు

0: ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ల వ్యాపారాలు వదులుకొని లచ్చలు లచ్చలు నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనుక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు రుసులు చేస్తారో అది చూద్దాం.
1: ఒరే నాయన, ఏంద్ర నువ్వు మమ్మల్ని బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
0: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
1: పేదోడు కోపం పెదవికి సేటంటారా? పెద్దోళ్ళు ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
0: పెద్దోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
1: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
0: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు, కానీ ఈ శని మాత్రం తలాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
1: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికీ పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
0: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాలా.
2: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఆనిచ్చేస్తావురా?
0: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
3: అవును గాని రాజేష, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
0: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఈళ్ళ గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు, అంతే కదా?
3: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలకు అంటున్నావు గాని ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
0: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని విచారించినారా?
2: విచారిస్తే మాత్రం దొరికేస్తారా?
0: ఇప్పుడు దొరకలా? ఈ ఈరాసామి బాకీ కట్టమని అడగమను, 2 రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
4: అది చూస్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొచ్చాడో నేను చూస్తానరా.
0: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఈరాస్వామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
4: ఏ ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్కి ఈడుస్తావా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
0: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఎన్ని పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
5: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ శాపలని భయపెట్టాను? ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఇన్నాళ్ళుగా ఈ చేపలోల మీద అరాచకాన్ని సాగించాను, ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సావుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం.
6: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
4: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
6: చెప్తాం, అలాగేనండి. ఇన్నాక గోపాలం అయ్యగారు మాటలు
7: అయ్యా,
6: మీ వ్యవహారాన్ని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
7: సరే అయ్యా.
0: ఇంకొక రోజు ఎందుకు, ఇలా తెలిసేమనండి.
6: ఇదిగో రాజేష, పొట్టేళ్ళు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు కానీ. పదండి పదండి పదండి.
8: ఇదిగో అల్లుడు,
3: ఆ

0: స్వామి, ఈడదాకా లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే డెడ్డెడ్డెడ్డెడ్డె ఏదో కిరికిరి ఉందరోయ్.
1: నీ చెప్పే కదా మావా, అవతల రేవులు ఆసామి మాట ఎత్తేరేగి అయ్యగారి ముఖంలో రంగులు మారిపోయినది. నేను కనిపెట్టా.
2: సర్లే పోదాను రాండ్రా, ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం, పగల్లే.
1: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
2: ఏంద్రే నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
1: మన పంతం నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాళ్ళబేరానికి వచ్చేసినాడు.
3: ఏందయ్యా, ఏం జరిగినదే?
1: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాళ్ళబేరానికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సీమల్లాగా ఎన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కిందే సీమ అయిపోయినాడమ్మా.
3: ఏందిరయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
1: అదేనమ్మా, ఆ ఈరాస్వామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
3: ఏమైంది ఏమైంది నాయనా, ఆ ఆసామి ఏమన్నాడు?
1: ఇంకేమంటాడు, ఆసామన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిచి నేల మీదకి వచ్చేసినాడు.
3: అసలేమైంది నాయనా?
1: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాళ్ళబేరానికి వచ్చినాడు.
2: అంటే ఏమైంది నాయన?
1: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
3: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
2: వాడు నీకైనా కొడుకు నా కాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
3: అట్నే సంతోషించాయి, ఎడెవరు కాదన్నారు.
2: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా, ఏం చేస్తాం? వాళ్ళ పెద్దోళ్ళు తరా లెక్కను కూర్చొని నిన్న తరగని డబ్బున్నోళ్ళు, మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
3: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగా నొక్కున్నోల్సు కదా, మరి అట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
2: అందుకే కదా మనం కుల్లి కుల్లి సత్తా ఉండేది.
3: నాయనా, ఇది నిజమేనంటావా? ఏందో కానీ నాకు నమ్మకం కుదరట్లేదు.
4: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకి విముక్తి కలిగిందంటావు? ఓ గోపాలం మావా.
2: ఏంది రనుక?
4: ఓ లచ్చమ్మక్క.
3: ఏందయ్యా?
4: మీ కొడుకు నిజంగా శానా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శరం నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
2: అవును అవును లోకరాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు శేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
3: తమ్ముడా లోకరాజా, మీకే అట్ట ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్ట ఉండాలా?
4: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తా ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కానీ మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఈరాస్వామి రాచకాన్ని బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా చీకట్లో మగ్గిపోతా కొనారిల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
2: నిజమేరా నోకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కూర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసామిని దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసామి చేసేది తప్పని అనిపించలేదు ఇంద్ర మనకి.
4: ఎట్ట అనిపిస్తుంది మామా, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం, అందుకే ఆ ఆసామి చేసే మోసాల్ని కనిపెట్టలేకపోయినాం. ఈయాల నీ కొడుకొచ్చి ఆ ఆసామి చేసే మోసాలన్నీ బయటపెట్టి యాళ్ళ కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ చీకటి నుంచి బయటపడేసినాడు.
1: ఈ యాళ్ళ నుంచి ఇంకా అట్లా జరగదు నాయన, మనం చేపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే, అది కూడా పక్క రేవులు ఆసాములు కట్టిచ్చే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు

0: చేయడానికి వీల్లేదు.
1: ఈ లేఖన మన పెద్దవాళ్ళ కాడి నుంచి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
2: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచి ఉండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
3: దేవుళ్ళు ఎక్కడి నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
1: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హాని ముత్తేనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
3: ఆగడా, ఓ ఎగేసుకుంటా బేటి.
1: ఏండ నీదే,
3: నువ్వు కన్నావా?
1: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
3: అట్టాను, ఇది బాగుంది.
1: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
2: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
1: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సపరా గాడిద.
2: అబ్బా, నీతో పెద్ద గొడవే మావా. ప్రతి దాంట్లోనూ
1: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోప గుయ్యం అంటుంది రోయ్. అది సరే కానీ నొకరాదు.
2: చెప్పు మావా.
1: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనమంతా పెద్ద పండగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద జాతర చెయ్యాలి. విన్నావా?
2: విన్నాలే మావా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
0: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకిష్టం ఉండదు.
1: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు గారి మమ్మల్ని తాగద్దని మాత్రం సపోద్రావు. ఆ బతుకులు ఇట్టనే తెల్లారిపోతాడు కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వుక?
2: పదమావా.
1: పద
2: అల్లుడు వెళ్ళొత్తాం.
3: నువ్వు రానాయన, అన్నం వడ్డిస్తా.
0: అట్నే పదమ్మా.
4: మీరింత వరకు పండగ వచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోపిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయ

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్రయుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
0: ఆకాశవాణి.

0: స్వరసంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
0: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
0: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
0: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
0: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
0: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ 866-248-8812 నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి సమాధానాల్ని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మొదటి ప్రశ్న, 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు?

2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు అని అడిగాను, హింట్ కూడా ఇచ్చేసాను కదా. ఆన్సర్లు వచ్చేసాయి, చాలా మెసేజెస్ తో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుంచి. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నెదునూరు కళ్యాణ్చారి రుత్విక్ శ్రీ వైష్ణవ్. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు వంజాచారి. ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తోనే ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను ధవళేశ్వరం, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధ ఖమ్మం నుంచి. కేవీ రావు తణుకు నుంచి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, పాలెం పోలయ్య, అల్లగడ్డ నంద్యాల జిల్లా, హోమిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్రరెడ్డి,

కృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చరి డిపాలెం నుంచి, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒక్క ఆన్సర్ని ఇంతమంది పంపించారు, గ్రేట్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్, పాపినిపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం, శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి, ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్ యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభ సాయంత్రం అంటూ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి, యశోద, జానకిరాజు, అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర, తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ సుబ్రహ్మణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాది కూడ నుంచి శ్రీనివాస్, సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రమేష్, దొంతి, గగన్ పెరుమాళ్ళ, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మామ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గనగలూరు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి, ప్రణుతి. ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తోనే నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వెత్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగార్జున, లక్ష్మి. మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ముంబైకి. ఓకే, కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కాకిరి రాజకుమార్, లావణ్య, సఖినేటిపల్లి రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. ఇంకా ఇవన్నీ మీ పేర్లు, చిరునామాలు కదండి, ఆన్సర్ కూడా పంపించండి. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరణ్ షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి నుంచి దీపిక, సహస్ర, యశస్వి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత, గుంటూరు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. వేటపాలెం, రామనగర్, బొడ్డు, బాలసుబ్రహ్మణ్యం ప్రశ్న ఏంటి అని అడుగుతున్నారు. 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్

నువ్వు గెలుచుకున్న భారతీయులు ఎవరు? ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సౌధామిణి, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్ ఇనమడుగు నుంచి. అనంతపురం నుంచి హర్నాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. ఇవి నాకు మీ నుండి వచ్చిన మెసేజెస్, అన్నీ చదివేశాను. ఒక్కటే ఒకటి మ్యాక్సిమం అనుకుంటా రాంగ్ ఆన్సర్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రూబుల్ నాగి, భారతీయ ఉపాధ్యాయులు ఈ రూబుల్ నాగి. 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ను దుబాయ్లోని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెలుచుకొని $1,000,000 అందుకున్నారు. ఈవిడ ముంబైకి చెందిన కళాకారిణి, ఉపాధ్యాయురాలు, ఇంకా సామాజిక కార్యకర్త కూడా. జమ్మూ కాశ్మీర్లో పుట్టి లండన్లో స్లేట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నారు. ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ఎందుకు గెలుచుకున్నారో కూడా మాట్లాడుకుందాం. 20 ఏళ్లుగా మురికివాడల గోడలనే క్లాస్ రూమ్స్గా మార్చేశారు ఈవిడ. రూబల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ స్థాపించి ఆర్ట్స్ అండ్ మ్యూరల్ ద్వారా పిల్లలకు చదువు నేర్పడం మొదలుపెట్టారు. 800కు పైగా లెర్నింగ్ సెంటర్స్, 100కు పైగా పేద కమ్యూనిటీ గ్రామాల్లో ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్స్ క్రియేట్ చేశారు ఈవిడ. గోడల మీద అక్షరాలు, లెక్కలు, సైన్స్, చరిత్ర, పరిశుభ్రత పాఠాలు మ్యూరల్స్గా వేశారు. అయితే ఇక్కడ ఈవిడ ప్రత్యేకత గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. 5,000కు పైగా అప్లికేషన్స్లోంచి 139 దేశాల నుండి రూబల్ నాగి మొదటి భారతీయ మహిళగా ఈ అవార్డును గెలుచుకున్నారు. పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం ఈవిడ ఎదురు చూడలేదు. ఆకలి, అనారోగ్యం, బాల కార్మికత్వం మధ్య చదువు నేర్పించారు ఈవిడ. అందుకే ఈరోజు యువలయలో మన ప్రశ్నగా గుర్తుండిపోయారు. ఇదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ మన యువలయలో 2వ ప్రశ్న. ఏంటంటే 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టీలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది. ప్రశ్న ఇంకోసారి. 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది? ఇది ప్రశ్న. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానీ మీ పేరు మీ చిరునామా కూడా ఉండాలి. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథన్ వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హర్నాథ్పురం నుంచి, శ్యామ్ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి శ్రీ వైష్ణవ్ రుత్విక్ నెదునూరి కళ్యాణచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. ఇందాకడ అడిగిన ప్రశ్నకు సమాధానం పంపించారు అన్నయ్య రంగం వెంకటస్వామి యాడికి నుంచి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామదాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్ శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివర్షి, సాయి రిక్వెత్ వీరందరూ. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనుగులూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనుజ శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్తో, కాకపోతే రాంగ్ ఆన్సరే చెప్పచ్చు. వైసే డేవిడ్ దొనకొండ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా

శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. ఎల్ఆర్ సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఓకే. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రాంగ్ ఆన్సర్ అయితే జబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్తో. పాలెంపల్లయ్య, అలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి వినయ్ కుమార్, నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాళెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్తో. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్తో. పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగర మండలం బాపట్ల జిల్లా. ఇందక్కడ ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? కృష్ణ, నరసాపురం వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్తో. నాగేంద్రప్ప ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో. పల్నాడు జిల్లా రామరెడ్డిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. మేడ్పల్లి నుంచి దీపిక, సహస్ర, యశస్వి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. సఖినేటిపల్లి రాజోల్ నుంచి రాజ్ కుమార్, లావణ్య, ఆత్మూర్ మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇరవై ఆరు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది? ఇది నా రెండవ ప్రశ్న. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రణవి, ప్రణుతి, ఆర్కేపురం, న్యూఢిల్లీ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. హనుమంతు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? విశ్వనాథ్, సురేష్, రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో. కళాధర్, శారద న్యూఢిల్లీ నుంచి. నాగార్జున, లక్ష్మి అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పూరి ప్రకాష్, ఖాదర్ భాషా భాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, వీరందరూ గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పాను 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది? ఇది నా ప్రశ్న. సెకండ్ ఓకే. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనూజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? పెట్టిన వాళ్లే మెసేజెస్ పెట్టద్దు. ఇవి నాకు మీ అందరి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్. ఇరవై ఆరు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. ఇది కరెక్ట్ ఆన్సర్. బంగారు పతకాలు 5, సిల్వర్ పతకం 1, కాంస్య పతకాలు 10, మొత్తంగా 16 పతకాలతో రెండవ స్థానంలో

భారతదేశం నిలిచింది. ఇక రెండు ప్రశ్నలు పూర్తి చేసుకున్న తర్వాత మన యువలయలో మూడవ ప్రశ్న. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది నా ప్రశ్న. 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

నాహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథన్ వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రమేష్ దొంతి అనంతపురం నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబుసుబని, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, బాసు, లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్ కాదు కదా. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరి నీళ్ళబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మేడ్పల్లి నుంచి దీపిక, సహస్ర, యశస్వి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి, విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్, ఓకే, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ కూడా రివీల్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఓకే, మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవిరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం వెంకటరామ ఫణికృష్ణ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బురుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామ్దాస్, వంజయచారి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న ఒకసారి చెక్ చేసుకోండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. తనూజా నజ్మల్ హిందూపూర్ నుంచి, మార్కపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, శ్రీవాణి, నేహాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ పంపించారు. హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల ఇంకా వారి కుటుంబ సభ్యులు. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం హురీ యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్తో రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి హారిక మన్మథరావు. హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స, అచ్యుత్, శశాంక్, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, ఒడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లెగ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, వినయ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో నాగప్రసన్న, సుచరిత ఒంగోలు నుంచి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రెండో ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అండి, మూడవ ప్రశ్నకి రాంగ్ ఆన్సర్. పోలు శివదాస్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో జై, ఓకే, మీ పేరేది, ఇనమడుగు నుంచి సుభాషిణి రేవతి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్లో జైపూర్ నగరానికి దగ్గరగా ఉండే ఈ అభయారణ్యంలో చిరుతలు, హైనాలు, నీల్గాయలు, అడవి పందులు, నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయండి.

అయితే చాలామందికి నహర్గఢ్ కోట అనే తెలుసు, కానీ అదే కొండల్లో కోట కింద ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. బాగుంది కదా. ఇంకా మెసేజెస్ వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్తో బాపినపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ తనోజ్. ఇంకెవరు పంపించద్దు, ప్రశ్నలు అయిపోయాయి. ఈరోజు సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

వలయ కార్యక్రమం విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం కార్యక్రమంలో ఆర్ సహదేవులు గారి ఢోలు విన్యాసం వింటారు రూపక తాళంలో.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం.

ఈనాటి సాయంత్రం ప్రసారంలో ముందుగా చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వారసుడు చిత్రం నుంచి చిత్ర పాడిన పాట, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరు లత ఆలపించిన పాట. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: చక్రి పాడిన ఈ పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మ చిత్రం నుంచి. గీత రచన పెద్దాడమూర్తి, సంగీతం చక్రి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు చిత్రం నుంచి చిత్ర పాడిన పాట. సామవేదం షణ్ముఖ శర్మ గీత రచన, సంగీతం కోటి.

0: బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి ఉడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: నేను పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ తొలక.

మాతృదేవో భవ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం బాలవాణి చిన్నారుల కార్యక్రమం వింటారు. వినబోయే ముందుగా

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో గుత్తి మండలంలోని కోట ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ ప్రధానోపాధ్యాయులు శ్రీ విఎం సుభాన్ గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత సరిత. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. ప్రార్థనా గీతాన్ని 5వ తరగతి విద్యార్థులైనటువంటి మృదుల, కౌసర్, హేమలత ఆలపిస్తారు.

తర్వాత ఒక చక్కటి దేశభక్తి గేయంతో మన ముందుకు వస్తున్న చిన్నారులు 5వ తరగతి చిన్నారులైనటువంటి ధీరజ్, యోగేంద్ర.

0: ఈ కార్యక్రమంలో తర్వాతగా ప్రేరణ అనే లఘునాటిక ద్వారా చదువుకోవడం వల్ల బాగుపడి ఇతరులకు ప్రేరణగా నిలబడే ఒక ఉపాధ్యాయున యువకుడు ఇచ్చేటువంటి సందేశాన్ని ఈ నాటిక ద్వారా చూద్దాం. ఈ నాటిక ద్వారా మన ముందుకు వస్తున్నటువంటి 9వ తరగతి మరియు 8వ తరగతి విద్యార్థులైనటువంటి మహేంద్ర, హేమలత, గౌరీశంకర్.
1: నమస్కారం గురువు గారు.
2: నమస్కారం. ఎవరు నాయనా?
1: నేను గురువు గారు, మీ శిష్యుడు మోహన్ని.
2: మోహన్ బాగున్నావా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఎంత పెద్దగా అయ్యావు మోహన్, గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడేం చేస్తున్నావు?
3: అయ్యా, నీ చెలువ వల్ల నా కొడుకు చదువుకొని బడి పంతులైనాడు. రేపే బడిలో చేరాలి. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం.
2: నా చదువులేముంది మా, నీ బిడ్డని బడికి పంపావు, ప్రయోజకుడు అయ్యాడు.
3: ఆ రోజు చదువుకుంటే ఏమొస్తుందిలే అనుకొని నా కొడుకుని చేపల వేటకు తీసుకు వెళ్ళే వాళ్ళం.
2: అవును, అప్పుడు మోహన్ బడికి రాకపోతే నా మనసు ఊరుకునేది కాదు.
3: అవునయ్యా, మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారో, ఎంతగా బతిమాలేవారో. నేను బడికి పంపేదాన్ని కాదు, పైగా విసుక్కునేదాన్ని. నా మనసు మార్చి బడికి పంపేలా చేశారు. మీరే లేకుంటే నా బిడ్డ

0: రాకుండా పోయేవాడు.
1: అవును గురువు గారు, ఆ రోజు మీరు చేసిన పని వల్ల నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నేను కూడా మీలాగా ఉపాధ్యాయుని స్థితిలో ఉన్నాను. అలాగే నాలాగా బడికి వెళ్ళకుని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా అలాంటి పిల్లల కోసం పనిచేస్తాను. నన్ను ఆశీర్వదించండి.
2: మోహన్, నాకు చాలా గర్వంగా ఉంది. నీ ఆశయం చాలా గొప్పది. మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి. నీకు శుభమంగళం కాక. వెళ్ళిరా నాయనా.
1: అలాగే గురువు గారు.
3: మరో దేశభక్తి గేయంతో మన ముందుకు వస్తున్నటువంటి విద్యార్థులు మృదుల, కౌసర్, హేమలత.

విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవి శతక పద్యాలు. అలాంటి కొన్ని పద్యాలను, వాటి భావాలను వినిపించడానికి మన ముందుకు వస్తున్న 5వ తరగతి విద్యార్థి లోకేష్.

0: విష్పదాభిరామ వినురవేమ భావం. సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి, ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెట్టితే చివరికి అది బాటసారలా పాలవుతుంది కదా. పుత్రోత్సాము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, పుత్రుణ్ణి గన్నుగొని పొగడారా పుత్రోత్సాంబు నాడు పొందురా సుమతి భావం. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు, ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పరులకొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలునిచ్చు, పరితంబు కంటే పరమాత్మ ఉన్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల భావం. ఇతరుల కొరకే నదులు పాలిస్తాయి, ఆవులు పాలిస్తాయి, చెట్లు పూలిస్తాయి, ఇతరుల మంచి కంటే కొరదాయినది ఇంకేమీ లేదు.
1: కాలక్షేపం కోసం అడిగే చిన్న చిన్న ప్రశ్నలనే పొడుపు కథలు అంటారు. పొడుపు కథల వల్ల పిల్లల్లో ఆలోచన శక్తి, మానసిక వికాసం, సృజనాత్మకత పెరుగుతాయి. అలాంటి పొడుపు కథలను మన చిన్నారులు ఏ విధంగా విప్పుతారో విందామా. మరి ఈ పొడుపు కథలతో మన ముందుకు వస్తున్నటువంటి విద్యార్థులు 8th class మరియు 5th class పిల్లలు.
2: తినడానికి నన్ను కొంటారు, కానీ ఎవరు నన్ను తినరు, నేను ఎవరిని?
3: పల్లెం. కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా రంధ్రాలు ఏమిటిది?
4: ఫ్లూట్. రెండు రాజ్యాల భీకర యుద్ధం, కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం ఏంటది?
5: చదరంగం. చక్కని రాజుకు వల్లంత ముత్యాలు ఎవరది? మొక్కజొన్న కంకి.
1: మరి ఈ కార్యక్రమంలో పొడుపు కథలని గురించి విన్నాం కదా. తర్వాత సైన్స్ విషయాల్లో భాగంగా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత జీవ పరిణామ శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ డార్విన్ గారి గురించి కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు 9వ తరగతి విద్యార్థి అయిన తేజేశ్వరాచారి.
6: చార్లెస్ డార్విన్ మానవుడు కోతి నుండి పుట్టాడని నిరూపించిన మహాశాస్త్రవేత్త. ఆయన 1809 ఫిబ్రవరి 12 జన్మించాడు. డార్విన్ చిన్నప్పటి నుండే చుట్టుపక్కల ఉన్న వాటిని పరిశీలిస్తూ ఉండేవాడు. ఆ పరిశీలనలోనే డార్విన్ను ఓ అద్భుత శాస్త్రవేత్తను చేసింది. అతనికి స్కూల్ నచ్చేది కాదు. చదువులో వెనుకబడ్డ డార్విన్ను చూసి అందరూ దిగులు పడేవారు. కానీ డార్విన్ మాత్రం తనకు కొత్తగా అనిపించిన ప్రతిదాన్ని సేకరించేవాడు. కొంతకాలం పక్షులను వేటాడాడు. అలా పెరుగుతున్న డార్విన్ చివరకు ఒక నౌకలో ప్రపంచయానానికి బయలుదేరాడు. గ్యాలాగాపస్ ద్వీపాలలో

0: కొత్త రకం పక్షులు జంతువులను పరిశీలించాడు. ఆ పరిశీలన నుండే పుట్టినదే జీవుల ఆవిర్భావం పరిణామ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం జంతువులు మొక్కలు అకస్మాత్తుగా ఊడిపడలేదు, అవి ఒక రకం నుండి మరొక రకానికి క్రమంగా మార్పు చెందాయి అని వివరిస్తుంది.
1: అలాగే మరొక శాస్త్రవేత్త అనేటువంటి రేడియో ధార్మికతను తెలియజేసిన మేడం క్యూరీ గారి గురించి మనకు వివరించడానికి వస్తున్న చిన్నారి 8వ తరగతి గౌరీ శంకర్.
2: మేడం క్యూరీ 1867లో జన్మించి 1934లో మరణించారు. ఈమె 2 సార్లు నోబెల్ బహుమతిని అందుకున్న తొలి మహిళ శాస్త్రవేత్త. పిచ్ బ్లెండ్ నుండి యురేనియం తయారు చేసే పద్ధతిని కనుగొని వాటి రేడియో ధార్మిక లక్షణాలను వివరించారు. 1898 జులైలో పొలోనియం మూలకాన్ని, డిసెంబర్లో రేడియం మూలకాన్ని వేరు చేసినారు. మేడం క్యూరీ కనిపెట్టిన రేడియో ధార్మికత మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎందరో ప్రాణాలు కాపాడింది, కానీ తాను మాత్రం దానికే బలైన త్యాగశీలి మేడం క్యూరీ.
1: ఈ కార్యక్రమంలో చదువు విలువ తెలిపే ఒక చక్కటి జానపద గేయంతో మన ముందుకు వస్తున్న చిన్నారి 8వ తరగతి శివకృష్ణ.
3: పటమ్మతో

లేసుకొని భాగ్యమంతా గడిపినాం, చినిగిన అంగీలాగు లేసుకొని బాల్యమంతా గడిపినాం, బత్తల సంచి బుక్కు లేసుకొని నేను బడికి రోజు పోయినాం. ఏమిచ్చినా మీ రుణమతి చాలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీ రుణమతి చాలేను ఓ నాన్న, నీ బాధల కన్నీటికై.

ఈ కార్యక్రమంలో తర్వాతగా ఒక చక్కటి దేశభక్తి గేయంతో మన ముందుకు వస్తున్న చిన్నారులు పవన్, హేమంత్, జితేంద్ర, 7వ తరగతి విద్యార్థులు.

0: శాస్త్రవేత్తలు వారి యొక్క ఆవిష్కరణల గురించి 9వ తరగతి విద్యార్థి అయిన మహేంద్ర కొన్ని విషయాలు మనకు చెప్తారు, విందామా?
1: ఫాదర్ ఆఫ్ ది సైన్స్, జన్యు శాస్త్రం గ్రెగర్ జాన్ మెండల్, జీవశాస్త్రం అరిస్టాటిల్, రోగ నిరోధక శాస్త్రం ఎడ్వర్డ్ జెన్నర్, కణశాస్త్రం రాబర్ట్ హుక్, రాజనీతి శాస్త్రం అరిస్టాటిల్, సూక్ష్మజీవశాస్త్రం ఆంటోనీ వాన్ లీవెన్ హుక్.
0: చదువు విలువను తెలియజేసే ఒక చక్కటి మరో లఘునాటికతో మన ముందుకు వస్తున్న చిన్నారులు తేజేశ్వరాచారి, ఆసిఫ్, కృష్ణ చైతన్య. మరి వారు మనకు ఏ విధంగా చదువు విలువను తెలియజేస్తారో విందామా?
2: నానా నానా.
3: ఏరా బుజ్జి.
2: నానా, నాకు సైకిల్ కొనివ్వు నానా. అందరూ సైకిల్లోనే స్కూల్కి వెళ్తున్నారు.
3: ఇప్పుడు కాదు లేరా, మరి ఎప్పుడైనా చూద్దాం.
2: కాదు నానా, నాకు ఇప్పుడే కొన్ని పెట్టు ప్లీజ్ నానా.
3: అరే అర్థం చేసుకోరా, నా దగ్గర డబ్బులు లేవురా.
2: ఓ నానా, నువ్వెప్పుడు ఇంతే, నాకేమడిగినా కొన్ని ఇవ్వవు చిచ్చి. సరే నేను స్కూల్కి వెళ్తున్నా.
4: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, సిట్ డౌన్.
4: థ్యాంక్ యూ సార్.
2: పిల్లలు అందరు హోంవర్క్ చేశారా?
4: చేశాం సార్.
2: రే బుజ్జి, నువ్వు హోంవర్క్ తీసుకురారా.
5: సార్ మరి మరి
2: మరి మరి అంటూ ఏంట్రా?
5: సార్ మరి నేను హోంవర్క్ చేయలేదు సార్.
2: నువ్వు ఎప్పుడు ఇంతే, ఏ పని ఇచ్చినా సరిగ్గా ఎప్పుడైనా చేసావరా? ఇక్కడికొచ్చి గోడ కూర్చి వేయి. ఏ అలా నవ్వచ్చా? షట్ అప్
5: నానా. నానా.
3: ఏరా ఏమిటా కేకలు?
5: నేను ఆ స్కూల్కి వెళ్ళను నానా.
3: ఎందుకు వెళ్ళవురా?
5: మా సార్ మంచివాడు కాదు నానా. ఈరోజు స్కూల్లో హోంవర్క్ చేయలేదని నాతో గోడ కుజ్జి వేయించాడు. అందుకే నాకు ఆ స్కూల్ వద్దు నానా.
3: అరే బుజ్జి, నేను కూడా చిన్నప్పుడు నీలాగే చదువు సంధ్య లేక తిరిగి ఇలా కూలి పని చేసుకుంటున్నానురా. ఈవేళ నువ్వు సైకిల్ అడిగితే కొనివ్వలేని దుస్థితిరా మనది. చాలీ చాలని డబ్బులతో జీవనం గడిపిస్తున్నానురా. నువ్వు నాలాగా అవుతావా? కాకూడదు, బాగా చదువుకోవాలిరా. నువ్వు హోంవర్క్ చేయలేదనే కదా మీ మేడం నిన్ను గోడ కుర్జీ వేయించింది. లేదా నువ్వు చెప్పిన పని చేసి ఉంటే నీకు గోడ కుర్జీ వేయించేదా? అందుకు ఈవేళ నుంచి బాగా చదువుకో.
5: సరే నానా, నువ్వు చెప్పినట్లే చదువుకుంటాను, మంచి జాబ్ తెచ్చుకుంటాను నానా.
3: బాగా ఉండాలిరా, బాగా చదువుకో.
5: సరే నాన్న.
0: తర్వాత టీచర్ విద్యార్థి వాళ్ళ యొక్క కామెడీ జోక్స్ ఎలా ఉంటాయో వివరించడానికి మన చిన్నారులు ముందుకు వస్తున్నారు. గౌరీ శంకర్, సురేంద్ర, ఆసిఫ్, అఖిల్.
4: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, సిట్ డౌన్.
4: థాంక్ యూ సార్.
2: పిల్లలు, ఈరోజు మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎవరైతే చక్కగా సమాధానాలు చెప్తారో వాళ్ళకి చక్కని చాక్లెట్ ఇస్తా, సరేనా? సురేంద్ర, నువ్వు లే. 5లో నుంచి 5 పోతే ఎంతరా?
6: అర్థం కాలే సార్.
2: నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే నీ దగ్గర 5 ఇడ్లీలున్నాయి, నేను తీసుకొని తినేసింటా. నీ దగ్గర ఎన్ని ఉంటాయరా?
6: నా దగ్గర 5 ఇడ్లీలున్నాయి, మీరు తినేస్తే నా దగ్గర చట్నీ సాంబార్ ఉంటుంది సార్.
2: అరే ఏంట్రా. అరవింద్, నువ్వు లే.
7: సార్,
2: 10లో నుంచి 10 తీసేస్తేంతారా?
7: సార్, మా నాన్న దేనిలోంచి దేన్ని తీసేయొద్దన్నాడు సార్.
2: ఏంట్రా. కృష్ణ, నువ్వు లే.
8: సార్,
2: 10లో నుంచి 10 పోతే ఎంతరా?
8: సార్, 10లో నుంచి 10 ఎలా పోతుంది సార్? బస్సులో పోతుందా, ట్రైన్లో పోతుందా, లేకపోతే తోసే పోతుందా సార్?
2: అరే ఏంటిరా జవాబులు, కూర్చో. గౌరీ, నువ్వు లే.
9: సార్ చెప్పండి సార్.
2: నిన్న కొన్ని ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, అందులో వాటర్ కెమికల్ ఫార్ములా చెప్పు.
9: HIJKLMNO.
2: వాటర్ కెమికల్ ఫార్ములా చెప్పంటే ఏబిసిడిలు చెప్తావేంట్రా?
9: మీరే కదా సార్ నిన్న వాటర్ కెమికల్ ఫార్ములా H2O అన్నారు.
2: ఆ H2O కాదురా, H2Oరా, కూర్చో.
9: అవునా సార్.
2: అఖిల్, నువ్వు లే.
10: సార్,
2: 8లో సగం ఎంత?
11: 8 అడ్డంగా కోస్తే 0 సార్, 8 నిలువుగా కోస్తే 3 సార్.
2: అరే ఏంటిరా జవాబులు, అందరు అట్లా చెప్తున్నారు, కూర్చో. చివరి ప్రశ్న ఇది, అందరు చక్కగా సమాధానం చెప్పాలా. పిల్లి పెద్దదా, పులి పెద్దదా?
12: సార్ మేము చెప్తాం, మేము చెప్తాం సార్.
2: కృష్ణ, నువ్వు లే, చెప్పు సమాధానం.
13: చెప్తాను మరి, ఫస్ట్ మీరు దాని డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను సార్.
2: అరే ఏంట్రా ఇట్లా జవాబులు ఇస్తున్నారు ఈరోజు? రేపు నేను అడుగుతా ఇవే ప్రశ్నలు, రేపు అడుగుతా. సీరియస్గా అందరు తీసుకొని చెప్పాలరా, జోక్ కాదు, సరేనా?
14: ఓకే సార్.
2: క్లాస్ అయిపోయింది, రేపు చెప్పుకుందాం, సరేనా?
0: ఈ కార్యక్రమంలో భాగంగా మానవ శరీరం ముఖ్యాంశాలు అంటే మామూలుగా మనకి బాహ్యంగా కనిపించేటువంటి భాగాలు కాకుండా

0: అంతరంగా ఉన్నటువంటి మానవ శరీర భాగాలు, తర్వాత మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత, రక్తపోటు, తర్వాత క్రోమోజోమల సంఖ్య, ఎముకల సంఖ్య అంటూ మన ముందుకు ఆ వివరాలన్నీ కూడా తీసుకొని వస్తుంది కుమారి కౌసర్, 5వ తరగతి విద్యార్థిని.
1: మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్. సాధారణ రక్తపోటు లేదా బీపీ 120/80. శరీరంలోని మొత్తం ఎముకల సంఖ్య 206. క్రోమోజోముల సంఖ్య 46. పుర్రె లేదా కపాలంలోని ఎముకల సంఖ్య 22. రొమ్ము భాగంలోని పక్కటెముకల సంఖ్య 12 జతలు. శాశ్వత దంతాల సంఖ్య 32. 1 నిమిషానికి గుండె కొట్టుకునే సంఖ్య 72 సార్లు. 1 నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాం? 18 సార్లు. శరీరంలోని అత్యంత కఠిన పదార్థం ఎనామిల్.
0: అలాగే ఈ కార్యక్రమంలో చివరిగా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల రూపంలో మొట్టమొదటిగా మనకు వచ్చినటువంటి నాయకులు, శాస్త్రవేత్తలు, వారి యొక్క వివరాలను మనకి చిన్నారి కౌసర్ అందిస్తుంది, విందామా.
1: మన దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. మన దేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. మన దేశ మొదటి అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మ. భారతరత్న అవార్డు పొందిన తొలి భారతీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. మన దేశ తొలి ఏకైక మహిళ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ.
0: మీరింతవరకు బాలవాణి కార్యక్రమంలో గుత్తి మండలంలోని కోట ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ విఎం సుభాన్ గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత సరిత.
2: బాలవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిన్నారుల పాటలు.

206 ఎముకల అస్థిపంజరం ఈ దేహం. 60,000 మైళ్ళ పొడవున ఉన్న రక్తనాళం. నరుడే నడిచే భూగోళం. నమ్మకపోతే గందరగోళం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం లలిత గీతం. గానం శ్రీమతి డి సురేఖ.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

తరాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి ఈ నెల 16వ తేదీన చేరుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఎన్నికల ప్రధాన కమిషనర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువ మండలం శ్రీ శంబర పోలమాంబ గుడి మరమ్మత్తులు, అభివృద్ది పనుల కోసం 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులపై ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5 కోట్ల 61 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారం

అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ, కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 చిత్రసీమ, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థల పద్యాలు వినిపిస్తారు ప్రముఖ రంగస్థల కళాకారులు. 7:45 లలిత సంగీత కార్యక్రమం, కళాకారులు శ్రీ మొదలి మురళీకృష్ణ. 8:00 రసధుని పాత సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. సాహిత్య సేవలో ఆకాశవాణి ఆచార్య కొలవెన్ను మలయవాసిని గారి ప్రత్యేక ప్రసంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 రాంగ్ రూట్ లఘునాటిక, రచన రాగతి పండరి, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివ పంచాక్షరి నక్షత్రమాల, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ వై సూర్యనారాయణరెడ్డి, 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత. అందిస్తున్నవారు శాస్త్రవేత్త డాక్టర్ సి యాస్మిన్. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీతా పారాయణం విజయవాడ కేంద్రం నుండి, రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 5వ భాగం రచన శ్రీమతి జలంధర, అనంతరం సృజన సాహితీ కార్యక్రమం, ఇందులో గుంటి మురళీకృష్ణ భరద్వాజ్ గారి స్వీయ కవితలు, తర్వాత భక్తిమాల సినీ భక్తి గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, 8:35 చిత్రసీమ, 9:00 పాముల సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణ శ్రీ మహమ్మద్ ఇద్రీస్ ఖాస్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి శివశంకర్రెడ్డి, 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 11:10 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయం 75వ వార్షికోత్సవం సందర్భంగా సోమనాథ్ అమృత మహోత్సవంలో పాల్గొనే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపటి సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం, సమన్వయం శ్రీ హేమంతరాజు, నిర్వహణ హారిక, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ సి దాసప్ప, అలాగే శ్రీమతి బి సరస్వతి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర, ఇందులో విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్ర సేవలు ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, రేపు రాత్రి 8:45 చిత్ర జగత్ హిందీ చలనచిత్ర గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ.

సినీ గీతాలు 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి ఏఐఆర్ అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: మన దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానల్స్ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాయి. ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానల్స్ లో స్టే ట్యూన్డ్.
2: ఎప్పుడు ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు. 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
3: కోటి విద్యలు కూటి కొరకే.
4: మన రోజువారీ జీవితాన్ని నడిపించే చేతులు,
3: మనకు సేవలందించే వృత్తులు.
4: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
3: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
4: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
3: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
4: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
3: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్ల వారు,
4: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
3: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
4: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
3: కోటి విద్యలు కూటి కొరకే.
4: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
3: ఆదివారం ఉదయం 7:30
4: తప్పక వినండి
3: కోటి విద్యలు కూటి కొరకే.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా జయం మనదేరా చిత్రం నుంచి కుమార్ సాను స్వర్ణలత పాడిన పాట, సీతారామశాస్త్రి గీతరచన సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం

మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట అది. సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం చిరంతన్ భట్. ఇప్పుడు విందాం కుమారి 21F చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ రైనారెడ్డి రీటా పాడిన పాట. దేవిశ్రీ ప్రసాద్ గీత రచన, సంగీతం.
1: สวัสดีค่ะ

బాద్షా చిత్రం నుంచి డాలర్ మెహందీ రనైనా రెడ్డి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతరచన, సంగీతం ఎస్ఎస్ తమన్. ఇప్పుడు విందాం. నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతరచన, సంగీతం గోపీ సుందర్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం లలిత గీతం. గానం శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్.

శ్రీజీ బాలకృష్ణ ప్రసాద్ గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగవెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నుంచి సుమారు 9

400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా కేవలం

0: వృద్ధికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్ధికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్థలు

0: मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा। पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा। उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी। इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा। खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं।
1: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ.
1: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచస్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను,

0: వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి గరజగం టీవీకే అధినేత సి జోసఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు శీర్షికన రంగస్థలి కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన రంగస్థల పద్యాలు వింటారు.

0: ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.
1: అమ్మా బయలెల్లినాదో

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి మొదలి మురళీకృష్ణ గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: பாடின் ஹிந்தோள ஜகமே பாடினு ஹிந்தோள.
1: శ్రోతలు, ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గానం చేసిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం రసధుని పాత సినిమా పాటలు. ముందుగా ఏకవీర చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతరచన, సంగీతం కెవి మహాదేవన్.

గూఢాచారి 116 చిత్రం నుంచి ఘంటసాల పిసిసిల పాడిన పాట ఆరుద్ర గీతరచన సంగీతం టి చలపతిరావు.

వీరాభిమన్యు చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పాడిన పాట ఇది. ఆరుద్ర గీత రచన, సంగీతం కేవీ మహాదేవన్. శ్రోతలింతవరకు రసధ్వని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈరోజు సాహిత్య సేవలో ఆకాశవాణి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రత్యేక ప్రసంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఇందులో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక యుగంలో జనజీవనాన్ని చైతన్యం చేసిన ప్రసార మాధ్యమం ఆకాశవాణి. వార్తాపత్రికలు చదవలేని వారికి తన వాణి ద్వారా వివిధ విషయాలు వినిపించి జ్ఞానవంతుల్ని చేయడానికి, సంగీత సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాటిలేని కృషి చేసింది ఈ ఆకాశవాణి. నేను ఆకాశవాణి కార్యక్రమంలో 1961లో తొలిసారిగా పాల్గొన్నాను. అప్పటికి విశాఖపట్టణంలో ఆకాశవాణి స్టేషన్ ఏర్పడలేదు. అప్పుడు నేను ఆనర్స్ 2వ సంవత్సరం చదువుతున్నాను. 1961 సంవత్సరం మాకు విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం అనే నాటకం పాఠ్యాంశంగా ఉండేది. ఒకనాటి క్లాసులో ఆచార్య ఎస్వి జోగారావు గారు ఈ నాటకంలో చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి రాజుగా చేయడానికి అనేకమైన రాజకీయ పుటెత్తులు ప్రదర్శించాడు కదా, చివరకు విషకన్యను కూడా శత్రువుల మీద ప్రయోగించాడు, మరి ఆ చర్యలు సమర్థనీయమేనా అని అడిగారు. నేను సమర్థనీయమేనండి అన్నాను. విషకన్య అంటే ఇక్కడ చిన్న వివరణ అవసరం. ఒక బాలికకు పసితనం నుండి రోజూ చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారేనాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు. అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు. నా జూనియర్ శ్రీమతి సూర్యభాస్కరం చేత చాణక్యులు చేసిన పనులు ఏవీ సరి అయినవి కావు అని రాయించారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ఆ వ్యాసాలు చదివించారు. ప్రతి అంశానికి సమాధానం వచ్చేలా మా చేత తిరగరాయించారు. మళ్ళీ మళ్ళీ చదివించారు. వాక్యంలో ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కి పలకాలో నేర్పించారు. అప్పుడు చెప్పారు, వచ్చే ఆదివారం ఉదయం మనం జంఖానా క్లబ్ దగ్గర ఒక ఇంజనీర్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి విజయవాడ రేడియో కేంద్రం నుండి శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు వచ్చి ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో మీ ఇద్దరి ప్రసంగాలు రికార్డు చేస్తారు. అవి విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అవుతుంది అని చెప్పారు. మేము ఇద్దరం చాలా ఆనందించాం.

ఆశ్చర్యపడ్డాం, కొంచెం భయపడ్డాం కూడా. అయితే ఆనాటి శుభారంభం రేడియోతోనూ శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారితోనూ నా అనుబంధాన్ని పెంచుతూ వచ్చింది. శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు ఆ తర్వాత కూడా విశాఖ వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలో కానీ, జిల్లా పరిషత్ ఎదురుగా ఉండే లేడీస్ క్లబ్ ప్రాంగణంలో కానీ వివిధ కార్యక్రమాల్లో రికార్డు చేసేవారు. ఆవిడ ప్రధానంగా స్త్రీల కార్యక్రమాలు చేసిన ఆంధ్ర కవయిత్రులు కవికొండల వెంకటరావు గారి కవితలలో కాంతామణులు, కవయిత్రులుగా పేరు పొందిన మొగలు రాణులు, స్త్రీల పాటల్లో శ్రీకృష్ణుడు అనే అంశాల మీద నా చేత ప్రసంగాలు చేయించారు. నేను 1967-68లలో విజయవాడ మ్యారిస్టెల్లా కాలేజీలో పనిచేశాను. అప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం ఏర్పడింది. సీతమ్మ గారి సలహాలు అనే పేర ఆవిడప్పుడు చాలా కార్యక్రమాలు నా చేత రాయించారు. ఆ తర్వాత 70ల్లో నేను విశాఖపట్నం వచ్చాను. అప్పటికి విశాఖపట్నంలో రేడియో స్టేషన్ వచ్చింది, కానీ అది అగనంపూడిలో ఉండేది. అప్పట్లో శ్రీ నరసింహమూర్తి గారు అధికారి. వీరు చిత్రకారులు బాపు గారి సోదరులు. నేను అప్పుడు తెలుగు శాఖలో పరిశోధకురాలిగా ఉండేదాన్ని. మా శాఖ నుండి ఆచార్య జోగారావు గారు, ఆచార్య దొనప్ప గారు, ఆచార్య శ్రీరామూర్తి గారు వెళ్ళి ప్రసంగాలు ఇచ్చి వచ్చేవారు. ఇవన్నీ సాహిత్య ప్రసంగాలే. నేను కూడా 2-3 సార్లు ఆ స్టేషన్కు వెళ్ళాను. ఆంధ్ర వచనవాంగ్మయ పరిణామం, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర గ్రంథ వైశిష్ట్యం, జాషువా కవిత్వంలో మానవతా దృక్పథం వంటి ప్రసంగాలు అక్కడ చేసినవే. 1975లో నేను అధ్యాపకురాలిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖకు వచ్చాను. అప్పటికి మా తెలుగు శాఖ, ఆకాశవాణి కేంద్రం చాలా దగ్గరగా వచ్చాయి, నడిచి వెళ్లే దూరం. అప్పట్లో ఆచార్య జోగారావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆంధ్ర ప్రబంధ వాంగ్మయ వైశిష్ట్యము, సౌందరనందము, ఆధునిక మహాకావ్యము, భావకవిత్వ ప్రయోజనము అనే అంశాల మీద జరిగిన సంచిక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. సంచిక కార్యక్రమంలో ఒకరు ప్రధాన వక్తగా ఉంటారు, మరో ఇద్దరు ఆ ప్రధాన వక్త అడిగిన ప్రశ్నలను బట్టి వారి వారి అభిప్రాయాలను సోదాహరణంగా, సోపపత్తికంగా వివరిస్తారు. చివరగా ప్రధాన వక్త చక్కని ఒక సమన్వయంతో కూడిన ముగింపుతో ఆ చర్చా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంచికా కార్యక్రమంలో ఒకసారి చలం సాహిత్యం మీద ఒక కార్యక్రమం ఆకాశవాణి నిర్వహించింది. అది విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలు సంయుక్తంగా చేసినది. దీనిలో విశాఖపట్నం నుండి నేను, విజయవాడ నుండి డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, కడప కేంద్రం నుండి డాక్టర్ ఎన్ రామచంద్ర గారు పాల్గొన్నాం. రాత్రి 10 గంటలకు ప్రసారమైంది. చలం ఆధ్యాత్మిక దృష్టి అనే అంశం మీద నా ప్రసంగం. అప్పట్లో ఇది పలువురు ప్రశంసలను పొందింది. దీన్ని బ్రిడ్జ్ కార్యక్రమం అంటారు. ఒక కవి రచనల మీద వివిధ కోణాల్లో ముగ్గురు మాట్లాడడం ఒక పద్ధతి. నేను, మరో ఇద్దరు సీనియర్ పరిశోధకులు కలిసి డాక్టర్ ఉమర్ అలీషా కవి గారి రచనల గురించి ఒక కార్యక్రమం చేశాం. ఉమర్ అలీషా గారి కవిత్వం గురించి డాక్టర్ బి అరుణకుమారి, ఉమర్ అలీషా గారి నాటకాల గురించి డాక్టర్ సి సూర్యకాంతం, ఉమర్ అలీషా గారి రచనల్లో స్త్రీ జనాభ్యుదయం అనే దాని మీద నేను మాట్లాడాము. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి పలుసార్లు ప్రసారం చేశారు. విశ్వనాథ పంచసతి వైశిష్ట్యము, ఆంధ్ర వాంగ్మయంలో కోకిల, దేశభాషలందు తెలుగు లెస్స, సంగీత సాహిత్యాలు, శతాబ్దాల నాటి కవిత యక్షగానం, తెలుగువారి పెళ్లి పాటలు, చలం సాహిత్యంలో స్త్రీ, చింతాదీక్షితులు గారి లక్కపిడతలు నా సాహిత్య ప్రసంగాల్లో కొన్ని. ఇవి కాక డాక్టర్ కృష్ణకుమారి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండగా ఆధునిక కవులు రచయితల పుట్టినరోజులకు తప్పకుండా వారి వారి సాహిత్యాల మీద ప్రసంగాలు ప్రసారం చేసేవారు. ఆ క్రమంలో ఆమె నా చేత మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం, రాయప్రోలు వారి భావకవిత సౌందర్యం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే అంశాల మీద మాట్లాడించారు. శ్రీయుతులు వై గంగిరెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2003-2004 సంవత్సరాల్లో వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే తెలుగువారి కోరికను గమనించి వ్యాసపీఠం అనే పేరుతో వ్యాసముని ప్రణీత పరమార్థము తెలుగువారికి తేటతల్లం చేసే బృహత్ ప్రణాళికను చేపట్టారు. ఆ ప్రణాళికలో అరణ్యపర్వం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. 18 మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క పర్వం మీద 6 ఉపన్యాసాలకు తగ్గకుండా, 10కి మించకుండా, క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు ప్రసారం చేశారు.

0: అదొక మహాయజ్ఞంలా సాగింది. అరణ్యపర్వంలో భారత కథతో పాటు నలకథ, రామకథ, పతివ్రత కథ, సావిత్రి కథ వంటి రసమయమైన కథలు కూడా ఉన్నాయి. నా ఉపన్యాసాలను విన్న మా గురువులు వాటిని అక్షర రూపంలో పెట్టమ్మా అన్నారు. శ్రీ గంగిరెడ్డి గారు అచ్చు వేసుకోవడానికి అనుమతినే కాదు, ఆ వ్యాసపీఠానికి ఒక చక్కటి పీఠికను కూడా అందించారు. ఆకాశవాణి సౌజన్యంతో ఆ పుస్తకావిష్కరణ శ్రీమతి ప్రయాగ వేదవతి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. అప్పట్లో అసలు రేడియో వారికి ఒక పత్రిక ఉండేది. అందులో ఆ నెలలో ప్రసారమైన మంచి ఉపన్యాసాలను ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు వాణి. నా వ్యాసం ఒకటి అందులో ప్రచురింపబడినట్లు గుర్తు. ఆకాశవాణి విశాఖపట్టణం నుండి సుప్రసిద్ధ కథకులు భరాగో, గండికోట బ్రహ్మాజీరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, బలివాడ కాంతారావు గారు వంటి వారి కథలు వారి స్వరాల్లో వినబడేవి.
1: ఇక్కడ కథల విషయంలో మరో విషయం చెప్పాలి. 2000 సంవత్సరంలో శ్రీయుతులు కేవి రావు గారు ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా చెన్నై సూరి గారి నీతి చంద్రికలోని 18 కథలను సరళమైన భాషలో సంక్షిప్తంగా వ్రాయించారు. మంచి వాచకం గల వారిచే చదివించి ప్రసారం చేశారు.
0: ఈ మధ్యకాలంలో గిరిజనుల జీవితాన్ని చిత్రిస్తూ చింతకింది శ్రీనివాసరావు గారు కథలు అదే రీతిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి చేసిన మరో గొప్ప ప్రయోగం, బహుజనాదరణ పొందిన నవలలను చదువుకోలేని శ్రోతల కోసం రేడియో ప్రసారం చేయడం. శ్రీతులు గొల్లపూడి మారుతీరావు గారు ముప్పాళ రంగనాయకమ్మ గారి బలిపీఠం అనే నవలను, ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలను ధారావాహికంగా రేడియోలో ప్రసారం చేయడానికి వీలుగా రూపొందించారు. ఈ 2 నవలలు విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ నవలలను రేడియోలో ప్రసారం చేయడంలో రేడియో తనదైన ప్రత్యేకతను తాను నిలుపుకునే ఉంది. నాటక ప్రక్రియకు ఆకాశవాణి అందించే ప్రోత్సాహం అంతులేనిది. రేడియో నాటక వారోత్సవాలు, జాతీయ నాటక కార్యక్రమాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇవే కాక ప్రాచీన పద్య నాటకాల్లోని పద్యాలు వినిపించడం, బుర్రకథలు, హరికథలు ఆకాశవాణిలో ప్రచారం చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. జానపద కళారూపాలను, జానపద గేయాలను ప్రసారం చేయడం సాహిత్య పోషణలో భాగమే కదా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో ఒక గంట వ్యవధిలో ఎవరైనా అష్టావధానం చేయగలిగితే అవకాశం ఇస్తాము అన్నారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ముందుకు వచ్చి 45 నిమిషాలలో అష్టావధాన కార్యక్రమాన్ని అవలీలగా అద్భుతంగా పూర్తి చేశారు. అప్పట్లో ఈ సాహిత్య కార్యక్రమం తెలుగునాట ఇంటింటా వార్తగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ విశాఖపట్నం కేంద్రం కవన విజయం అనే పేర వారం వారం ఒక సమస్యను ఇచ్చి శ్రోతల నుండి సమస్యాపూరణాలను ఆహ్వానించి ఆయా పూరణ పద్యాలను ప్రసారం చేస్తున్నది. సకృత్తుగా దత్తపదులు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఆకాశవాణి పద్య సాహితికి ఇచ్చే ప్రోత్సాహానికి ఇది మంచి నిదర్శనం. ఆకాశవాణి సాహిత్య సేవా విభాగాల్లో పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కథా సంపుటులు, కావ్యాలు, నాటకాలు, నవలలు కొత్తగా ఆవిష్కరించబడినప్పుడు ఆకాశవాణికి రచయిత 2 కాపీలు సమీక్షార్థం అని వ్రాసి పంపితే యథావకాశాన ఆ పుస్తకాలను సమర్థులైన వారి చేత సమీక్ష చేయించే పద్ధతి ఉండేది. ఆ సమీక్ష విని శ్రోతలు పుస్తకాలు కొనుక్కునేవారు. ఆంధ్ర కావ్యాలను పెక్కింటిని ఆంగ్లీకరించి ప్రచురించిన అమెరికావాసి ఆచార్య వెల్చేర్ నారాయణరావు గారిని అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా స్థాపించి అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రచారం చేసిన డాక్టర్ సొంటి శారదాపూర్ణ గారిని, అమెరికాలో ఆంధ్ర సాహిత్య పోషకులుగా ఉంటూ హాస్య కథకులైన శ్రీ చిట్టెన్రాజు గారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. తెలుగు సాహిత్య రంగంలో తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్న ప్రముఖుల రచనలను శ్రోతలకు పరిచయం చేసే చక్కని కార్యక్రమం విశాఖపట్టణ కేంద్రం నిర్వహించింది. కళాప్రపూర్ణులు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారిది, జాషువా గారిది నేను పరిచయం చేశాను. ఆకాశవాణిలో ప్రసారం చేసిన నాటికలను, రూపకాలను సంపుటులుగా ప్రచురించేవారు. సంగీత రూపకాల మీద డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు పరిశోధన చేశారు. ఆకాశవాణిలో ప్రసారం చేసిన తమ భాషా సాహిత్యోపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన వారిలో నాకు తెలిసినంతలో ఆచార్య

0: పింగళ్ లక్ష్మీకాంతం గారు ప్రథములు. నా రేడియో ప్రసంగాలు అనే పేర వారు ప్రచురించారు. ఆ తర్వాత ఆచార్య దొనప్ప గారు తమ భాషా సాహిత్య హరికథా సంబంధి ఉపన్యాసాలను ఆకాశ భారతి అనే పేర అచ్చువేశారు. గుంటూరులో ఆచార్య గంగప్ప గారు కూడా వారి ప్రసంగాలను అచ్చువేసినట్లు విన్నాను. నేను సైతం అన్నట్లుగా నా రేడియో ప్రసంగాలను మలయమారుతం అనే పేర 2011లో అచ్చువేసుకున్నాను. ఈ పుస్తకాన్ని నేను శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారికి అంకితమిచ్చాను. ఈ పుస్తకానికి శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీమతి ప్రయాగ వేదవతి గారు చాలా విలువైన అభిప్రాయాలు రాశారు. నేను నా భారతోపన్యాసాలు భారతవాణి పేర 2004లోను, మలయమారుతం 2011లోను ప్రచురించి ఆకాశవాణితో నాకు గల అనుబంధాన్ని లోకానికి తెలియచెప్పాను. ఆకాశవాణి స్వరపథమైనట్టుది. గాయకుల, కవుల, నటుల, ఉపన్యాసకుల కంఠస్వరాన్ని వారి వారి స్వరపేటికల నుండి స్వీకరించి జాగ్రత్త పెట్టి భావితరాలకు అందిస్తున్నది. శ్రీ నండూరి సుబ్బారావు గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, రేడియో అన్నయ్య అక్కయ్యలు ఎప్పటికీ చిరంజీవులే. ఇన్ని చెప్పిన శ్రీ ఉషశ్రీ గారి రామాయణ భారత ప్రవచనాలు నేటికీ చెవుల్లో నినదిస్తూ ఉంటాయి. ఏమైనా ఆకాశవాణి జ్ఞాపకాలు అపురూపమైనవి. ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, పనులు చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ విజ్ఞానవంతులమయ్యాము. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆకాశవాణి జ్ఞానవాణిగా సేవలందించింది. ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఆనందంగా నెమరు వేసుకునే అవకాశం ఇచ్చిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారికి నా ధన్యవాదాలు. త్వరలో శతాబ్ది ఉత్సవాల వైపుగా ప్రయాణిస్తున్న ఆకాశవాణికి జయ జయలు. నమస్కారం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్ర రంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: భారత్ దునియా కీ బహుత్ బడీ ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కీ బహుత్ బడీ భూమికా థీ. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा, उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी। यानी

0: इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा।
1: अलागे गुड़ेबेल्लूरु महबूब नगर जातीय रहदारी नालुगु लाइनल विस्तरण जहीराबाद इंडस्ट्रियल एरिया अभिवृद्धि की शंकुस्थापना चेसारु। काजीपेट विजयवाड़ा रैलु मल्टी ट्रैकिंग कारीडार काजीपेट बाईपास लाइनलतो पाटु हैदराबाद लो कोत्तगा निर्मिंचिन ग्रीन फील्ड पेट्रोलियम ऑयल लुब्रिकेंट्स टर्मिनल नु ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ది, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సేవా, ఆధ్యాత్మికత, సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ రోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారిత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
2: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने परिवर्तन किए हैं, पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी, और एक तीनों मूल चीजों पर ही हमारा लोकतंत्र मजबूत हुआ।
1: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్ గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా

0: ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17న ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం తెలుగు చలనచిత్ర గీతం వింటారు. బాహుబలి 2 చిత్రం నుంచి శ్రీనిధి వి శ్రీ సౌమ్య పాడిన పాట. సంగీతం, సాహిత్యం ఎంఎం కీరవాణి.

0: తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం.
1: రాంగ్ రూట్ లఘునాటిక. రచన రాగతి పండరి. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. వినండి రాంగ్ రూట్ లఘునాటిక.
2: అరే గిరి, ఎక్కడికి రా ప్రయాణం? ఊరికా?
3: అవునరా రవి, పండక్కి మాంగారంటికి వెళ్తున్నాను. వైఫ్ని ముందే పంపించేశాను కదరా.
2: పంపించేవులేరా? ఏ నువ్వెందుకు?
3: అదేమిటది, నేను వెళ్ళాలిగా.
2: పండగ నాడు కూడా పాత పెళ్ళావేనా?
3: ఆ సామెత ఆడవాళ్ళు అనాలిరా.
2: అది మగవాళ్ళదేరా. ఆ ఏదో ఏడుస్తారని ఆడవాళ్ళకి కేటాయించారు. అన్ని సామెతలు మగవారినే సమర్థిస్తే బాగోదు కదా.
3: అయితే ఏం చేయమంటావురా?
2: పెట్టి అక్కడ పారేసి షికార్లు కొట్టరా. ఏ చక్కని చుక్కో కన్నుల పండుగ చేయకపోదు. ఆ తర్వాత అన్ని పండుగలు కలిపి చేసుకోవచ్చు. ఓకే, వస్తాను. టాటా.
3: ఎక్కడికి వెళ్తున్నావురా?
2: నా పండగ ఏర్పాట్లేవో నేను చేసుకోవద్దు. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. ఓకే.
3: సరే, బ్రిలియంట్ ఐడియా ఇచ్చినందుకు బిలియన్ థ్యాంక్స్ రా. ఇంతకాలం నాకు ఊహే రాలేదు సుమా. వాట్ ఈ సాడ్ బ్రెయిన్. అది ఇప్పుడు వచ్చిందిగా. ఇక ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టేస్తాను. లో టు హెల్ విత్ మామగారు. ఊరు వెళ్ళం ఇంకా.
4: ఎంతసేపు అలా గడ్డం గీసుకుంటూ కూర్చుంటారు?
5: ఏదైనా పచ్చడి రూపు పెట్టాలా?
4: అయ్యో సంబడం, చేసిన నిర్వాకాలు చాలు కానీ అల్లుడు గిరి ఇంకా రాలేదు. అమ్మాయి అప్పుడే సణుగుడు మొదలెట్టింది. మీరు సరిగా పిలవలేదు అందుకే ఆయన ఇంకా రాలేదు అని ఏదో అల్లా టప్ప పని చేసి ఉంటారు.
5: నా మీద నీకు ఎప్పుడు అనుమానమేనే. పసుబొట్టు ఎట్టి కార్డు రాశాను కదా, 2 సార్లు ఫోన్ చేశాను.
4: ఏమని? పండక్కి మీరు వస్తే బాగుంటుంది అనా?
5: మరి ఏమైనా పిలవలేటే. వాళ్ళ పెళ్ళి అయి 10 ఏళ్ళు అవుతోంది. ఇంకా కొత్త పెళ్లి కొడుకుని పిలిచినట్టు సామూహికంగా లగెత్తుకు రమ్మని స్వయంగా పిలవాలా? ఇంకా గట్టిగా మాట్లాడితే 10 ఏళ్ళు ఆయనతో మన

0: ఒకవేళ గొడవ లేకుండా కాపురం చేసినందుకు కృతజ్ఞతగా మనల్ని ఇద్దరిని పిలిచి పండక్కి బట్టలెట్టి విందు చెయ్యాలి. ఏంటంటావు?
1: మరైతే మీరు మా అమ్మకి మా నాన్నకి ఎన్ని సన్మానాలు చేయాలట?
0: వేస్ వాళ్ళకి ఫైనల్ సెటిల్మెంట్ చేసేసాను కదా, మరి అలా ఆ శీతాభస్మాన్ని మా చిన్న తమ్ముడు చేత కాశీకి పంపించి గంగలో కలిపించేశాను కదా, ఎంతకన్నా ఏం రుణం తీర్చుకోవాలంట వేటి?
1: చాలు చాలండి, తీగలు అయితే డొంకంతా కదుపుతారు. ముందు అమ్మాయి కోసమైనా ఓసారి అల్లుడు గారి దగ్గరికి వెళ్ళండి.
0: ఏం అక్కర్లేదు, పిలిచిన పిలుపు చాలు. అంతగా కాదంటే మరోసారి ఫోన్ చేస్తారు, అది మీ అన్నయ్య ఇంటి దగ్గర నుంచి. వస్తే వస్తాడు, లేకపోతే ఆ పెట్టే గోడలేవో అమ్మాయి చేత పంపించేస్తే ఓ పని అయిపోద్ది.
1: అది కాదండి.
0: ఇంకేం మాట్లాడమాక, ఎల్లు పని చూసుకో.
1: నా కర్మ.
2: ఈరోజు శ్రీకృష్ణ అవుతాను, ఉమర్ ఖయ్యం అవుతాను, ఇంకేమవుదాం అబ్బా? వారే వా, వాట్ ఎ ఫిగర్! ఆ బస్ స్టాప్లో నుంచున్న అమ్మాయి ఎంత బాగుంది! ఏమి అందాలు, పూచే గంధాలు, ఊరి మకరందాలు! అయ్యయ్యో, ఈ రెండు కళ్ళు చాటం లేదే. 1000 కళ్ళున్న ఇంద్రుడు ఎంత అదృష్టవంతుడు కదా, ఒక అరడజను కళ్ళిప్పిస్తే బాగుండు. అలా కాదు, ముందు అక్కడికి వెళ్ళి తన పలకరిస్తాను. హలో మిస్, నా పేరు గిరి. బై ద బై, మీ పేరు? అయ్యో బాబోయ్, ఇదేమిటి ఇలా నవ్వుతుంది ఏమిటి? నా ముఖం మీద పౌడర్ కానీ ఎక్కువైంది ఏమిటి?
1: ఆహా గిరి, మీకు మీరే సరి, చూపులే సరి, మీరే నాకు సరి.
2: ఆహా, ఓహో, అవునవును, వెతకపోయిన అమ్మాయి హారత కర్పూరంతో ఎదురైంది. ఈ విధ అదృష్టం, డ్యామ్ లక్కీ అయాం.
1: నిలబడి నిద్రపోతున్నారేమిటి?
2: అదే, నింగిలో విహరిస్తున్నాను, కైలాసాన్ని చూపిస్తాను, నాతో వస్తారా?
1: కైలాసాన్ని చూపించాలని మీరెందుకు? శ్రీశైల రూట్ నాకు తెలుసు.
2: నో నో నో నో, నేను విభూతి మనిషిని కాను. ఐ మీన్ జోరుగా హుషారుగా షికారు చేదమా అనబోయి అలా అన్నాను.
1: అలా అన్నారు, బాగుంది. ఆ పాత పాటలు విడిచి నాపై కొత్త పాట పాడండి.
2: కొత్త పాటల, కామిని కళ్ళు పూవని, భామిని ఒళ్ళు ఆమని, ప్రేమయాత్రలకు ఆమదాల వలస అనకాపల్లి ఏలను, వింతలు పులకింతలు కవ్వింతలు కౌగిలింతలు. కావాలి కావాలి కావాలి కావాలి కావాలి.
1: అవన్నీ టోకున నడి రోడ్డు మీద ఎలా దొరుకుతాయి?
2: పోనీ బీచ్, మరి పార్క్, మరెక్కడికి వెళ్దాం?
1: అక్కడైతే అందరూ అవస్థలు పడుతుంటారు. నాకు తెలిసిన చోటు ఉంది, పదండి.
2: ఆహా, ఇంత కోఆపరేటివ్ ఆడ దొరకటం కోటి జన్మల పుణ్యఫలం. పద పద పద పద పద దబద పద పద పద.
1: అది సరే, మీకు పెళ్ళయిందా?
2: అయింది, పిల్లని పుట్టింటికి తోలేసా తెలుసా, ఇక నాకు ఇక్కడ అడ్డు లేదు గిడ్డు లేదు.
1: భార్య ఉండగా పరస్త్రీతో ఇలా మాట్లాడటం తప్పు కదూ.
2: నో నో నో నో, అవన్నీ ఋషులు స్వాములు సన్యాసులు చెప్పే మాటలు.
1: ఇదిగో వచ్చేసాం, ఇదే నేను చెప్పిన చోటు.
2: ఏమిటి ఇదే? శ్మశానంలోకి తీసుకొచ్చేమిటి? చిచి, ఇక్కడొద్దు.
1: భయపడకండి, ఇటెవ్వరు రారు. అది చూడండి, ఆ శవం ఎంత రమణీయంగా కాలుతుందో, ఎంత చక్కటి చోటో ఇది.
2: లలలాలా కాదు, కవికిల్లోకి వచ్చాయి, కవిత్వం వద్దు, శ్మశానమైనా పర్వాలేదు. ఏమిటి?
1: పవిత్రమైన ఈ మట్టిలో పుట్టి మహాపవిత్రమైన భార్యను మోసగించావు. ఆడది దేవతరా, స్త్రీ తల్లి వంటిది, చెల్లి వంటిది, పిల్లి వంటిది, పల్లి వంటిది.
2: అలా మాట్లాడుతున్నావేంటి, ఏమైంది నీకు?
1: నోర్మీరా, ఇంతవరకు నువ్వు అందమైన అమ్మాయిని చూసావు, ఇప్పుడు చూడరా నా విశ్వపిశాచ రూపాన్ని. నీకు బుద్ధి చెప్పాలనే ఇంత నాటకం ఆడానరా.
2: బాబోయ్ బాబోయ్, దయ్యం భూతం పిశాచం బాబోయ్!
1: రే, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిన్ను పీడించి జాడించి పారేస్తాను.
2: అబ్బే బెబే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, వస్తాను. బాబోయ్ బాబోయ్,
1: ఊరెల్లరో యదవా.
2: అమ్మా, నాయన గోతిలో పడ్డాను. ఇదెవరు?
3: నేనరా, రవిని. అమ్మా, నన్ను ఒక అమ్మాయి ఇక్కడికి తెచ్చి ఈ గోతిలో పడేసి రాక్షసై మాయమైపోయిందిరా బాబు.
2: ఇద్దరికి ఒకటే శాస్త్ర జరిగిందిరా, ఇంకెప్పుడు ఇలాంటి పాడు ఆలోచన లేకుండా అందరితో పండగ గడుపుదాం. పద పద పదరా.
4: ఇంతవరకు మీరు రాంగ్ రూట్ లఘునాటికి విన్నారు. రచన

0: రాగతి పండరి. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీతులు కెఆర్ ఆకెళ్ళ, కె కొండలరావు, ఎస్టీజీవి వరదరాజు, శ్రీమతులు ఎన్ కనకలత, కె శశికళ. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సహకారం శ్రీ కెవి రావు.
1: ఇప్పుడు విందాం సినీ గీతాలు.
2: గోడకు చెవులుంటేను

సినీ గీతం విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 11:10 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయం 75వ వార్షికోత్సవం సందర్భంగా సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొనే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఎప్పుడు ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
2: కోటి విద్యలు కూటి కొరకే.
3: మన రోజువారీ జీవితాన్ని నడిపించే చేతులు,
2: మనకు సేవలందించే వృత్తులు.
3: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
2: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
3: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
2: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
3: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
2: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్ల వారు,
3: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
2: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
3: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
2: కోటి విద్యలు కూటి కొరకే.
3: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
2: ఆదివారం ఉదయం 7:30
3: తప్పక వినండి
2: కోటి విద్యలు కూటి కొరకే.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 9:00. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
5: This is Akashwani and I am Nishit Kumar with the news at 9. The headlines. Prime Minister Narendra Modi launches multiple development projects worth around 9,400 crore rupees in Telangana. Stresses on judicious use of imported petroleum products to reduce adverse impact of the West Asia conflict. Union Home Minister Amit Shah holds review meeting on country's preparedness to deal with possible floods and heat wave conditions. Uttar Pradesh Chief Minister Yogi Adityanath expands cabinet, inducts 2 cabinet ministers and 4 state ministers. India and Trinidad and Tobago sign 8 agreements, including in tourism, healthcare and Ayurveda sectors. In Pakistan, 15 security personnel killed in suicide attack in Khyber Pakhtunkhwa province. And in IPL cricket, Chennai Super Kings beat Lucknow Super Giants by 5 wickets. Another fixture between Royal Challengers Bengaluru and Mumbai Indians underway in Raipur. And now the news in detail. Prime Minister Narendra Modi today inaugurated and laid the foundation stone of multiple infrastructure and industrial projects worth around 9,400 crore rupees at Hyderabad in Telangana. These projects collectively aim to establish the state as a major manufacturing hub while also strengthening connectivity, generating employment, improving logistics efficiency, enhancing safety and providing a better travel experience for people. Addressing the gathering, Prime Minister Modi said India is effectively managing the energy crisis arising from the West Asia conflict due to the steps taken by the center, adding that the restrained use of fuel is the need of the hour. He said imported petroleum products should be used judiciously in accordance with genuine necessity, which will help save foreign exchange and reduce the adverse impact of the ongoing conflict.
6: ఎనర్జీ సెక్యూరిటీ కా క్యా మహత్వ హై యే ఆజ్ దునియా కా హర్ వ్యక్తి మహసూస్ కర్ రహా హై ఇస్లియే భారత్ కీ ఎనర్జీ సెక్యూరిటీ పర్ హమారీ కేంద్ర సర్కార్ అభూతపూర్వ నివేశ్ కర్ రహీ మల్కాపూర్ మే ఇండియన్ ఆయిల్ కే నయే టర్మినల్ కా ఉద్ఘాటన్ ఇసీ దిశా మే ఏక్ బడా కదమ్ హై బీతే సాలో మే సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ దేశో మే పహుంచ్ గయా హై సీఎన్జీ ఆధారిత వ్యవస్థా కో ప్రమోట్ కర్ రహా హై ఐసే తమామ్ ప్రయాసో కే కారణ భారత్ ఇస్ బహుత్ బడే వైశ్విక ఊర్జా

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం నుంచి కార్తీక్ సునీత బృందం పాడిన పాట, సీతారామశాస్త్రి గీతరచన సంగీతం అనూప్ రుబెన్స్.

జీవిత చక్రం చిత్రం నుంచి ఘంటసాల శారద పాడిన పాట విన్నారు. ఆరుద్ర గీత రచన, సంగీతం శంకర్ జైకిషన్. ఇప్పుడు విందాం. లోఫర్ చిత్రం నుంచి కారుణ్య పాడిన పాట. శుద్ధాల అశోక్ తేజ గీత రచన, సంగీతం సునీల్ కశ్యప్.

0: నుంచి. గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్. శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: మన దూరదర్శన్ జాదగిరి సప్తగిరి ఛానల్స్ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాయి. ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ జాదగిరి సప్తగిరి ఛానల్స్ లో స్టే ట్యూన్డ్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవివాసరియ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి.

0: यशवंत हम्पी होली और घटम पर श्री यम चंद्रकांत। ये संगीत कार्यक्रम रविवार अखिल भारतीय संगीत सभा के लिए आकाशवाणी हैदराबाद के स्टूडियोज में रिकॉर्ड किया गया और आकाशवाणी के दिल्ली केंद्र द्वारा प्रसारित हुआ।
1: विद दैट वी कंक्लूड द वीणा रिसाइटल बाय विद्वान डी श्रीनिवास इन द ब्रॉडकास्ट ऑफ रविवासरीय अखिल भारतीय संगीत सभा। ही वॉज अकंपनीड ऑन मृदंगम बाय श्री यशवंत हम्पी होली एंड ऑन घटम बाय श्री एम चंद्रकांत। दिस कॉन्सर्ट वॉज रिकॉर्डेड एट द स्टूडियोज ऑफ आकाशवाणी हैदराबाद फॉर रविवासरीय अखिल भारतीय संगीत सभा and was brought to you from the Delhi station of Akashvani.
2: Akashvani Anantapuram Kendram Repati Prasaram Loni Karyakrama Vivaralu Repu Udayam 6 Gantalaku Desabhakti Geetam 6 Gantala 10 Nimshalaku Bhakti Ranjani Karyakramamlo Siva Panchakshari Nakshatramala 6 Gantala 30 Nimshalaku Vinadagu Mata వ్యాఖ్యాత శ్రీ వై సూర్యనారాయణ రెడ్డి 6:35 సేద్యపు శుద్ధులు జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత అందిస్తున్నవారు శాస్త్రవేత్త డాక్టర్ సి యాస్మిన్. 7:00 లలిత గీతం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 5వ భాగం రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో గుంటూరు మురళీకృష్ణ భరద్వాజ్ గారి స్వీయ కవితలు తర్వాత భక్తిమాల సినీ భక్తి గీతాలు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ 9:00 పాముల సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణ శ్రీ మహమ్మద్ ఇద్రిస్ ఖాస్ గారితో పరిచయం పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 11:10 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయం 75వ వార్షికోత్సవం సందర్భంగా సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొనే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. రేపటి సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ హారిక. 6:00 లలిత గీతం. రేపు రాత్రి 6:30 చిత్రసీమ. రాత్రి 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ సి దాసప్ప, శ్రీమతి బి సరస్వతి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఇందులో విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్ర సేవలు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 సినీ గీతం. 8:45 చిత్ర జగత్ హిందీ చలనచిత్ర గీతాలు. 9:30 చిత్రసీమ. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతలకు శుభరాత్రి. మీ సేవలో అనురాధ. నమస్తే. జై హింద్.